ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విని మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 922 కిలోమీటర్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభోదయం. మంగళధ్వని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మానవయతను బృందగాను రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: ధమ్మపదం విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు మీరు వింటారు చింతన. బౌద్ధ సూక్తులు వ్యాఖ్యాత శ్రీమతి పి కోమల.
2: ఇవాళ బౌద్ధ జీవన విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిది, ఎవరికీ హాని తలపెట్టకు, చెడు ఆలోచనలకు తావివ్వకు. ఇది బౌద్ధ జీవన విధానం. రెండవది, ఆగ్రహాన్ని అభిలషించకు, శత్రుత్వాన్ని విస్మరించు, శత్రువులను ప్రేమతో జయించు. ఇది బౌద్ధ జీవన విధానం. ఇప్పుడు ఎవరికీ హాని తలపెట్టకు, చెడు ఆలోచనలకు తావివ్వకు అనే విషయం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. నీవలనే నీ సాటి ప్రాణులు కూడా సుఖాన్ని కోరుకుంటాయన్న సత్యం గ్రహించాలి. మనం ఎంత ఆనందంగా జీవించాలనుకుంటున్నామో సాటి ప్రాణులు కూడా అలాగే కోరుకుంటాయి కదా. అలా ఆలోచించి సాటి ప్రాణులను హింసించకుండా ఉండేవారికి తప్పక ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లలు తెలియక చేసినప్పుడు తల్లి, తండ్రి లేదా పెద్దవారు ఎవరైనా కానీ ఈ విషయం వారికి అర్థమయ్యేలాగా చెబితే వారు అలా మంచి దారిలో నడుస్తారు. గాలికి ఎదురుగా విసరపడిన దుమ్ము తిరిగి తనపై పడినట్లుగా నిరపాయకరమైన స్వచ్ఛమైన అమాయకుడి పట్ల హాని తలపెట్టువారు కష్టాల పాలవుతారు. ఇది అర్థం చేసుకుంటే ఎదుటి మనిషికి హాని కలిగించుదామన్న ఆలోచన దరిచేరదు. ఆగ్రహాన్ని అభిలషించకు, శత్రుత్వాన్ని విస్మరించు, శత్రువులను ప్రేమతో జయించు. కోపాన్ని అగ్నితో పోల్చారు. దాన్ని అదుపు చేయలేకపోతే ఎదుటి వాళ్ళని కాల్చివేస్తుంది. మనిషి కాలిపోతారా అంటే కాలరు, కానీ బంధాలు కాలిపోతారు.

0: వీడు నన్ను వ్యతిరేకించాడు, తక్కువగా చూశాడు, నన్ను అధిగమించాడు, నన్ను దోచాడు అంటూ ఆలోచించేవాడిలో కోపం శాంతించదు. విసిరేసిన లోహ పాత్ర ఏ విధంగా బాధను వ్యక్తం చేయదో అలాగా మనం కోపాన్ని జయించినప్పుడు నిర్వాణ పదానికి చేరువ కాగలుగుతాం. ఆగ్రహాన్ని ప్రేమతో జయించు, కీడును మేలుతో జయించు, అత్యాశను ఉదారభావంతో జయించు, అబద్ధీకుణ్ణి సత్యంతో జయించు. ఇవన్నీ చెప్పినప్పుడు ఎలా చేయగలం అని అనిపిస్తుంది, కానీ ఆచరించటం మొదలు పెడితే దానిలో ఆనందం తెలుస్తుంది. సత్యాన్నే మాట్లాడు, ఆగ్రహానికి అవకాశం ఇవ్వకు, నీకున్న దాంట్లో కొంచెం అడిగితే లేదనకు. ఈ వాక్యాలన్నింటినీ మనం నిత్యం ఆచరించే ప్రయత్నం చేయాలి. మనిషి కోపం విడిచి, గర్వం విడిచి సమస్త బంధనాల్ని ఛేదించుకోవాలి. పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడరాదు. ఏదీ తనదు కానట్టు జీవించే వారిని ఎలాంటి కష్టం ఏమీ చేయలేదు. ఎలా అంటారా, ఏదైనా హోదా వలన గర్వం వస్తే ఆ హోదా పోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే బ్రతకాలి కదా, అప్పుడు గర్వం పనికిరాదు. అందుకని హోదాలో ఉన్నప్పుడు లేనప్పుడు గర్వం లేకుండా ఉంటే మంచిది కదా. పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడితే కొన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే. అలాగే ఏదైనా వ్యాపారంలో లాభం వస్తే ఆనందపడి, నష్టం వస్తే దిగులు పడితే ఇబ్బందులే. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలాగా ఉండడం నేర్చుకుంటే కష్టమే ఉండదు. నిరాడంబరంగా ఉండేవారు గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా నిత్యానందంగా ఉండగలరు. ఏ కాలంలోనూ ద్వేషించడం ద్వారా దేశం శాంతించలేదు, ప్రేమ ద్వారానే ద్వేషం శాంతిస్తుంది. ఇది చిరకాల వాస్తవం. కోపాన్ని అదుపులో ఉంచుకోగలవాడే ఉత్తముడు. అలా కాకుండా కోపంతో రగిలిపోయి ఆవేశంలో తప్పు పని చేసి జీవితాంతం శిక్ష అనుభవించే వారిని మనం చాలామందిని చూస్తుంటాం. ఆ నిమిషం కొంచెం ఓపిగ్గా ఉంటే ఇంత అనర్థం జరగకపోను అని బాధపడుతూ ఉంటారు. అందుకని కోపంని అదుపులో ఉంచుకోగలవారు ఉత్తములు. సత్యాన్నే మాట్లాడు. ఈ విషయానికి వచ్చినప్పుడు ఆచరణలో మొదట్లో కష్టం అనిపిస్తుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే సత్యం అంటే నిజం చెప్పడం చాలా సులువు అని తెలుస్తుంది. ఎందుకని అంటే ఒక అబద్ధం ఆడిన తరువాత దానిని కప్పు పుచ్చుకోవడం కోసం ఇంకొక అబద్ధం, ఇలాగా ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నీకున్న దాంట్లో ఎవరైనా కొంచెం అడిగితే లేదని అబద్ధం ఆడకూడదు. చేయగలిగిన సాయం చేయడానికే ప్రయత్నించాలి. ఇలాగా మనల్ని మనం మలుచుకుంటూ ఉత్తమమైన మనిషిగా మారవచ్చు అని బౌద్ధం చెప్తుంది.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి పి కోమల. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మంజరు 2 FM రెయిన్బో సాగరిక. పొలం పనులు వింటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో రబీ పంటల్లో నీటి యాజమాన్యం అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.

మనం సాధారణంగా రెండో పంటకి వెళ్తున్నాము అంటే అర్థం ఏంటంటే మన దగ్గర కాస్త కోస్తో నీరు పెట్టడానికి అవకాశం ఉంది అని అనుకుంటేనే రెండో పంటకు వెళ్తాం. సరే, ఎక్కడో బాగా బరువు నేలలుండి దాంట్లో మనము ఈ శనగలాంటి పప్పు శనగలాంటి పంటలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవసరం రాకపోవచ్చు. అది కూడా పప్పు శనగ పంట మరి మనకి గాల్లో ఉన్నటువంటి మంచుని ఉపయోగించుకొని కొంత అది బతకగలుగుతుంది. అలాగే నల్ల నేలల్లో తడి నిలుపుకొని

వస్తాయి కాబట్టి దానికి సరిపోతాయి. కానీ ఇతర పంటల సంగతిలో మామూలు భూముల్లో ఖచ్చితంగా మనము పంటలకు అవసరమైనటువంటి తడి అవసరమైన మోతాదులో ఖచ్చితంగా ఇస్తేనే మనకు మంచి దిగుబడులు వస్తాయి. మనం ఏ పంట అనే వినండి. అందుకే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన దగ్గర ఎంత నీరుంది. సరే చెరువు బాయో అయితే కాస్త కోస్త మనకు కనిపిస్తూ ఉంటుంది, బోరుల్లో కూడా మరి నీరు ఉంటుంది, దాన్ని ఉపయోగించుకొని కూడా రైతు సోదరులు రెండో పంట వేస్తూ ఉంటారు. ఇలా పంట వేసేటప్పుడు మరి ఆ బోరులో నీరు ఎంత ఉంది, ఆ నీరు ఎన్నిసార్లు తడులు పెట్టడానికి వస్తుంది, అలాగే అదే పాయలో భూగర్భంలో అదే పాయలో ఇంకా ఎన్ని బోర్లు ఉంటాయి దగ్గరలో మనకి, వాళ్ళకు కూడా నీరు కావాలా, వాళ్ళు కూడా పంటలు వేసి ఉంటారు, ఏ పంటలు వేశారు, ఆ పంటలకి ఎంత నీరు కావాల్సి వస్తుంది, ఇదంతటికి సంబంధించి అవగాహన కూడా చాలా చాలా ముఖ్యం మనకి. ముఖ్యంగా రబీ పంటలు సాగు చేసేటప్పుడు మనకి పంట కీలక దశల్లో మనం ఖచ్చితంగా తడి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి గనక ఒక దశలో ఎదుగుదలకు సరిపోయేలాగా పోషణ ఇస్తేనే పిల్లలు ఎదుగుతారు, లేకపోతే సరిగ్గా ఎదగరు. అట్లాగే పంటల్లో కూడా మొక్కలకి కొన్ని దశలు ఉంటాయి, ఆ దశల్లో గనక నీటి ఎద్దడి వస్తే దిగుబడులు ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. కొన్ని పంటలకి పూత దశ, పిండి దశ, అలాగే గింజ పాలు పోసుకునే దశ, ఇలా కొన్ని దశల్లో ఖచ్చితంగా మనము పంటలకి సరిపోయే మోతాదులో తడి ఇవ్వాలి. ఆ తడి ఇవ్వటం కోసం మనం ఎంత సిద్ధంగా ఉన్నాం, మన ప్రాంతంలో మన భూములకి చెరువు నీళ్ళ, లేకపోతే మన పొలంలో సిద్ధం చేసుకున్నటువంటి నీటి కుంట, లేకపోతే బోరు ద్వారా తోడేటువంటి నీరా, లేదా కాలువ ద్వారా వచ్చేటువంటి నీరా. కాలువ ద్వారా వచ్చేటువంటి నీరైతే అది కూడా మరి రెండో పంట అంటే పంట అయిపోయేలేకే ఏ నెల వస్తుంది, మరి అప్పుడు దాకా ఈ కాలువ వస్తుందా రాదా, అదొకటి మనం జాగ్రత్త పడాలి. అంతేకాకుండా చివరి భూములు ఉంటాయి, కాలువ చివరి భూములు, వాటిల్లో కూడా చివరి దాకా మరి మనకి నీరు వస్తుందా రాదా, ఏదో మొదట్లో కాస్త వచ్చినాయి సరిపోతాయి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కూడా కాస్త అవగాహనతో మనము జాగ్రత్త పడి పంటలు వేసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తామంటే రబీ పంట రెండో పంట వేసుకునేటప్పుడు తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాల్ని మనం ఎంచుకుంటాం. మామూలుగా రబీ పంటల్లో మనకి దిగుబడులు బాగా వస్తాయి, మంచి తడి ఇవ్వగలిగి మంచి బలం ఇవ్వగలిగితే ఫలితాలు కూడా బాగుంటాయి. కాకపోతే మనము మొదట్లో ఉంది కదని చెప్పేసి నీరు పెట్టేసుకొని తర్వాత సరిగ్గా తడి ఇవ్వలేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవుతుంది, పడ్డ శ్రమంతా కూడా వృధా అవుతుంది. అందుకే మనము పంటల ప్రణాళికను కూడా జాగ్రత్తగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పంటల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకి ఈ దిగుబడి వచ్చేటప్పుడు ముఖ్యంగా నాణ్యమైన దిగుబడి రావడానికి కూడా మనకి రబీ కాలంలో అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా మంచి ధరకు అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనకు అలాంటి అవకాశం లేదు, ఎక్కువ కాలం నీరు లేదు అనుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటల్ని మనం సాగు చేసుకుంటాం. ముఖ్యంగా కూరగాయలు మనకి తక్కువ రోజులు లేదా నెలలు నీరున్నా కూడా పంట అయిపోతుంది, దాన్ని అమ్ముకొని ఏ రోజుకు ఆ రోజు మనం రోకలు సంపాదించుకోవచ్చు. ఇది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. ఆకుకూరలు అలాగే తక్కువ కాల పరిమితిలో మనకి చిన్న చిన్న ఈ ఇతర పంటలు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కూడా పొందడానికి ఆస్కారం ఉంది. మనకున్నటువంటి సమయం ఎంత, మనకున్నటువంటి నీరు ఎంత, నీరు లేకపోయినా తట్టుకునేటువంటి పంటలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మనకు గనక నీరు కొరత వస్తుందో రాదో అన్నటువంటి అనుమానం ఉంటే అవి కూడా కాస్త బేరీ చేసుకొని మనం పంటలు పండించుకోవాలి. ముఖ్యంగా చిరుధాన్యాలు చాలా తక్కువ నీటితోటే మనకు పంటలు ఇస్తాయి, కాబట్టి ఎక్కడైనా ఏ భూముల్లో అయినా నీటికి సంబంధించి కొంత కొరత ఉందన్నట్లయితే అలాంటి పంటలు కనుక మనం వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం.

0: అలాగే తక్కువ నీటిని సరాసరి కాలవల ద్వారా మడుల ద్వారా పెట్టడం కన్నా మనకి ఈ బిందు సేద్యం ద్వారా మన కనుక నీరు పెట్టుకోగలిగితే ఉన్న నీటిని చాలా బాగా సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పడ్డటువంటి ప్రతి చుక్క కూడా మొక్క తీసుకుంటుంది. దాంతోపాటుగా మనము నీటితో పాటే బలం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనము వీలైన చోట బిందు సేద్యం ఉపయోగించుకొని సాగు చేసుకోవాలి. వేరుశనగ లాంటి పంట అయితే మనం తుంపర్ల సేద్యాన్ని ఉపయోగించుకొని మనం కనుక సాగు చేసుకుంటే మామూలుగా పట్టేదానికన్నా తక్కువ నీటితోటి పంట తీయటానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనము రబీ పంటలు కనుక సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యం గురించి మదిలో పెట్టుకొని కనుక మనం యాజమాన్యం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా బాగుంటాయి.
1: రబీ పంటల్లో నీటి యాజమాన్యం అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రైతులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందినటువంటి రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల వరకు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలానే భారీ వర్షపాత సూచన ఏమీ లేదు. ఇంకా రాగల 2 రోజుల్లో గణనీయమైన మార్పు ఏమీ లేదని సూచిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక నిలయంలో సమయం 6 గంటలు దాటి 44 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో

0: కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గానికి చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: సాస్కీ స్కీమ్ 94,44,00,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42,86,00,000, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ గాని, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గాని 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతో 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.

తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

పూర్తౌ మార్గదర్శనం కృతం. పూరితానాం ప్రపత్రానాం సంగృహితాని తథా విశేష గహన పునరీక్షణ సంబంధానాం తేషాం ప్రశ్నానాం సమాధానమపి కృతం. ఆగామి మాసస్య సప్తమే అష్టమే చ దినాంకే విశేష శిబిరాణాం పునరపి ఏకం చరణం ఆయోజయిష్యతే. అథ చ చతుర్థే ఏకాదశే చ దినాంకే సర్వేషు మతదాన కేంద్రేషు అపి విశేష శిబిరాణి ఆయోజితాని భవిష్యంతి. శ్రమ ఆజీవికా మంత్రాలయేన నవదిల్ల్యాం శ్రమ సంవాద మండల స్తరీయ క్షమతా నిర్మాణ జాగరూకతా కార్యక్రమ ఆయోజితః. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇత్యస్య ఏకస్య నిజి విధి సంస్థానస్య చ సహయోగేన ఏతత్ ఆయోజితం ఆసీత్. అస్య కార్యక్రమస్య ఉద్దేశ్యం నియోక్తృషు ఉద్యోగస్య హితధారకేషు చ జాగరూకతాయాః నిర్మాణం ఆసీత్. కేంద్ర సంస్కృతి పర్యటన మంత్రి గజేంద్ర సింహ శేఖావతః హ్యః నవదిల్ల్యాం పంచషష్ఠితమ్యాః రాష్ట్రీయ కళా ప్రదర్శన్యాం వింశతి పురస్కార విజేతృన్ కళాకారాన్ పురస్కృతవాన్. లలిత కళా అకాదమ్యా అస్య ప్రదర్శనస్య ఆయోజనం కృతమాసీత్. సభాం సంబోధయన్ శ్రీ శేఖావతః సృజనాత్మకతాయాః సుస్థిరతాయాః చ సంయోజనస్య మహత్వం సుదృఢతయా ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసావసరే ఆయోజితః సేవా హి సంస్కృతి ఇతి ఉపక్రమః కథం సృజనాత్మకతా సేవాభావః చ అర్థపూర్ణరూపేణ ఏకత్ర భవితుమర్హంతి ఇతి ప్రదర్శయతి. రక్షా ఉద్యోగానాం తథా ఆపూర్తి వ్యవస్థా సహకారస్య విషయే దశమం భారత కొరియా గణరాజ్యస్య జేసీఎం ఇతి సంయుక్త సమితి సమ్మేళనం హ్యః నవదిల్ల్యాం అభవత్. గతరాత్రౌ జమ్మూకశ్మీరస్య బడ్గామ జనపదస్య ఉచ్చక్షేత్రేషు సురక్షాబలైః సహ జాతే సంఘర్షే లష్కరే తయ్యబా ఇత్యస్య ఏకః ప్రముఖః ఆతంకి మృతః. యద్యపి భారతీయసేనాయాః కశ్మీరస్థితస్య చినారకోరే ఇత్యనేన మృతస్య భయోత్పాదకస్య పరిచయః న ప్రకటితః. తథాపి అధికారిణః తం సులేమాన్ సాహ్ అథ మూసా ఇతి నామ్నా అభిజ్ఞాతవంతః, యః పాకిస్తానస్థస్య లష్కరే తయ్యబా ఇత్యస్య అత్యంతం అపేక్షితః భయోత్పాదకః ఆసీత్. సామాజికాంతర్జాలీయ పటలే చినార్ కోరే ఇత్యనేన ఉక్తం యత్ బడగామ నగరస్య యూస్మర్గ్ ఇత్యస్య సమీపే కోరాక్షేత్రే ఆపరేషన్ కోరాగ సంచాలితమాసీత్ ఇతి వార్తాః.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసారాల్లో 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో భాగంగా నేటిమాట శీర్షికన అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు, అలానే అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం సందర్భంగా దాని గురించి కొన్ని మాటలు. రెండవ అంశంగా జానపద సాహిత్యం, సంస్కృతి, ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. అలానే పుష్పాంజలి సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:30 FM బ్రేక్ఫాస్ట్ షోలో

వైద్య మంత్రంలో డాక్టర్ సుష్మా గారు చెప్పే న్యూట్రిషనల్ టిప్స్ తెలుసుకుంటారు, అలానే ఫ్యాషన్ మంత్రంలో హెయిర్ డ్రెస్సర్ హేమ అందించే టిప్స్ను వింటారు. ఇంకా స్వచ్ఛతా హీ

0: తెలుగు సినిమా పాటలు వింటారు. అలానే ప్రతి గంటకు జపాన్లో జరుగుతున్నటువంటి 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించినటువంటి గంటల వారీ తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11 గంటలకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026పై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి. 11:14 మధురిమ, 11:35 ఏకచిత్ర గానం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల అరుగుదల నివారణ, ఈ అంశం గురించి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ బేతా రామసూర్య ప్రకాశ్రావు గారు. తర్వాత అంశంగా ఆకాశంబునా నుండి కథానిక శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి కథానిక వింటారు. 3 గంటలకు మధురమై సుధాగానం, 3:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4 గంటలకు సరదాగా కాసేపు, 4:35 క్షమించాలి, సరదాగా కాసేపు కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటలకు యువవాణి, 5:35 మా పదం మీ భావం, 5:55 ఉద్యోగ వార్తలు బి రాజు చదవగా వింటారు. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత్ ప్రసారమవుతుంది. 8 గంటలకు దార్శనిక భారత్, నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీజీ మహేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యం రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్ధికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే

బెస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారి స్ఫూర్తితో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్టాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెషవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే మధ్య

ఆంధ్రప్రదేశ్, మరట్వాడ, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్టేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డ్ రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరుసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్, జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఉన్నాం. ఈనాటి ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట

శిఖన, అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం సందర్భంగా దాని యొక్క విశేషాలు, అలానే అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలానే రెండవ అంశంగా జానపద సాహిత్యం సంస్కృతి, ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు. పుష్పాంజలి, సమాచార వాణి తదితర అంశాలు కూడా వింటారు.

ఈనాటి కార్యక్రమంలో నేటి మాటలు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం. అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్30న నిర్వహిస్తారు. ఇది పాడ్కాస్ట్ శక్తిని, ఆడియో కథనాలను, జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడ్కాస్ట్ సృష్టికర్తలను, శ్రోతలను వీరందరూ జరుపుకునే రోజు. పాడ్కాస్ట్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడైనా వినగలిగే ఆడియో కార్యక్రమాన్ని సాధారణంగా పాడ్కాస్ట్ అంటారు. వార్తలు, విద్య, ఆరోగ్యం, సాంకేతికత, వినోదం, కథలు, ఇంటర్వ్యూలు వంటి అనేక అంశాలపై పాడ్కాస్ట్ రూపొందించవచ్చు. దీని గురించి చిన్న చరిత్ర. 2004లో పాడ్కాస్ట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. 2014లో మొదటి నేషనల్ పాడ్కాస్ట్ డే నిర్వహించారు. 2017లో దీన్ని ఇంటర్నేషనల్ పాడ్కాస్ట్ డేగా మార్చారు. మాటకు మైక్ తోడైతే రేడియో, అదే మాటకు ఇంటర్నెట్ వేదికైతే పాడ్కాస్ట్. మన ఆలోచనలను, అనుభవాలను, జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకునే అద్భుతమైన డిజిటల్ వేదిక పాడ్కాస్ట్. సెప్టెంబర్30 అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి విషయాలను వినండి, తెలుసుకోండి, పంచుకోండి. మంచి మాట మన ఆలోచనలను మార్చగలదు, మంచి ఆలోచన మన జీవితాన్ని మార్చగలదు. కాబట్టి వినేది మంచిదైతే మంచిదై ఉండాలి, ఆలోచించేది నిర్మాణాత్మకంగా ఉండాలి, పంచేది సమాజానికి ఉపయోగపడే సమాచారమై ఉండాలి. ఈ అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం సందర్భంగా మంచి విషయాలను విందాం, కొత్త విషయాలను నేర్చుకుందాం, మనకు ఉపయోగపడే జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుందాం. మరొక విషయం అయితే, మనం వినే ప్రతి సమాచారాన్ని వెంటనే నిజమని నమ్మకుండా సమాచారం ఎక్కడి నుండి వచ్చింది, అది విశ్వసనీయమైనదా అనే ఆలోచన కూడా అంతే ముఖ్యం.

నేటి మాటలో మరొక అంశంగా అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 నిర్వహించబడుతోంది. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ దేశాలలో ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించే ముఖ్యమైన అనువాద క్రియకు గాను సంవత్సరంలో ఒక రోజు కేటాయించాలని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్, 1953లో ప్రతిపాదించింది. దాని ఫలితంగా 2017 మే 24 జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సెప్టెంబర్ 30 అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించబడింది. భాష మన భావాలను వ్యక్తం చేసే సాధనం. అయితే ప్రపంచంలో ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఒక భాషలోని ఆలోచనలు, జ్ఞానం, సాహిత్యం, సంస్కృతి మరో భాషలోని వారికి అర్థమయ్యేలా చేరవేసేదే అనువాదం. అందుకే అనువాదాన్ని భాషల మధ్య ఒక వారధిగా చెప్పవచ్చు. వివిధ భాషల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడంలో అనువాదకులు, భాషా నిపుణులు, వ్యాఖ్యాతులు అందించే సేవలు గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక మంచి అనువాదం అంటే కేవలం పదాలను

భాషలోకి మార్చడమే కాదు, సాహిత్యం, విద్యా విజ్ఞానం, సాంకేతికత, సినిమా, మీడియా, అంతర్జాతీయ సంబంధాలు ఇలా ఎన్నో రంగాల్లో అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ప్రాంతం పుట్టిన మంచి ఆలోచన మరో ప్రాంతంలో ప్రజలకు చేరడానికి అనువాదం ఎంతో సహాయపడుతుంది. భాషలు మనల్ని విభజించవచ్చు కానీ అనువాదం మనల్ని కలుపుతుంది. పదాలను మాత్రమే అనువదించకండి, భావాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే మంచి అనువాదం రెండు భాషలను మాత్రమే కాదు రెండు మనసులను కూడా కలుపుతుంది.

ఈ అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా భిన్న భాషలను గౌరవిద్దాం, ఇతర సంస్కృతులను అర్థం చేసుకుందాం. భాష ఏదైనా భావం మంచిదైతే అది అందరికీ చేరేలా పంచుకుందాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. మీరు వింటున్నారు ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల భాగంగా 2వ అంశంగా జానపద సాహిత్యం, సంస్కృతి ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం వింటారు.
1: జానపద సాహిత్యం, సంస్కృతి. జనపదంలో ఉండేవారు జానపదులు. జనపదం అంటే పల్లెటూరిగా భావించేవారు ఒకప్పుడు. ఈ జానపదులకు సంబంధించిన సమస్త విషయాలు కలిసి జానపద విజ్ఞానం అవుతుంది. ఇంగ్లీష్లో దీన్నే ఫోక్లోర్ అంటారు. సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతారని చెప్పవచ్చు అని ఆర్ఎస్ సుందరం గారు ఆంధ్రుల జానపద విజ్ఞానంలో నిర్వచించారు. ఈ నిర్వచనమే నేడు అందరూ అంగీకరించినటువంటిది. జానపదులంటే ఒకే రకమైన భావజాలం, అలవాట్లు, సంప్రదాయాలు కలిగినవారు గదా. వారు రచించిన సాహిత్యమే జానపద సాహిత్యం. అయితే జానపద సాహిత్యము అనగానే మౌఖిక సాహిత్యంగానే చాలామంది గుర్తిస్తారు. కాని సాంకేతికత అభివృద్ధి చెందిన పిమ్మట ఆధునిక సాంకేతిక జానపద విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఆనాటి మౌఖికత్వ స్థానంలో నేడు లిఖితపూర్వకంగా రికార్డ్ చేసే స్థితిలోనూ చదువుకున్నవారు కూడా జానపద సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే జానపద యాస, జానపద భాష, జానపద బాణి వాళ్లు గ్రహిస్తున్నారు. జానపద సాహిత్యంలో కూడా పరిణామక్రమాన్ని అందువల్లనే మనం గుర్తించగలం. ముఖ్యంగా వాడుక భాషలో ఉంటుంది. పూర్వం కేవలం ఆసుకవిత్వంగా మాత్రమే మనకి కనిపించేది. నండూరు సుబ్బారావు గారి ఎంకిపాటల నుండి జానపద సాహిత్యం లిఖిత స్థాయిని కూడా అందుకుందని చెప్పవచ్చు. జానపద విజ్ఞానం సంస్కృతిలో ఒక భాగం. తెలుగువారి సంస్కృతిలోని ప్రత్యేకతను ప్రతిబింబించేదే జానపదం. ఆదిమ మానవుని నుంచి నేటి నాగరిక మానవుని వరకు ఆయా కాలాల్లో మనిషి తన అభివృద్ధి కోసం చేసిన కృషి సంస్కృతి. మానవుని సంస్కారపూరితమైన కృతి సంస్కృతి. అందుకనే సంస్కరించబడేది సంస్కృతి అని చెప్తారు. ఈ సంస్కృతిలో జానపదులు జీవనానికి సంబంధించిన గేయాలు, కథలు, సామెతలు, భాష, నమ్మకాలు, దుస్తులు, ఆటలు, వంట, వైద్యం, కళలు అన్ని భాగాలే. జానపద విజ్ఞానంలో ఒక భాగం జానపద సాహిత్యం. జానపదులు అంటే అనుభవజ్ఞులు. అనుభవ జ్ఞానం కోసం జానపద విజ్ఞానం అధ్యయనం, తద్వారా సాంస్కృతిక పరిణామం గుర్తించగలం. జానపద సాహిత్యంలో ప్రధానంగా రెండు భాగాలు. మౌఖిక జానపద సాహిత్యం, రెండోది సాంకేతిక అభివృద్ధి అనంతర జానపద సాహిత్యం. జానపద సాహిత్యం లక్షణాలు గాని మనం గమనిస్తే మొట్టమొదటి మౌఖిక ప్రచారం గలది. లిఖితం చేయబడదు. ఒకరి నుండి మరొకరికి ప్రసరిస్తుంది. అందువల్లనే లిపిలేని అనాగరిక భాషలలో కూడా జానపద సాహిత్యం కనిపిస్తుంది. ఈ లక్షణం సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత మారిందనే చెప్పాలి. ఈనాడు జానపద పాటలు చాలా ఎక్కువగా రికార్డ్ చేయబడి యూట్యూబుల్లో మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇక రెండో లక్షణం శ్రుతప్రాయం. ఇది వినడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే పాఠకుడుగా

కన్నా శ్రోతగానే ఎక్కువ ఆస్వాదించగలం. ఇవి లయబద్ధంగా ఉండటం వల్ల, ఆసక్తికరమైన కథనాల వలన తొందరగా ప్రజల మనసుల్లో ముద్రింపబడతాయి. ఇక తర్వాత లక్షణం కర్తృత్వం తెలియకపోవటం. జానపద సాహిత్యం ఎవరు రచించారు అంటే కర్త ఎవరో స్పష్టంగా చెప్పలేం. పనిపాటలు చేస్తున్నప్పుడు, మతాచారాలప్పుడు, ప్రత్యేక సన్నివేశాల్లో ఆసువుగా చెప్పటంలో ఇవి వ్యాప్తి చెందుతాయి. ఒకరు ఒక వాక్యం చెప్తే మరొకరు మరొక వాక్యం చెబుతుంటారు. ఒక్కోసారి అనేక మంది రచించింది కూడా కావచ్చు. ఒక తరం నుండి మరొక తరానికి వెళ్ళినప్పుడు, ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళినప్పుడు అనేక పదాలు అనేక భావాలు కూడా అందులో మారవచ్చు. అయితే ఈ లక్షణం కూడా సాంకేతిక జానపదంలో మార్పు చెందింది. ఈరోజు జానపద పాటలు అని వస్తున్న వాటిలో రచన ఎవరు, గానం ఎవరో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. తర్వాత లక్షణం అశాస్త్రీయత. శిష్ట సాహిత్యానికి ఉండే శాస్త్రీయత దీనికి ఉండదు. అలంకార శాస్త్ర నియమాలు కాని, యతి మొదలైన నియమాలు గాని, శైలీశాస్త్ర నియమాలు గాని జానపద సాహిత్యానికి ఉండదు. అసంకల్పితంగా కొన్ని ప్రాసలు అవి సహజంగా ఉంటాయి, అకృతక శైలిగా గుర్తించారు. ఎక్కువ మంది తమ స్పందనని తెలియజేసే అవకాశం అందువల్లే ఉంటుంది. అలాగే స్థలకాలాల గుర్తింపు లేదు. జానపద సాహిత్యంలో అంశాలు సార్వజనీకంగా సార్వకాలికంగా ఉంటాయి. జానపద సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తి సామాన్యుడు. అందువల్లే సాధారణంగా ధనికవర్గ సంస్కృతి కాకుండా తన చుట్టూ ఉండే సామాజిక సామాన్య జీవన చిత్రాన్ని మాత్రమే సృష్టిస్తాడు. ఈ సాహిత్యంలో సామాన్యుల అనుభవాలు, ఆశలు, నమ్మకాలు మాత్రమే మనం గుర్తించగలం. ఇక జానపద సాహిత్యాన్ని మొత్తం మూడు భాగాలుగా విభజించవచ్చు. గేయం లేదా కవిత్వం, వచన రచన, నాటకాలు. ఈ మూడింట్లో జానపదం అనగానే గుర్తుకు వచ్చేది మొట్టమొదటి జానపద గేయమే. జానపద కవిత్వం అంతా సుమారుగా గేయం లేదా పాట రూపంలోనే ఉంటుంది. జానపద కవిత్వాన్ని మరలా జానపద గేయం, జానపద కథా గేయం అని రెండు రకాలుగా చెప్పొచ్చు. గేయాలలో కూడా కొన్ని కథా వస్తువులు కలిగి ఉంటాయి, కొన్ని కథ లేకుండా ఉంటాయి. అంటే కేవలం అనుభూతులు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. వచన రచనలో కథలు, ఐతిహ్యాలు, పురాణాలు ఉంటాయి. రమణీయార్థక ప్రతిపాదక శబ్ద కావ్యం అనే నిర్వచనాన్ని బట్టి సామెతలు, పొడుపు కథలు కూడా సాహిత్యంలో భాగంగానే గ్రహింపవచ్చు. అవి కూడా అనుభవం నుంచే వస్తాయి. సామెతలు, పొడుపు కథలు మన సంస్కృతితో ముడిపడి ఉంటాయి. వాటి ద్వారా కూడా మన సంస్కృతి సుస్పష్టమవుతుంది. ఇక జానపద గేయాల గురించి చూస్తే, ఇవి మౌఖిక ప్రచారంలోనే ఎప్పటినుంచో ఉన్నాయి. నన్నెచోడి కాలం నుంచి పాటలు ఉండేవని మనం చెప్పవచ్చు. ఆయన సబరకామిని మల్లికార్జున పాటలు పాడుతూ రోకల్తో దంచుతుండడం నన్నెచోడు కంటబడిందంటారు. నన్నెచోడు కుమార సంభవంలో పేర్కొన్న అంకమాలికలు, గౌడగీతులు, ఆరతులు, జానపద గేయాలు, ఉయ్యాల పాటలు కూడా నన్నెచోడు పేర్కొన్నారు. అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా పదములు, తుమ్మిద పదములు, ప్రభాత పదములు, పర్వత పదములు, ఆనంద పదములు, శంకర పదములు, నివాళి పదములు, వెన్నెల పదములు అంటూ జానపద గేయాల గురించి ప్రస్తావించడం కనబడుతుంది. జానపద గేయాల్లో సాధారణంగా సామాన్యుడి జీవన పద్ధతులు, ఆత్మాశ్రయ లక్షణం, కుటుంబ బంధాలు కనిపిస్తాయి. దీంట్లో శ్రామిక గేయాలు, పారమార్థిక గేయాలు, కుటుంబ గేయాలు అని మరల మూడు రకాలు మనం గుర్తించగలం. కుటుంబ సంస్కృతిని నేర్పడానికి కూడా ఈ కుటుంబ పాటలు చాలా ఉపయోగపడేవి. లేవే సీతమ్మ, లేవే బంగారు బొమ్మ, లేచి నీ నాథు నీ వేగా లేపావమ్మ, కాకులన్నీ లేచి కావు కావు మనియే, దూడలన్నీ లేచి చెంగు చెంగు మనియే, కోడి ఎప్పుడో లేచి కూసి పారిపోయే. లేవే సీతమ్మ, లేవే బంగారు బొమ్మ, లేచి నీ నాథు నీ వేగా లేపావమ్మ. ఇలాగ ఈ పాటలో తెలుగువారి కుటుంబ మర్యాద మాత్రమే కాదు, సమయపాలన, విధి విధానాలు, కుటుంబ ప్రాముఖ్యత కూడా మనకి తెలుస్తుంది. సంస్కారం చిన్నప్పటి నుంచే నేర్పడం మనకు సుస్పష్టమవుతుంది. అలాగే పుట్టిల్లంటే స్త్రీకి ఎనలేని అభిమానం కదండి. ఇవన్నీ స్త్రీల పాటలు. పుట్టింటికి వెళ్లడం అంటే అత్యంత ఆనందదాయకమైన విషయం. కాశీదా కెడదామంటే కదలవే కాళ్ళు, ఢిల్లీకి వెడదామంటే తిరగదే మనసు, నా రాచ పుట్టింటికెడదాము అంటే నా కాళ్ళు పన్నిన్న రథములై నడుచు, నా చేతులు ఇయ్యాల చేరులయ్యూగు అని స్త్రీల యొక్క పుట్టింటి మీద ఉండే వాళ్ల కాంక్షను తెలియజెప్తారు. అంటే ఇలాంటి వాటి వలన వాళ్ల పుట్టింటి ఆశని కాపాడాలి అనే విషయం తెలియకుండానే తెలుస్తుంది. ఇంకా బిడ్డకు పాలు పోసేటప్పటి నుంచి నిద్రపుచ్చే వరకు అనేక పాటలు అసంకల్పితంగా వాళ్ళు పాడుతూనే ఉంటారంటే సహజ కవులు స్త్రీలు. జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా, గుగ్గుళ్ళ జీర్ణం, ఏనుగు తిన్నా, వెలగపండు జీర్ణం, భీముడు తిన్నా, పిండి వంట జీర్ణం, మా అబ్బాయి తిన్నవన్నీ జీర్ణం. ఇంకా పిల్లలంటే స్త్రీలకు ఉండేటటువంటి అభిమానం ఇంత అంతా కాదు. చిన్నినా అబ్బాయి చిరునవ్వు జూచి చంద్రుడు కలతతో చిన్నబోయే, చిన్నినా అబ్బాయి పలుకులు విని సిగ్గుతో చిలుకలు పలుకులే మానే, చిన్నినా అబ్బాయి నడకలు చూచి వెతలతో హంసలు నడకలే మానే, చిన్నిమా అబ్బాయి ఆటలు చూసి దిగులుతో నెమలులు ఆటలే మానే. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి ఒక్క పాట చాలు.
భాగవతంలో కూడా పుత్రుడు నేర్చిన నేరకున్న జనకులు పోషింతురెల్లప్పుడున్నంటాడు.

పిల్లవాడంటే తల్లిదండ్రులకు ఉండేవలసినటువంటి ప్రేమని ఇక్కడ తెలియకుండానే తెలియజెప్పారు. ఆటలాడుకునేటప్పుడు కూడా ఎన్నో పాటలు, కాళ్ళా గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోదుగు నీరు నీరు కాదు నిమ్మలవాయ అంటూ పాటలు పాడడం సరదాగా కూడా ఉంటుంది. కొండమీది కొక్కిరాయి కాలు విరిగి దానికేం మందు, వెల్లుల్లి గడ్డ నూనెమ్మ మందు నూటక్క ధార అంటూ పిల్లలు తిరుగుతూ ఆడుకునే పాట. ఇలాగా బాలగేయాలు కూడా జానపదంలో నేటికి కూడా ఇంటింటా వినబడ్డమే కాక యూట్యూబుల్లో కూడా కనపడుతున్నాయి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, వీటికి నిజానికి ఎవరు రాశారు అంటే మనం ఎవరని చెప్పలేం. కానీ ఆ పాటలన్నీ కూడా ప్రజల మనసుల్లో హత్తుకున్నాయి. ఇక అప్పగింతల పాటలు, మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా స్త్రీల పాటలే. ఇక శ్రామిక గేయాల్లో వ్యవసాయ పనులు వృత్తి పనులు చేసేటప్పుడు కలిగే అలసట మర్చిపోవడానికి పాట పాడడానికి ప్రత్యేకంగా ఒకరు ఉంటారు. నేటికి కూడా మనం చూస్తే టైలర్ షాపుల్లో కానీ ఆటో వాళ్ళ దగ్గర కానీ ఎఫ్ఎం పెట్టుకుని ఖచ్చితంగా పాటలన్నీ వింటూనే ఉంటారు వాళ్ళ అలసట మర్చిపోవడం కోసం. పాటకుండే గొప్పతనం అది. వారు అన్న పదం మిగిలిన వాళ్ళు అంటూ ఉంటారు. అసలు పూర్వమైతే పాట పాడేవాన్ని ప్రత్యేకంగా వాళ్ళు కూలి ఇచ్చి పెట్టుకునేవారు. పారమార్థిక గేయాల్లో బిచ్చం అడిగేటప్పుడు వయసు అడిగిన వారు, భజన పాటలు, తాత్విక పాటలు, మార్మిక పాటలు ఇలాగ అనేక పాటలు మనకు కనపడతాయి. ఇక కథాగేయాల దగ్గరికి వస్తే దీంట్లో కూడా వీరుల కథలు, స్త్రీల నోముల కథలు, పౌరాణిక కథలు అంటే భారత రామాయణ కథలు, అద్భుత కథలు ఈ విభాగంలోనివే. పిచ్చుకుంట్ల వారు, వీరముష్టివారు మొదలగవారు వీరగాథలు పాడేవారు. చారిత్రక కథాగేయాలు, అద్భుత కథాగేయాల్లో బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ ఇలాంటివి ప్రసిద్ధాలు. ఇక వచన సాహిత్యం దగ్గరికి వస్తే పురాకల్పితాలు, పురాణాలు, నీతి కథలు, అద్భుత కథలు, వీరకథలు, సమస్యాత్మక కథలు వచన రూపంలో మనకు లభిస్తాయి. బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, బ్రాహ్మణుడు మేకపిల్ల కథా సరిసాగర్ కథలు అనేకము కనపడతాయండి. మీకు లక్ష్మణదేవర నవ్వు లాంటి కథలు మనకి ఇప్పటికీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఆ కథ లక్ష్మణదేవర నవ్వు అంటే ఇది నిజానికి రామాయణంలో లేనటువంటి కథ. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి నవ్వు వచ్చింది. కారణం ఎవరికీ తెలీదు. శ్రీరామచంద్రుడు అనుకున్నట్ట రాజ్యం అక్కర్లేదు అక్కర్లేదంటూనే పట్టాభిషేకం చేసుకుంటున్నానని నన్ను చూసే నవ్వాడనుకున్నట్ట. సీతాదేవి అనుకుందట రావణాసు దగ్గర సంవత్సరం గడిపి వచ్చిన తర్వాత పతివ్రతలా పక్కన కూర్చుందని నన్ను చూసే నవ్వాడనుకుందిట. సుగ్రీవుడు అనుకున్నట్ట అన్నం చంపించి రాజ్యాన్ని ఆక్రమించాను నన్ను చూసే అనుకున్నట్ట. విభీషణుడు అనుకున్నట్ట ఇంటిగుట్టు లంకకి చేటు చేశాను నన్ను చూసే నవ్వాడు అనుకున్నట్ట. కోతులన్నీ ఆంజనేయుడి దగ్గర నుంచి అనుకున్నాయట మా ముఖాలు మా తోకలు ఇలాంటి తోకలను పెట్టుకుని మేము నగరానికి వచ్చామని మమ్మల్ని చూసే నవ్వుకున్నారనుకున్నట్ట. దశరథుడు భార్యలు ముగ్గురు కూడా దశరథుడు మరణించక కూడా మేము సతీసహగమనం చేయకుండా ఉన్నామని మమ్మల్ని చూసే నవ్వారనుకున్నారట. ఇలాగా భరతుడు ఇంక చెప్పనక్కర్లేదు, ఇలాగ అందరూ బాధపడిపోయారు. అటువంటి సమయంలో ఆ రామచంద్రుడికి కోపం వచ్చి అంతటి లక్ష్మణుని కూడా నీ శిరస్సు ఖండించమంటావా, నిజం చెప్తావా, ఎందుకు నవ్వేమని అడిగాడంటే సభామర్యాద మర్చిపోయి నిశ్శబ్దంగా ఉన్న చోట ఒక్కసారి నవ్వగానే, అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని తలుచుకుని వాళ్ళు బాధపడడం సహజం. ఇటువంటి భావం ఉండకూడదని ఎంత చక్కగా జానపదులు చెప్పారా అనిపిస్తుంది. అంతేకాదు సభామర్యాద పాటించాలనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం చెప్పగలం. ఇంతకీ నవ్వింది లక్ష్మణుడు ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం నిద్రాదేవి తన దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి రాకు, నేను అన్నావదనలకి కాపలాగా వెళ్తున్నాను కాబట్టి నా భార్య ఊర్మిళ దగ్గర ఉండమన్నట్ట. ఊర్మిళ 14 సంవత్సరాల పాటు నిద్రపోయింది. పట్టాభిషేక మహోత్సవం కిరీటధారణ జరిగిన మరుక్షణమే నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. అక్కడ ఊర్మిళ నిద్ర లేచింది. ఆ ఊర్మిళను తలుచుకుని తనకి నిద్రాదేవి తన దగ్గరికి రావడము గుర్తించి లక్ష్మణుడు ఇదంతా మర్చిపోయి తనలో తను నవ్వుకున్నాడు. అటువంటి కథలు ఎన్నో జానపద కథలు ఉన్నాయి. వీటన్నింటినీ సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇక సాంకేతిక జానపద సాహిత్యం వస్తే సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత సాహిత్యాన్ని మన నేను సాంకేతిక జానపద సాహిత్యంగా చెప్తున్నాము. అయితే ఈ పెరిగిన సాంకేతికత వలన గేయ లక్షణాలు కొన్ని మారాయి. మొట్టమొదటి లక్షణమైన మౌఖికత్వం అనేటటువంటిది తగ్గిందనే చెప్పాలి. మౌఖికత్వం కాకుండా లిఖిత స్థాయికి జానపదం చేరుకుంది. కాగితం మీద రాయకపోయినా రికార్డ్ అయిపోతుంది. అలాగే గేయకర్త సుస్పష్టంగా తెలుస్తున్నారు. ఇంకా సినీ సాహిత్యంలో కూడా జానపద సాహిత్యం చాలా చేరింది. పాతాళ భైరవి, పరమానంద శిష్యులు కదా, రాజకోట రహస్యం, సినీ సాహిత్యం కూడా మనం చెప్పుకోవచ్చు. జానపద వాగ్గేయకారులుగా చాలా మంది ప్రసిద్ధి పొందారు. వారిలో వంగపండు ప్రసాదు, గద్దరు, గోటేటి వెంకన్న, సుద్దాల అశోక తేజ, విమల, ఆదిపు రవి, లక్ష్మి, మంగ్లీ గేయం యొక్క వస్తు రూపము కూడా మార్పు చెందింది. సిద్ధాంతాల నేపథ్యంలో విప్లవకారులు జానపద గేయాలను బుర్ర కథ, తోలుబొమ్మలాటలు, వాలకం మొదలైన వాటిని భావజాల వ్యాప్తి కోసం ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో స్వతంత్రం కోసం ఉపయోగించుకున్నారు.
ప్రజలకి నచ్చుతున్నాయి అని తెలుగు సినిమాల్లో కూడా

నేడు జానపద గేయాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. ఇక జానపద నాటకం దగ్గరికి వస్తే ఈ దృశ్య కళారూపాల్లో మనుషులు వేసేవి కొన్ని, మనుషులు వేయించేవి కొన్ని. సామూహిక నృత్యం, పగటి వేషం, వీధి నాటకం, యక్షగానం, బుర్రకథ, పిట్టల దొర, గొల్లసుద్దులు, వాలకం, బతుకమ్మ పండుగ, ఉయ్యాల పాట ఇలాంటివి, అలాగే ఫకీర్ల పాట, భైరవుల పాట చాలా ఉన్నాయండి. తోలుబొమ్మలాట, కోతి ఆట, గంగిరెద్దుల పాట. ఇవాళ సంస్కృతి మర్చిపోకూడదని సంక్రాంతి నాడు మనం గంగిరెద్దుల్ని తెచ్చుకుని మరి చూస్తున్నారు పిల్లలు. ఇంకా సామెతలు కూడా ఇందులో, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అత్త మీద కోపం దొత్త మీద కూపించడం, చదువురాని వద్దు కథలు లేని ఎద్దు, రామాయణం అంతా విని సీతకు రాముడేమవుతాడు, ఎంతో చక్కని సామెతలు ఉన్నాయి. కొత్త కొత్త సామెతలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే పొడుపు కథలు కూడా చాలా ఉన్నాయి. ఇక కరోనా సమయం దగ్గరికి వస్తే మనకి నిజంగా జానపద సంస్కృతిని మనం గుర్తించగలుగుతాం. మన కుటుంబ సాంస్కృతిక విలువలు మనకు స్పష్టమవుతాయి. మన దేశంలో ఎక్కడ లాక్డౌన్ కాలంలో ఆందోళనలు లేవు. డబ్బా ఫుడ్ అలవాటైపోయి దుకాణాలు తెరవాలని వీధుల్లోకి వచ్చి ఇతర దేశాల వాళ్ళు ఆందోళన చేసిన వైనం మనం గుర్తించాం. భారతదేశంలో మాత్రం బలమైన కుటుంబ సంస్కృతి వలన అందరూ ఇళ్లల్లోనే ఉండి వండుకుని తిని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు. ఒక్క వలస కూలీలు మాత్రం ఆకస్మికంగా లాక్డౌన్ వల్ల పూట గడవక ఆందోళన పడ్డారు. వాళ్లు కూడా గొడవలు చేయలేదు, కాలిబాట పట్టారు మాత్రమే. వారిని చూసి చెలించిపోయిన జానపద కవులు ఎందరో అద్భుతంగా వారి వెతలకి పాటల రూపం ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది ఆదిపు రవి పాట. ఎంత కదిలించిందో కొన్ని కోట్ల మందిని. పిల్లజల్ల ఇంటికాడా ఎట్ల ఉండ్రు, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, పూట పూట చేసుకొని బతికేటోళ్ళం, పూట గడవ ఇంత దూరం వచ్చినోళ్ళం.

బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు. ఇందులో మనకు సంస్కృతి కూడా తెలుస్తోంది. డబ్బు లేనితనానికి ఎంత బాధపడ్డారో, పేదరికం ఎంత భయంకరమైందో. దీని నుండి ప్రభుత్వాలు చెలించి మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు, రేషన్ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అదేవిధంగా మనకి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టారని విన్నాం. అంటే సాహిత్యం నుంచి మళ్లీ స్పందించే ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం, కరోనాలో వచ్చినటువంటి సాహిత్యం. జానపదుల్లో మనకి ఎక్కువగా శృంగార గీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఓ బాబా సైదులు ఏంటి నీ సోదులు అంటూ ఈ పాట కూడా చాలా ప్రచారం ప్రాముఖ్యత చెందింది. అలాగే ప్రజల యొక్క బాధలను కూడా వెంట వెంటనే జానపదులు గుర్తిస్తారండి, మిగతా లిఖితం కన్నా. ఎందుకంటే ఆసుగా వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అందువల్ల కూడా స్త్రీల బాధలు కూడా ఎన్నో బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తాగుబోతు భర్తలతో వాళ్ళు పడేటటువంటి బాధల్ని ఈ పాటల్లో వాళ్ళు చూపించి కొంతైనా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అవ్వానే చేయలేను ఈ సంసారం పాడిగాను, అయ్యానే చేయలేను ఈ సంసారం పాడిగా, అయ్యానే నీదలేను ఈ సంసారం రాలిపోను, పుస్తేలు అమ్మిండు పూసలు ఉంచిండు అంటూ పుస్తులు అమ్మాడు పూసలు ఉంచాడు, ఇద్దరు బిడ్డల్ని కనేశాడు, ఏ పని చేయడు. అటువంటి భర్త మీద ఆ భార్య సంసారం చేయలేనని పడేటటువంటి బాధ, పుట్టింటికి రావడం, మళ్లీ వెళ్ళడం, మళ్లీ తన్నులు తినడం, మళ్లీ రావడం, అబ్బాబ్బా నిజంగా నరకం అంతా కూడా ఈ పాటలో మనకు కనపడుతుంది. తాగుబోతుల భర్తల వల్ల స్త్రీలు పడే కష్టాలు వాస్తవంగా జానపద సాహిత్యంలో మనకు కనపడుతుంది. సినిమా సాహిత్యంలో త్రాగును గ్లోరిఫై చేసేస్తున్నారు, జానపద సాహిత్యంలో మాత్రం వాస్తవికత ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే సాంస్కృతిక పరిణామాన్ని గుర్తించాలన్నా, వాస్తవికతను గుర్తించాలన్నా, నిజమైన సామాన్య ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నా జానపద సాహిత్య సంస్కృతి చాలా ప్రధానమైన వనరుగా మనం గుర్తించాలి, జానపద సాహిత్యాన్ని కాపాడుకోవాలి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు ఉదయ సమీరాల్లో భాగంగా జానపద సాహిత్యం, సంస్కృతి ఈ అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగం విన్నారు ఇంతవరకు.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా అయ్యప్ప స్వామివారి జన్మరహస్యం ఈ చిత్రం నుంచి హరివరాసరం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: పుష్పాంజలి కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వారి జన్మరహస్యం చిత్రం నుంచి జయసుదాస్ పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు అన్నమయ్య ఈ చిత్రం నుంచి ఏమకో అన్నమయ్య కీర్తన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
2: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

పుష్పాంజలిలో మరొక పాట దశావతారం. ఈ చిత్రం నుంచి ముకుంద ముకుంద సాధన సర్గం కమల్ హాసన్ పాడినటువంటి పాట, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక శుభోదయం విశాఖపట్నం అండ్ మై లిజనర్స్. కొత్త ఉదయం, కొత్త ఉత్సాహం, కొత్త ఆశలతో మీ ముందుకు వచ్చేసింది మీకు ఎంతో ఇష్టమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు అంటూ

మీ మార్నింగ్ టైంని మరింత ఆహ్లాదంగా మార్చేందుకు మెలోడీ పాటలు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, హెల్త్, లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, స్పెషల్ టాపిక్స్తో ఇలా ఎన్నో న్యూ సెగ్మెంట్స్తో మీతో కలిసి జర్నీ చేయడానికి సిద్ధంగా ఉంది మీ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ఈరోజు. కాఫీ కప్పుతూనో, టీ సిప్ చేస్తూనో, పనుల్లో బిజీగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మీ ఉదయానికి మంచి మూడ్ని తీసుకురావడానికి మీ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక బ్రేక్ఫాస్ట్ షోలో ఇంట్రెస్టింగ్ టిప్స్తో రెడీగా ఉంది. మరి మీరు కూడా రెడీనా? ఏమంటారు, వైద్య మంత్రంలో న్యూట్రిషనల్ వాల్యూస్ని తెలియజేస్తూ డాక్టర్ సుష్మా గారు, హోమియో ఫిజిషియన్, న్యూట్రిషనిస్ట్, ఎన్నో టిప్స్తో రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ వినేద్దాం. అండ్ ఫ్యాషన్ కోసం కూడా హెయిర్ డ్రెస్సర్ హేమ మీకు హెయిర్ స్టైల్స్లో ఎలాంటి స్టైల్స్ అయితే బాగుంటాయి వీటన్నిటి కూడా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో తెలియజేయనున్నారు. అండ్ స్వచ్ఛత హీ సేవ, సఫాయ్ మిత్ర సమాన్, దీనిపై కొన్ని సలహాలు సూచనలు శానిటరీ సెక్రటరీ బాలి రవితేజ గారిది మాటల్లో. సో అంతకన్నా ముందుగా మ్యూజిక్తో స్టార్ట్ చేయాలి కదండి ఏదైనా కూడా. అందుకనే మీ అందరి కోసం ప్రియురాలు పిలిచింది ఈ మూవీ నుంచి. పలికే గోరింక అంటూ సాధన సర్గం పాడిన ఈ పాట మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా.

ఎస్ ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ ట్రాక్తో మార్నింగ్ని బ్యూటిఫుల్గా స్టార్ట్ చేస్తున్నాం కదా మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. సో వైద్య మంత్రంలో ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, ఐ మీన్ డాక్టర్ గారు మనకి ఏ టిప్స్ చెప్పాలనుకుంటున్నారో ఏంటంటే

0: అంటే అందరికీ ఇంపార్టెంట్ అండి. అందరికీ తెలుసు, కానీ ఫాలో అవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. ఏంటి అది, బాగానే ఉంటాయి, తినడానికి బాగానే ఉంటాయి, కానీ మనకి మాత్రం ఏవైనా జంక్ ఫుడ్స్ తినాలని మాత్రం కోరిక ఎక్కువగా పుడుతుంటుంది, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. కానీ వాటిని తీసుకోవడం వల్ల ఎంత యూస్ఫుల్ ఉంటుంది, మనకి హెల్త్కి ఎంత మంచిది, తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఈ రోజుల్లో, ప్రత్యేకంగా ఇప్పుడున్న మన జీవన విధానానికి సంబంధించి అలాంటి ఫుడ్స్ ఎంత ఇంపార్టెంటో మనతో షేర్ చేసుకోబోతున్నారు హోమియో ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గారు. వారి మాటల్లో విందాం.
1: Hello and hi, good morning to everyone. This is Dr. Sushma, homeo physician and clinical nutritionist. Hi Rakesh garu, it's very nice speaking to you. Meer nannu adigina question, seasonal fruits season lo tinadam valla ochina upayogalu enti? Idi chaala simple question, but deen venkala chaala chaala manaki nutritional benefits ane unnayandi. So let me explain it in three simple words andi. Okati, సీజనల్ ఫ్రూట్స్ మనం సీజన్లో తినడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అంటే, మొదటిది ఆ పంట ఆ టైంకి చేతికి అందుతుంది కాబట్టి నిల్వ చేయాల్సినందుకు మనకి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు, అండ్ మనకి చీపర్ రేట్స్కి దొరుకుతుంది ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో తింటే. అండ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ ఆ సీజన్లో తినడం వల్ల హై న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందండి. అది ఎక్కువ కాలం స్టోర్ చేసే కొద్దీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ వైటమిన్స్ కానీ పడిపోతాయి. సో మనం డ్రైడ్ ఫామ్లో ఫ్రూట్ తీసుకోవడం కన్నా సీజన్లో ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి అని అంటే, అట్లీస్ట్ 100 to 150 grams ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీ డే తీసుకోవడం ఇస్ మచ్ అడ్వైజబుల్, నాట్ మోర్ దెన్ దాట్. అండ్ లెస్ అంటే 100 grams లోపల తీసుకోవచ్చు, బట్ నాట్ లెస్ దెన్ 100 grams, నాట్ మోర్ దెన్ 150 grams ఆఫ్ సీజనల్ ఫ్రూట్. అండ్ ఇంకొకటి మనము తక్కువగా ఆలోచించేది ఏంటి అంటే, సీజనల్ ఫ్రూట్స్ మనం ఆ సీజన్లో తీసుకోవడం వల్ల మనకి న్యూట్రిషనల్ వాల్యూ ఒకటే కాదండి, మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయినీ సీజన్లో తీసుకున్నాం అనుకోండి, మనకి పొమోగ్రానేట్ చేతికి వస్తుంది. ఆ పొమోగ్రానేట్ తినడం వల్ల గట్ హెల్త్ బాగుంటుంది. వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రెయినీ సీజన్లోనే అవుతాయి, గట్ హెల్త్ బాగుండడం వల్ల ఆ సీజనల్ వచ్చే ఇన్ఫెక్షన్స్ మనం తగ్గించవచ్చు. సమ్మర్లో తీసుకుంటే మనకి మస్క్ మెలాన్, వాటర్మెలాన్ ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి మనకి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తాయి, ఏదైతే మనకి సమ్మర్లో అవసరమో. అదే వింటర్లో తీసుకుంటే మనకి ఆరెంజెస్ కానీ, లేదు అని అంటే కస్టర్డ్ యాపిల్ కానీ, ఇవి హై ఇన్ వైటమిన్ సి ఉంటాయి. మనకి కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండేది వైటమిన్ సి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇందువల్ల మనకు ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ ఆ సీజన్లో తీసుకోవడం వల్ల మనకి పెస్టిసైడ్స్ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది, రేట్ మంచి ధరకు దొరుకుతుంది, న్యూట్రిషనల్ వాల్యూ బాగుంటుంది, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది.
0: థ్యాంక్ యూ సుష్మా గారు. సో విన్నారు కదా, ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేయాలి, ఏ సీజన్లో తినాల్సిన ఫ్రూట్స్ని ఆ సీజన్లోనే తీసుకుంటే దానికి సంబంధించినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ మన శరీరానికి అందుతాయన్నమాట. సో మనం అది పక్కన పెట్టి ఏవేవో జంక్ ఫుడ్స్ తినడానికి చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం, బట్ ఇలాంటివి తింటే హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది, అంతే కదా. ఏ విషయం ఏదైనా శ్రద్ధతో పనిచేయగలుగుతాం. సో ఫ్యాషన్ మంత్రంలో హెయిర్ స్టైల్స్ చాలా ఉంటాయి, కొన్ని తెలుసుకుందాం, హేమ గారు చెప్తారు. కానీ అంతకన్నా ముందుగా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, సీను మూవీ నుంచి వేటూరి సుందరమూర్తి, క్షమించాలి, సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యంలో పార్థసారథి కె చిత్ర పాడిన ఈ పాట.

0: ఎస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్స్ని వింటున్నారు కదా. సో ఫ్యాషన్ మంత్రంలో హెయిర్ స్టైల్స్ గురించి మనకు చెప్పబోతున్నారు హెయిర్ డ్రెస్సర్ హేమ గారు. సో అది కూడా వినేద్దామా?
1: హాయ్ అండి అందరికీ, నా పేరు హేమ. ఈరోజు మన టాపిక్ హెయిర్ స్టైల్స్ మరియు నెక్ లైన్ కాంబినేషన్స్ గురించి. కొన్ని హెయిర్ స్టైల్స్, కొన్ని డ్రెస్సెస్ నెక్ లైన్స్తో చాలా బాగుంటాయి. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి డౌన్ స్టైల్కి కౌల్ నెక్, హాఫ్ షోల్డర్, స్వీట్ హార్ట్, వీ నెక్ లాంటివి సూట్ అవుతాయి. హాఫ్ అప్ హెయిర్ స్టైల్స్కి బోట్ నెక్, స్క్వేర్ నెక్, స్ట్రాప్లెస్ స్టైల్ అందంగా కనిపిస్తాయి. అప్ డూ హెయిర్ స్టైల్కి హాల్టర్, హై నెక్, హాఫ్ షోల్డర్ నెక్ లైన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. హై పోనీటైల్కి హాల్టర్, హై నెక్, స్ట్రాప్లెస్ డ్రెస్సెస్ చాలా స్టైల్.

స్టైలిష్ లుక్ ఇస్తాయి. సో మీ హెయిర్ స్టైల్ని మీ డ్రెస్ నెక్ లైన్తో మ్యాచ్ చేస్తే మీ ఓవరాల్ లుక్ ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.

ఎస్ ఫ్రెండ్స్, హెయిర్ స్టైల్స్ గురించి చిన్ని చిన్ని టిప్స్ చెప్పారు కదా, సో ఆ చిన్న టిప్స్ని ఫాలో అయిపోద్దాం. ఏమంటారు? అవునని అంటారు. సో అంతవరకు బ్రహ్మోత్సవ మూవీ నుంచి మధురం మధురం అంటూ ఈ పాట పద్మా శ్రీదేవి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నారు. స్వచ్ఛతా హీ సేవా, సఫాయ్ మిత్ర సమాన్. ఆఫీస్, అలానే ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, సహాయకంగా శుభ్రపరిచే సిబ్బందిని గౌరవించడం దీని యొక్క అర్థం. సఫాయి మిత్ర సమాన్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన పరిసరాలను శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు, సహాయక శుభ్రపరిచే సిబ్బంది, సఫాయి మిత్రుల సేవలను గుర్తించి వారిని గౌరవించడానికి, సామాజిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమం. ఆఫీసులు, ఇళ్ళు, పబ్లిక్ ప్లేసెస్లో నిరంతరం శ్రమిస్తూ సమాజానికి, ఆరోగ్యానికి, సమాజ ఆరోగ్యానికి తోడ్పడే ఈ హీరోలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దానికి కొన్ని సూచనలు మీకోసం. మనతో అందించడానికి సిద్ధంగా ఉన్నారు బాలి రవితేజ గారు, జీవీఎంసీ 96వ వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి. ఆయన మాటల్లో

0: అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలరావు తేజ. నేను జీవీఎంసీ 96వ వార్డు 518 సచివాలయంలో వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను సఫాయి మిత్ర సమ్మాన్లో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవించడం, వారికి మద్దతును తెలపడం కోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మన జీవీఎంసీ నందు పరిసరాలను పరిశుభ్రం చేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మనం మద్దతుగా నిలవడం అంటే ప్రతిరోజు వచ్చేటటువంటి జీవీఎంసీ డోర్ వెహికల్కి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసి ఇవ్వడం, అదేవిధంగా చెత్త ఉన్న కాలంలో ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండడం వలన చాలా వరకు పారిశుద్ధ్య సమస్యలు అనేవి నెరవేరుతాయి. ముఖ్యంగా మన పరిసరాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పనిచేసే సౌకర్యాన్ని కల్పించడం చాలా అవసరం. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇస్తున్నారు. అలాగే పనిచేయడానికి కావాల్సినటువంటి పనిముట్లతో పాటు పీపీఈ కిట్లు, గంబూట్లు, గ్లౌజులు వంటి ఇవ్వడం ద్వారా పనిచేసేటప్పుడు కొంత రక్షణగా ఉపయోగపడతాయి. అలాగే స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల సమయంలో పారిశుద్ధ్య కార్మికులను గౌరవంగా సన్మానించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా వారి పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండి మీ ప్రదేశాల్లో వారికి పనిచేయడానికి కావలసినటువంటి మద్దతును ఇవ్వడం అనేది నగరవాసులుగా మన యొక్క బాధ్యత. అలాగే వారిని గౌరవించడం, గౌరవంగా చూడడం మన యొక్క నైతిక బాధ్యత. అందరికీ ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ రవితేజ గారు. సఫాయి మిత్రులు కేవలం చెత్తను శుభ్రం చేసేవారు కాదు. మన ఆరోగ్యం, మన పరిసరాలు పరిశుభ్రత కోసం పనిచేసే నిజమైన సేవామూర్తులు. వారిని గౌరవిద్దాం, వారికి సహకరిద్దాం, పరిశుభ్రతలో మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో చివరగా జనతా గ్యారేజ్ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన ప్రణామం అనే ఈ పాట

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్లో వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రంలో టిప్స్ని విని ఎంజాయ్ చేశారనుకుంటాను. టిప్సే కాదు, టిప్స్తో పాటు మెలోడీస్ పాటలు కూడా విన్నారు కదా. ఇంతటితో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోకి బాయ్ బాయ్ చెప్పేద్దాం మరి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నమస్తే. మీ మనసుకు నచ్చిన పాటను మీకు ఇష్టమైన వారికి వినిపిద్దామనుకుంటున్నారా? అలానే వారితో పాటు మీకు ఇష్టమైన పాటల్ని, మెమరీస్ని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ స్వీట్ మెమరీస్ని పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక పాటల పలికతో మీ ముందుకు వచ్చేసింది. మీకు నచ్చిన లేటెస్ట్ తెలుగు ఫిలిం సాంగ్స్ని సెలెక్ట్ చేసుకుని, మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే మీ పేరు, మీ ప్రాంతం పేరును, ఈ డీటెయిల్స్ని అంతటినీ కూడా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపించేయండి. 6304767436 నంబర్ మరొకసారి చెప్తున్నాను. 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన పాట, అలానే సినిమా పేరు అండ్ మీ పేరు, ప్రాంతం పేరును మెన్షన్ చేసి ఒకే ఒక మెసేజ్ పంపించేయండి. మన పాటల పల్లెకలో మెలోడీస్ పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం, అలానే చిన్న చిన్న కబుర్లు కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు? అవునని అంటారు.

పాత పద్ధతి అయినా కొత్త కొత్తగా మీకు వినిపించడానికి ఉంది ప్రతి మంగళవారం చిత్రలేఖలు. అంటే మీకు నచ్చిన లేటెస్ట్ హిట్స్ని చిత్రలేఖల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. అదేనండి, లెటర్స్ ద్వారా కూడా. ఎలా అంటారా, మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు అండ్ మీ అడ్రస్ని కూడా మా చిరునామాకు, అంటే టు చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, పిన్ నెంబర్ 53003, ఈ చిరునామాకి పంపించేయండి మీకు నచ్చిన పాట, చిత్రం పేరు, మీ పేరు, మీ ప్రాంతంను. ఒక లేటెస్ట్, ఒకే ఒక లెటరు, ఒకే ఒక లేటెస్ట్ సాంగ్ కోరుతూ పంపించండి. ప్రతి మంగళవారం చిత్రలేఖల ద్వారా మీ ఫేవరెట్ సాంగ్స్ని వింటూ ఉండండి మరి.

నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వారి కోసం పరుగు అంటూ పరుగు పరుగున వచ్చేస్తుంది ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి, రెయిన్బో సాగరికా.

ఎప్పుడైనా సినిమాల్లో మన పేరో మన ఫ్యామిలీ మెంబర్స్లోనో మన ఫ్రెండ్స్లో ఎవరిదైనా పేరు కానీ అలాంటి క్యారెక్టర్ కానీ ఏదైనా వస్తేనే సంబరపడిపోతూ ఉంటాం. అలాంటిది మన ఊరి పేరుతో సినిమానే వస్తే ఇంకా సంబరపడిపోతుంటారు కదా. అలాంటి సినిమానే పలాస 1978 అనేది 2020లో మార్చి 6న విడుదలైంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రక్షిత్ అట్లూరి, నక్షత్ర, రఘు కుంచే, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్ మిసాల ఇలా చాలామంది మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. అండ్ రఘు కుంచే మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. రఘు కుంచే అంటే తెలిసిందే కదా, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకు కానివ్వండి, కొత్త కళ్ళను బయటికి తీసుకొచ్చే ఒక పర్సన్ అని మనకి పేరు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది. కొత్త సింగర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఈయన. సో ఇలాంటి మూవీ నుంచి మా కోసం ఏదైనా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ని ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే ఆకాశవాణి పాటల పల్లకికి శుభోదయం అంటూ రాస్తున్నారు. పలాస మూవీ నుండి ఏదైనా సాంగ్ మా కోసం, ఆరిల్లోవా, శ్రీకాంత్ నగర్ నుండి విజయ కోటేశ్వరరావు, రమణ కూర్మారావు, దామోదర్, వేదప్రకాష్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మీ అందరి కోసం కళావతి అంటూ రమ్య బెహ్రా, రఘు కుంచే పాడిన ఈ పాట పలాస మూవీ నుంచి.

0: ఇప్పుడు వర్మిస్తేనే కదా ఏ పనైనా జరిగేది, తలరాతలో రాసి ఉంటేనే కదా ఏదైనా జరిగేది. అలానే ఎప్పుడో దేవుడు డిసైడ్ చేస్తారట మీరిద్దరికీ జత కలపాలి అని. అందుకే చిన్నప్పటి నుంచే వాళ్ళకి సంబంధించి కొందరి జీవితాల్లో కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, చాలా తక్కువ మందికి అనుకోండి. జానకి వెట్ శ్రీరామ్ ఈ సినిమాలో రివ్వుని ఎగిరే గువ్వ అనే పాట మాకోసం అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి, రాజామాద్రి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి రిక్వెస్ట్ చేస్తున్నారండి. 2003లో రిలీజ్ అయింది ఈ మూవీ. అంజీ శ్రీను డైరెక్షన్లో అండ్ గంటడి కృష్ణ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. అండ్ ఇకపోతే ఈ సినిమాలో రోహిత్, గజాల రేఖ, వేద వ్యాస్, అహుతి ప్రసాద్, జి నారాయణరావు, రేవతి, ప్రేమ చలపతిరావు, కైకాల సత్యనారాయణ వీరందరూ కూడా మెయిన్ రోల్స్లో యాక్ట్ చేయడం జరిగింది. రివ్వుని ఎగిరే గువ్వ అంటూ ఈ పాట చాలా ఫేమస్ అని చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పాడుకునే పాట ఇది. అంటే ఈ మూవీలో ప్రత్యేకించి ఈ పాటకి ఒక స్పెషాలిటీ ఉంది. సో అందుకని మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మన పాటల పల్లకిలో. చైతన్య ప్రసాద్ సాహిత్యంలో టిప్పు సునీత పాడిన పాట.
1: డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కథ. రెండు గువ్వలు, చిలక, గోరింక, రెండు రవ్వలు, తార, నెలవంక, కలలు కన్నాయి, కథలు చెప్పుకున్నాయి. ఆకాశం సాక్షిగా, భూదేవి సాక్షిగా, పసి వయస్సులో బొమ్మలు పెళ్లి చేసుకున్నాయి. కడవరకు నిలవాలని బాసల వీరు నామ రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర చేసింది, ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట, ఇప్పుడు అదేనా ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమహేంద్రవరం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102.102 మెగాహెడ్జెస్ లోను, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్ లోను, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్ లోను మరియు రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. అలానే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా కూడా ప్రపంచంలో ఏ చోటి నుండైనా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను విని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వేవ్స్ ఓటీటీలో కూడా మన ప్రసారాలని వినవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు పాటల పల్లకి. సో పాటల పల్లకిలో మీకు నచ్చిన మెలోడియస్ సూపర్ హిట్ లేటెస్ట్ తెలుగు ఫిలిం సాంగ్స్ని వినాలి అంటే మీకు నచ్చిన పాట, అలానే సినిమా పేరు, మీ పేరు, మీ ప్రాంతం పేరును 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పంపించేయండి. మన పాటల పల్లకిలో సూపర్ హిట్ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేసేద్దాం. మరి పచ్చని కాపురం, ఇదేంటబ్బా సూపర్ హిట్ సాంగ్, న్యూ సాంగ్ అనుకుంటున్నాం కదా, ఈ సినిమా పేరు చెప్తున్నారా, ఓల్డ్ సాంగ్ అనుకుంటున్నారా? లేదండి, పచ్చని కాపురం సినిమాలో వెన్నెలైనా అనే పాటని రీమిక్స్ చేశారు. ఈ మూవీలో జేబీ మ్యూజిక్ని అందించారు ఈ మూవీకి. అదే ఏ మూవీ అంటారా, ప్రేమ కథా చిత్రం, 2013లో రిలీజ్ అయింది. దాసరి మారుతి డైరెక్షన్లో, దాసరి మారుతి గారు నిర్మించగా జేబి ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ చేశారు. అండ్ ఈ మూవీలో సుధీర్ బాబు, నందితరాజు, ప్రదీప్, సప్తగిరి కామెడీ అయితే చెప్పలేం, అలాంటి డైలాగ్స్ ఉంటాయి. అండ్ హర్రర్ అండ్ లవ్ స్టోరీ, అంటే ఓ పక్క భయపెడుతూ ఉంటుంది, ఓ పక్క నవ్విస్తూ ఉంటాయి అన్నమాట ఈ మూవీలో కామెడీ సీన్స్ అలా. సో ఈ పాట ఒక ప్రత్యేకం, పచ్చని కాపురం మూవీలో వెన్నెలైనా అనే పాట. సో ఈ మూవీ నుంచి మా కోసం ఈ పాటను ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే వాసవి శేఖర్ గారు. గుడ్ మార్నింగ్, ప్రేమ కథా చిత్రం నుంచి వెన్నెలైనా అనే సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ వాసవి శేఖర్ ఏవెన్ కాలేజ్ డౌన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీకోసం మాళవిక రేవంత్ పాడిన పాట వేటూరు సుందర.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ముఖాన మొటిమల
2: సాయి బాబు,
1: గజ్జా బొబ్బల
2: సాయి బాబు,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క గంట వారీగా తాజా సమాచారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పదకొండు గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 పై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ఈనాటి కార్యక్రమాల్లో రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్, నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు

భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో

0: ఎస్ ఫ్రెండ్స్,
1: వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. సో పాటల పల్లకిలో మెలోడీస్ పాటలు వింటున్నా కదా. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం అంట. అంటే కొందరు వ్యక్తుల్లో కొందరు పరిచయాలు సూర్యోదయంలాగా అనిపిస్తాయి. అంటే వారి పరిచయంతో మనలో ఎంతో చేంజ్ వస్తూ ఉంటుంది. అంటే ఎలా, ఇప్పుడు మనకి అప్పటి వరకు తెలియని విషయాలు తెలుసుకోవడం, లేకపోతే వారి నుంచి ఇన్స్పిరేషన్ పొందడం ఇలాంటివి. సో ఈ సినిమాలో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అదే 1999లో రిలీజ్ అయిన రాజా మూవీలో ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చింది ఈ సినిమా. అండ్ వెంకటేష్ సౌందర్య మెయిన్ రోల్స్ యాక్ట్ చేశారు. హిట్ కాంబినేషన్ కదా. మరి ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ నుంచి పల్లవించు తొలి రాగమే సూర్యోదయం అనే పాట మా కోసం ప్లే చేయండి అంటున్నారు. ఈ పాటను కేఎస్ చిత్ర పాడగా షణ్ముఖ శర్మ సాహిత్యాన్ని అందించారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటున్నారు గొల్లపాలెం నుంచి నూకాల కొండబాబు గారు. వరలక్ష్మి, సత్యం, మనీష, మా కొరకు వెంకటేష్ నటించిన రాజా మూవీలో పల్లవించు తొలి రాగమే అనే పాట ప్లే చేస్తారు అని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. సో మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

సో మన పాటల పల్లకిలో నెక్స్ట్ రాబోతున్న పాట ఒక సూపర్ హిట్ మూవీ నుంచి అండి. ఎందుకంటారా, ఈ మూవీ జనవరి 15, 2003 సంక్రాంతి పండుగ సినిమాగా విడుదలైందట. ఆ సంవత్సరంలో అన్ని మూవీల్ని అన్ని సినిమాల్ని దాటుకొని హీరో మహేష్ బాబు కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అట. రాజకుమారుడు, మురారి లాంటి హిట్లను కూడా పక్కకు పెట్టేసి బ్లాక్ బస్టర్ హిట్గా వచ్చిందట. సో అందుకనే ఈ సినిమాకి ఓ స్పెషాలిటీ అంటారు. అండ్ ఈ మూవీలో అవార్డులకి లెక్కే లేదు, అన్ని అవార్డులు సొంతం చేసుకుంది ఈ మూవీ. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన వారు ఎవరు అంటే, గుణశేఖర్ డైరెక్షన్లో మహేష్ బాబు, భూమిక ప్రకాష్ రాజు మెయిన్ రోల్స్ యాక్ట్ చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. సో అందుకనే ఈ మూవీ నుంచి నువ్వే మాయ చేసావో కానీ అంటూ మెలోడీ సాంగ్ని కావాలంటున్నారు శ్రేయ ఘోషల్ వాయిస్లో. సో ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. గుడ్ మార్నింగ్, నమస్తే అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా నమస్కారం. ఒక్కడు మూవీ నుంచి నువ్వే మాయ చేసావో కానీ అనే సాంగ్ ప్లే చేయగలరు. ప్రభావతి, వంశీ, యమున, శకుంతల, శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం శ్రేయ ఘోషల్ వాయిస్లో ఒక్కడు మూవీ నుంచి నువ్వే మాయ చేసావు అంటూ ఈ పాట.

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891 27833 22 లేదా 9492 78 33 44 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వటం రెండూ నేరాలే.

నేను పుట్టింది నీకోసమే అంటున్నాడు ఈ లక్ష్మీ బావ. అదేనండి, లక్ష్మీ మూవీలో ఎవరికైనా లక్ష్మీ బావ లక్ష్మీ బావ అని పిలిచే పాట గుర్తుండే ఉంటుంది. ఎవరు గుర్తుండదు చెప్పండి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాట ఎంత ఫేమస్ కదా. 2006లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ వివి వినాయక్ డైరెక్షన్లో, అండ్ వెంకటేష్, నయనతార, చార్మి మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. రమణ గోగుల పాటలు అండ్ మణిశర్మ సంగీతంతో సూపర్ హిట్ అయింది. సో అలాంటి మూవీ, బెంగాలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది ఈ మూవీలో. సో ఈ మూవీ నుంచి మాకోసం లక్ష్మీ బావ అనే పాట ప్లే చేయండి అంటున్నారు.

మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల, ప్లీజ్ అంటూ సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. కులశేఖర్ సాహిత్యంలో రాజేష్ కృష్ణన్ గంగా పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక స్టూడియోలో టైం 9 గంటలు దాటి 59 నిమిషాలుగా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి విజయవాడ కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రాయోజన ప్రారంభమయ్యింది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రాయోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రాయోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రాయోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రాయోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వామ్యులుగా మార్చింది. ముద్రాయోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ముద్రా యోజన భూమిక హై

గ్యారంటీ. బ్యాంక్ లోన్ కి ఈ యోజననే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక బహుత్ బడా దర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో

0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రాయోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రాయోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా, పీఎం ముద్రా కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు, కిషోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రాయోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: బీతే వర్షో మే కరోడో లోగో కో ఎంటర్ప్రినర్ బనానే కా కామ్ ముద్రా యోజనా నే కియా హై. కరోడో కి సంఖ్యా మే ఇస్ యోజనా సే జాబ్ జనరేట్ హుయే హై. లాఖో లోగ్ జాబ్ క్రియేటర్ భీ బనే హై. ఇస్ సఫలతా కో దేఖతే హుయే అబ్ భాజపా నే ఔర్ ఏక్ సంకల్ప లియా హై. అబ్ తక్ ముద్రా యోజనా కే తహత్ లోన్ కి సీమా 10 లక్షల రూపాయలు హువా కర్తీ థీ. అబ్ భాజపా నే ఇసే బఢాకర్ 20 లక్షల రూపాయలు కర్నే కా ఇరాదా కియా హై.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వారైనా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రాయోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత, అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: ది లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TRED.

0: for facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TReDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSEs and 7,000 more companies onto the platform.
1: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రా యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రా యోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రా యోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్దికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో పాటల పల్లకి ప్రోగ్రామ్కి కొంచెం బ్రేక్ వచ్చిందండి, అంతే. కానీ పాటల పల్లకి ప్రోగ్రామ్ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే కాలేదు, ఇంకా చాలా పాటలు మనం విందాం. సో పాటల పల్లకిలో మరొక రిక్వెస్ట్ని చూద్దాం. నీ నవ్వు చెప్పింది నాలో ఏమో ఏంటో అంటూ. నాకు పాట రాదు కానీ పాడాలనిపిస్తుందండి, అంటే ఆ పాట అలా ఉంటుందన్నమాట. ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాగుంటాయి. అంతం 1992 రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీకి. నాగార్జున, ఊర్మిళ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు, అండ్ కేవీ మహాదేవన్ మ్యూజిక్ని అందించారు. సో ఇలాంటి మూవీ నుంచి మా కోసం నీ నవ్వు చెప్పింది నాలో అనే పాట ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. తప్పకుండా మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి, రెయిన్బో సాగరిక.

ఎస్ ఫ్రెండ్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో నీ నవ్వు చెప్పింది నాలో అంటూ బ్యూటిఫుల్ ట్రాక్ని విన్నారు కదా. సో పాటల పల్లకిలో చక్కచక్క మెసేజ్లు చేసేయండి. ఒక్క కొంచెం సేపే ఉంది కదా, కొన్ని పాటల్ని విని ఎంజాయ్ చేద్దాం మరి.

అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో? ఏమో మరి, ఆ అలజడి కోసం నాకైతే తెలీదు, మీకు తెలిసేమో ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఎందుకు ఆ అందమైన మనసులో అలజడి ఎందుకు స్టార్ట్ అవుతుందో? తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 2002, నితిన్, సదా, గోపీచంద్. నితిన్కి ఫస్ట్ మూవీ ఇది, అండ్ అలానే సదా కూడా. ఆర్పి పట్నాయక్ ఈ సినిమాకి మ్యూజిక్ని అందించారు. ఇలాంటి మూవీ నుంచి అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో అంట, ఎందుకో నాకైతే తెలీదు. ఒకసారి పాట వింటూ ఆలోచించండి, ఎందుకో అలజడి. సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్, బట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారండి, జయం సినిమా నుంచి మా కోసం అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అనే పాట ప్లే చేయండి అంటున్నారు. సో అలానే ఇదే సాంగ్ని మరొకరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, హితేంద్ర దాస్ అస్సాం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో వీరందరి కోసం అందమైన మనసులో ఎంత అలజడి ఎందుకు అంటూ ఈ పాట.

0: sports will obviously provide us with some medals and push us up that medals tally.
1: बिल्कुल, बॉक्सिंग से फिलहाल हमें वाकई मेडल्स की उम्मीद है. लवलीना का मुकाबला जहां चल रहा है हांगझो में, इसी कैटेगरी में उन्होंने सिल्वर मेडल भी जीता था शौर्य, तो इस बार बिल्कुल वो मेडल का रंग बदलना चाहेंगी.
0: ऑफ कोर्स, एंड यू नो लवलीना इज अ नेम वी लुक अप टू दिस टाइम. ऑब्वियसली यू नो लवलीना इज रियली गियर्ड अप फॉर दिस एशियन गेम्स. शी हैज प्रिपेयर्ड रियली वेल एंड वी आर होपिंग फॉर दैट इल्यूसिव गोल्ड मेडल. शी वॉन अ सिल्वर एज यू सेड लाइटली इन द last edition of the Asian Games in her category, and in the same category she's going to take part this time. She's already taking part, she's doing pretty well, she's in form, so we can obviously hope for a gold medal. So that's it for our update for 10:30. We'll be back at 11:30 a.m. for our next update. Lots more medal actions and lots more combat actions from the ring, so bringing that to you will be Mudita and Shaurya at 11:30 a.m. Till then, it's a goodbye. Keep cheering for Bharat.
2: एशियन गेम्स 2026 आईची नगोया.
3: మీరు ఇంతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క గంట వారీగా తాజా సమాచారం విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి కార్యక్రమాల్లో ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అలానే 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమంలో భాగంగా మోకాళ్ళ అరుగుదల నివారణ, ఈ అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ బేతారామసూరి ప్రకాశరావు. తరువాత ఆకాశంబున నుండి కథానిక శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు. ఈరోజు రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు పాటల పల్లకి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. సో పాటల పల్లకిలో మీకు నచ్చిన పాటలు వినాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఏం లేదండి, ఒకే ఒక మెసేజ్ చేసేయాలి. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలానే మీ పేరు, మీ ప్రాంతం పేరును 6304767436 అనే మా వాట్సాప్ నెంబర్కి. సో పాటల పల్లకిలో మెలోడీస్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఏ పని చేసినా కలిసి చేస్తే ఆ పనిలో వచ్చే ఆ రిజల్టే వేరు, సక్సెస్ వేరు. అది ప్రతి చోట

కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఏ పని చేసినా కలిసిమెలిసి కలిసి ఉంటే కలద సుఖం అంటారు పెద్దలు. అలా చేసే పనిలో తోడ్పడి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఏ పని చేసినా సక్సెస్ వైపు వెళ్తుంది. పనినే కాదు ఫ్యామిలీస్ అయినా కూడా ఈ రోజుల్లో అంతా సెపరేట్గా ఉంటున్నారు కదా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఎంత చక్కగా ఉండేది అంటే మానవ సంబంధాలు ఎంత బాగుంటాయి కదా. సో ఈ సినిమాలో, ఏ సినిమా అంటారా, కలిసి ఉందాం రా, ఈ మూవీలో అలాంటి కుటుంబాన్ని మనకు చూపించారు డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారు. దగ్గుపాటి సురేష్ నిర్మాణంలో వెంకటేష్ సిమ్రన్ హీరో హీరోయిన్గా నటించారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ని అందించారు ఈ సినిమాకి. సో ఇది కూడా ఇలాంటి సినిమాలు సంక్రాంతి పండుగకి వస్తాయండి. సో అలాంటి మూవీ, ఈ మూవీ నుంచి కలిసి ఉంటే కలద సుఖం ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా అవార్డు సొంతం చేసుకుందట. ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ మా కోసం ప్లే చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నాగలక్ష్మి, చంద్ర సూరజ్, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం బీసీ రోడ్ గాజువాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. తప్పకుండా అండి, మీకోసం అయితే కలిసి ఉంటే కలద సుఖం అంటూ టైటిల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. రాజేష్ పాడిన పాట, రచన వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమహేంద్రవరం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz లోను, శ్రీకాకుళంలో 102.7 MHz లోను, కాకినాడలో 100.1 MHz లోను మరియు రాజమహేంద్రవరంలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. అలానే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఏ చోటు నుండైనా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఆస్వాదించవచ్చు. వేవ్స్ ఓటీటీలో కూడా మన ప్రసారాలను విని ఎంజాయ్ చేయొచ్చు.

ఎస్ ఫ్రెండ్స్, మన పాటల పల్లికిలో నెక్స్ట్ సాంగ్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు, అసలు ఏ సినిమా నుంచి అనుకుంటున్నారా? కొరటాల శివ డైరెక్షన్లో అండ్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన మూవీ 2013 మిర్చి మూవీ నుంచి ఏదైనా చక్కని పాట మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనితా సాయి, వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మీ అందరి కోసం ఇదేదో బాగుంది అంటూ విజయప్రకాష్, అనితా కార్తికేయన్ పాడిన పాట మిర్చి మూవీ నుంచి.

ఎస్ లిజనర్స్, ప్రతిరోజు 11 గంటలకి మొదలయ్యే మన మధురిమ ఈరోజు 11:14 మొదలవుతుంది. అందుకనే మధురిమలో 3 పాటలు మాత్రమే ఉంటాయి. సో అందుకనే ఆ 3 పాటలని ఇప్పుడు వినిపిస్తాను. సో మధురిమలో ఈ 3 పాటల్లో మీకు ఏ పాట ఇష్టం, ఆ పాట నెంబర్, మీ పేరు, మీ లొకేషన్ని మెన్షన్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ పంపించేయండి. ఎందుకంటే ఈరోజు 11 గంటలకు విజయవాడ కేంద్రం నుండి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కనుక. సో ఇప్పుడు ఈ 3 పాటలు వినిపిస్తున్నాను మధురిమలో.

ఎస్ ఫ్రెండ్స్, వానజల్లు గిల్లుతుంటే అంటూ యముడికి మొగుడు ఈ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట మదిరిమల సాంగ్ నెంబర్ 1గా వస్తోంది. మరొక పాట గాంధీవం చిత్రం నుంచి రెండో పాటగా గోరువంక వాలగానే అనే పాట.

మదిరిమలో రెండవ పాటుగా గోరువంక వాలగానే అంటూ కేఎస్ చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. మదిరిమలో మూడవ పాట చంటి చిత్రం నుంచి ఎన్నెన్నో అందాలు.

ఎస్ ఫ్రెండ్స్, మధురిమల మూడో పాటగా చంటి మూవీ నుంచి ఎన్నెన్నో అందాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాట. సో ఈ మూడు పాటల్లో మీకు కావాల్సిన పాట నెంబర్, మీ పేరు, ప్రాంతాన్ని 6304767436 అనే నెంబర్కి మెసేజ్ చేసేయండి. సో పాటల పల్లకిలో లాస్ట్ రిక్వెస్ట్ చూద్దాం. సూర్యవంశం మూవీ నుంచి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం అనే పాట మా కోసం అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, భుజరాజపాలెం, రెడ్డివీధి రామాలయం, ఎన్ఐడి జంక్షన్ నుంచి రాస్తున్నారు. సో మీ అందరి కోసం బాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు పాటల పల్లకిలో మెలోడీస్ పాటలు వింటూ ఎంజాయ్ చేశారు కదా. సో పాటల పల్లకి ప్రోగ్రామ్కి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే అయింది. సో ఇంతటితో మనం పాటల పల్లకి ప్రోగ్రామ్ని ఎండ్ చేసేద్దామా?

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెలైన సమయం 10:59 ఉంది. మరికొద్ది క్షణాల్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచంలోనే అత్యధికంగా చిత్రాలను నిర్మించే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు అందించే అత్యున్నతమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలకు 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర, పరిణామక్రమం ఉన్నాయి. భారత ప్రభుత్వం 1949లో ఎస్కే పాటిల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఫిలిం విచారణ కమిటీ భారతీయ చలనచిత్ర నాణ్యత, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కళాత్మక విలువలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరపున పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలి చలనచిత్ర ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో వీటిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని పిలిచేవారు. ఆచార్య ఆత్రేయ రూపొందించిన మరాఠీ సినిమా శాంచి ఆయ్ తొలి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 1955 నుండి ప్రాంతీయ భాషలలో ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి వెండి పథకం ఇవ్వడం మొదలుపెట్టారు. కెవీరెడ్డి దర్శకత్వం వహించిన పెద్ద మనుషులు చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా తొలి రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకుంది. ప్రారంభంలో కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితమైన ఈ అవార్డులలో 1967 నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఉత్తమ నటులు పురస్కారాన్ని భారత్ అవార్డుగా, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశి అవార్డుగా అందించేవారు. మరాఠీ, బెంగాలీ చలనచిత్రాలకు గాను ఉత్తమ్ కుమార్కు తొలి భారత్ అవార్డు లభించగా, రాత్ ఔర్దీన్ హిందీ చలనచిత్రంలో ప్రదర్శించిన నటనకు నర్గీస్ దత్ తొలి ఊర్వశి అవార్డు అందుకున్నారు. భారతీయ సినిమా పితామహులు దాదాసాహెబ్గా పిలువబడిన దుండీరాజ్ గోవింద్ ఫాల్కే శతాబ్ది జయంతిని పురస్కరించుకుని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పారు. భారతీయ సినిమా రంగానికి జీవితకాల కృషి చేసిన మహనీయులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారాన్ని తొలిసారి నటి దేవికారాణి అందుకున్నారు. ఇప్పటి వరకు 7 మంది తెలుగు చలనచిత్ర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి, నటులు దర్శకులు పైడి జయరాజ్, నటులు దర్శకులు నిర్మాత ఎల్వి ప్రసాద్, నిర్మాత బి నాగిరెడ్డి, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి రామానాయుడు, ప్రముఖ దర్శకులు నటుడు కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు. 1970లలో వీటి పేరు అధికారికంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా మారింది. స్వర్ణకమలం, రజతకమలం పేరుతో విజేతలకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తున్నారు. మొదట్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వీటిని నిర్వహించగా, ప్రస్తుతం నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డిసి ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 72 సార్లు జరిగింది. 1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని వారికి తన అభినందనలు తెలియజేశారు.

చేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

0: मोड़ में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है। ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं।
1: పిల్లలు యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్రపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
0: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है। भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है। फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है। जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं।
1: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రణ్దీప్ హుడా ఉత్తమ తొలి చలనచిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలనచిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా, మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
0: అనంత్ నాగ్ భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహీ. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఔర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ్, సంయమ్, డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక్ యానీ అథెంటిక్ హోతా.

0: కళాకారం భావీ పీడి ఆదర్శ ప్రస్తుత కర్తే.
1: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: Let us take the National Film Awards to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar sahab ki world's tallest statue hai, us jagah aaj hum ikatte hue hain. Ab agli baar we'll go to one more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you'll make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
1: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి, కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను, సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరింతవరకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనమైతే ఉన్నాం మధురిమలో దశాబ్దానికో పాట, కాకపోతే ఈరోజు మూడు పాటలే. ఎందుకంటే మనకి ఒక రిలే ప్రోగ్రామ్ వచ్చింది కనుక ఈరోజు మధురిమలో మనం

పాటలు మాత్రమే ప్లే చేస్తాం. ఆల్రెడీ వినిపించాను కదా, సో వినలేని వాళ్ళు ఉంటే గనక, వానజల్లు గిల్లుతుంటే యముడికి మొగుడు ఈ చిత్రం నుంచి మధురిమలో సాంగ్ నెంబర్ 1గా వస్తుంది. అలానే గోరువంక వాలగానే గాండేవం మూవీ నుంచి ఈ పాట సాంగ్ నెంబర్ 2, ఎన్నెన్నో అందాలు చంటి చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 3గా వస్తుంది మన మధురిమలో. సో ఈ సాంగ్స్లో మీకు ఏ పాట కావాలో పాట నెంబరు, మీ పేరు, అలానే ప్రాంతం మెన్షన్ చేసి 6304-7674-36 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి మరి. సో ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారో ఆల్రెడీ వచ్చే ఉంటాయి, చూద్దాం.

సో పాటల పల్లకిలో మనం అంటే ఎవరి రిక్వెస్ట్లు అయితే ప్లే చేయలేకపోయామో వాళ్ళని ప్రిఫర్ చేద్దాం. మధురంలో రెగ్యులర్గా చేసే పనే కదా. సో ప్లీజ్ ప్లే సాంగ్ నెంబర్ 1 ఫ్రమ్ ప్లే చేయండి అంటూ రాంబాబు, రామారావు, అమ్మాజీ, సావిత్రి, సాత్విక, ప్రదీప్, దేవశ్రీ, హర్ష, టెక్కివలస విలేజు, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి రాస్తున్నారు. అండ్ సాంగ్ నెంబర్ 1 ప్లే చేయండి అంటున్నా. సత్యనారాయణ కంచరపాలెం నుండి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 1 మాకోసం అంటున్నారు ఎవరు, యలమంచిలి నుంచి సాయి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకోసం సాంగ్ నెంబర్ 1 అంటూ కొవ్వూరు సత్తిరెడ్డి పసలపొడి. ఇంకా సాంగ్ నెంబర్ 1 ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. ముస్సాపేట గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యదోజీ, సక్కుబాయ్, సోనీ, లక్ష్మీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పేర్లు చదువుకుంటా పోతే మనకున్న టైం కూడా అయిపోతుంది. సో సాంగ్ నెంబర్ 1 మీ అందరి కోసం వచ్చేస్తుంది.

యముడికి మొగుడు ఈ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు కదా. సో మధురిమలో మరొక రిక్వెస్ట్ చూద్దాం. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరొక రిక్వెస్ట్ మాకోసం ఒకటో నెంబర్ పాట ఆల్రెడీ వినేశారు సత్యనారాయణ వెంకటలక్ష్మి గారు మధురవాడ నుంచి. సాంగ్ నెంబర్ మాకోసం సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అంటూ కనకరాజు ఆదిలక్ష్మి జ్యోతినగర్ మర్రిపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. రెండవ పాట కావాలి బాలకృష్ణ సంతు సునీత చంటి రమ ఎన్ఐడి జంక్షన్ నుంచి. మాకోసం రెండవ నెంబర్ పాట అంటూ వినిపించండి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 2 కాకి అప్పారావు కాకి ఆనందలక్ష్మి హుస్సేన్ లోకేష్ శేఖర్ తుమ్మలపల్లి వారి వీధి విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్ష్మి మీరాబాబు మీరాబాయ్ మోతీబాయ్. సో వీరందరి కోసం మరొక రిక్వెస్ట్ కూడా ఉంది. సాంగ్ నెంబర్ 2 శ్రీరవి దొండపర్తి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా కోసం సాంగ్ నెంబర్ 2 కావాలి అంటూ ఏక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి. సో మీ అందరి కోసం అయితే సాంగ్ నెంబర్ 2 గోరువంక వాళ్ళగాని అంటూ కే చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఎస్ ఫ్రెండ్స్, మధురిమలో సాంగ్ నెంబర్ 3 రిక్వెస్ట్ చేస్తున్నారు మూర్తి ఫ్రమ్ చిన్నవాల్తే నుంచి. సో మీకోసం సాంగ్ నెంబర్ 3 అయితే వచ్చేస్తుంది మధురిమలో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మరికొద్ది క్షణాల్లో జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క గంటవారీ తాజా సమాచారం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: That's all the time we have for this update. This is Shaurya and Mudita bidding you goodbye. Cheer for Bharat and join us again at 12:30 p.m.
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఇదో అలరించే గెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, మీరు వింటున్నారు ఏకచిత్ర గానం. సో ఏకచిత్ర గానంలో ఈరోజు ఏ మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం, ఏ మూవీ నుంచి పాటలు వినబోతున్నాం తెలుసుకునే ముందు ఒక పాట అయితే ప్లే చేస్తాను, మీరే చెప్పేస్తారు. ఇంకా పాట విన్న వెంటనే మీరేకే తెలిసిపోతుంది. సో మీ అందరి కోసం ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మూవీ నేను శైలజ 2016లో రిలీజ్ అయింది. నేను శైలజ మూవీ కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి రామ్ పోత్నేని, కీర్తి సురేష్, సత్యరాజ్ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు ఈ సినిమాకి. ఎవరైనా మారిపోవచ్చు కానీ శైలజ మారకూడదు అన్నట్టు అంటున్నారు కదా, నువ్వెందుకు మారేవే శైలజ అంటూ. సో ఈ స్టోరీ ఆ శైలజ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కథలోకి వెళ్ళిపోతే హీరో హరి రామ్ చిన్నప్పటి నుంచి లవర్ బాయ్గా ఉంటాడంట. కాకపోతే తను ఒకరిని ప్రేమిస్తాడు కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారట. దాంతో ఇంకా అందరినీ ప్రేమించడం మొదలు పెడతాడు ఈ లవర్ బాయ్. సో ఈ లవర్ బాయ్ మరొక పాట అయితే పాడేసుకుంటున్నాడు. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూన్ తాకినట్టుందంట. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుందట. ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ ఫీలింగ్ అట. సో ఈ క్రేజీ ఫీలింగ్ ఏంటో చూద్దాం. శైలజ శైలజ అంటూ భాస్కర్ భట్ల సాహిత్యంలో సాగర్ పాడిన పాట విన్నారు కదా. సో క్రేజీ ఫీలింగ్ రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో పృథ్వీచంద్ర పాడిన ఈ పాట మన ఏకచిత్ర గానంలో. క్రేజీ ఫీలింగ్ ఏంటో చూద్దాం.

ఎస్ ఫ్రెండ్స్, ఇందులో హరి, శైలజ ఒక హస్బెండ్గా రామ్ పోత్రేని యాక్ట్ చేస్తారు, అలానే బాలహారిక మాస్టర్ హన్సిక, అలానే శైలజ ఇలా కీర్తి సురేష్ యాక్ట్ చేయడం జరిగింది. సో శైలజ ఈ క్యారెక్టర్, ఐ మీన్ కీర్తి సురేష్ గారికి ఇది ఫస్ట్ మూవీ అట తెలుగులో. బట్ ఇందులో హీరో ఎన్ని లవ్ స్టోరీలు చేసినా కూడా ఆయన ఇంకా ఇంకా రిజెక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటారు. అదే ఈ మూవీలో రామ్ పోతినేని హీరో హరి క్యారెక్టర్కి స్పెషల్ అన్నమాట. సో అంత హుషారున్న హీరో ఎన్నిసార్లు రిజెక్షన్స్ వచ్చినా ఇలాంటి పాటలు పాడుకుంటూనే ఉంటారు. నైట్ ఈజ్ స్టిల్ యంగ్ అంట. సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మన ఏకచిత్ర గానంలో

డేవిడ్ సైమన్ వాయిస్లో నైట్ ఈజ్ స్టిల్ యంగ్ అంటూ ఈ పాట. What you doing?

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891278332 లేదా 9492783444 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800425001000. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వటం రెండూ నేరాలే.

కొంతమంది అంటే కొంతమందికి, అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కొన్నిసార్లు చెప్పుకోలేరు. అలాంటి చెప్పుకోలేని సందర్భం ఎలా ఉంటుందో ఈ పాట వింటే మనకు అర్థమవుతుంది. ఏం చెప్పను అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో కార్తీక్ పాడిన ఈ పాట మన ఏకచిత్ర గానంలో ఇప్పుడు.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఏకచిత్ర గానం. సో ఏకచిత్ర గానంలో నేను శైలజ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీకి నంది అవార్డు కూడా వచ్చాయట. 2016లో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితకు నంది అవార్డు కిషోర్ తిరుమల గారికి వచ్చింది. అలానే ఉత్తమ చలనచిత్రానికి నంది పురస్కారం కాంస్యం స్రవంతి రవి కిషోర్ గారికి రావడం జరిగిందట. అలానే మరొక అవార్డు కూడా శైలజ శైలజ అనే ఈ పాటకు సింగర్ సాగర్ గారికి రావడం జరిగింది, నేపథ్య గాయకుడిగా తెలుగులో. సో ఇది మన శైలజ, నేను శైలజ మూవీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ పాటతో లాస్ట్ మస్తి మస్తి జిందగీ హే మస్తి అంటూ మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ శ్వేతామోహన్ సూరజ్ సంతోష్ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యంలో.

ఎస్ ఫ్రెండ్స్, ఏకచిత్ర గానంలో క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ని మస్తీ మస్తీగా విని ఎంజాయ్ చేశారు కదా. సో ఇంతటితో మన ఏకచిత్ర గానం కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే అయిపోయింది. సో ఇంతటితో ఏకచిత్ర గానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలుగా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తా ప్రసారం, అలానే వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి రిలే.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెనడం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మనమున్నాం మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో. సో మధుమంజరిలో మొదటగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అంటే తెలిసిందే కదా, ప్రత్యేకించి ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్ అంటే 2000లో రిలీజ్ అయిన మనసున్న మహారాజు. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో డాక్టర్ రాజశేఖర్ లయ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. నేను గాలి గోపురం, నీవు తెల్ల కాగితం అంటూ ఉదిత్ నారాయణ, అనురాధ పాడ్వాల్, టిప్పు హమ్మింగ్ ఈ వెర్షన్లో పాట అయితే వచ్చేస్తుంది మన మధుమంజరిలో.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మధుమంజరిలో తర్వాత పాట సెల్వ డైరెక్షన్లో అర్జున్, రంజిత, వినిత మెయిన్ రోల్స్లో నటించారు. విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం నుంచి పలికే మౌనమా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, శ్రీనివాస్ పాడినటువంటి పాట.

మధుమధ్యలో చివరగా సర్వం చిత్రం నుంచి గాల్లో తేలే పరిమళంలా అంటూ హరిచరణ్ వాయిస్లో ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను సాంప్రదాయ రేడియో సెట్స్ ద్వారానే కాకుండా న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా విని ఆస్వాదించవచ్చు. అలానే వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా మనం ఇప్పుడు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను వింటూ ఎంజాయ్ చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అలానే వేవ్స్ ఓటీటీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను వింటూ ఎంజాయ్ చేయండి, మీ తోటి వారికి పంచండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక నిలయంలో సమయం 12 గంటలు దాటి 29 నిమిషాలుగా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్

0: నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ద నౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుకు నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మెన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turkiye during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthiya vartha vibhagam X handle at AIR News_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య

0: పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమాపేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్క్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు కార్మికుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ల అరుగుదల నివారణ ఈ అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు గారు. డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మీరు ఎముకల వైద్య నిపుణులుగా ఉన్నారు కదా, సాధారణంగా మనం ఈ మధ్య ఈ కాలంలో బాగా వినిపిస్తున్నది ఏమిటంటే మోకాళ్లకు అరుగుదల రావడం. అది చిన్న వయసుల వాళ్ళు అంటూ ఉన్నారు, పెద్దవాళ్ళైతే మనం చెప్పనక్కర్లేదు. అసలు ఈ మోకాళ్ల అరుగుదల ఏ వయసు నుంచి మొదలవుతుందండి?
1: మంచి క్వశ్చన్ సార్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే పాత రోజుల్లో మనం వయసు అయిన వాళ్ళకి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులో కూడా చూడడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ సార్. పాత రోజుల్లో ఏంటంటే ఎక్కువ దూరం నడిచేవాళ్ళం, నేల మీద కూర్చునేవాళ్ళం, మన మూమెంట్స్ అన్నీ మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగాను రిచ్ లైఫ్ స్టైల్ కావడం వల్ల కారులో తిరగడం, బైక్లో తిరగడం, ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం వల్ల అండ్ ఒబిసిటీ, సో ఒక దగ్గరే కూర్చొని పనిచేయడం వల్ల ఒబిసిటీ వల్ల మోకాల మీద ఎక్కువ లోడ్ అయ్యి చిన్న వయసులోనే అరిగిపోతుంది సార్. రెండోది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడున్న వాటిలో నేటివ్ ఫుడ్ ఏమీ తినకుండా జస్ట్ జంక్ ఫుడ్స్ వాటిలో తినడం వల్ల ఏమవుతుందంటే మోకాల్లోని ఏదైతే ఈ కాటిలేజ్ ఉన్నదో ఆ పొర అన్నది తొందరగా డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే అరుగుదల అనేది మనం చూస్తున్నామండి.
0: డాక్టర్ గారు, ఈ వ్యాయామం అంటారు కదా ఎక్సర్సైజెస్, వీటి వల్ల ఏమైనా ఉపయుక్తంగా ఉంటుందండి?
1: ఎస్ సార్. అంటే ఎలా అని అంటే మనకి మోకాలు అరుగుదల మొదలైన స్టేజ్లో మనం చూసేటప్పుడైతే ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మోకాలు చుట్టూ ఉన్న కండరాల యొక్క శక్తి మనం పెంచుతాం. సో ఈ కండరాల శక్తి పెరిగినప్పుడు ఏంటంటే మనం ఏదైనా రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, ఏదైనా కొంచెం ఎక్కువ శ్రమ అయిన పని చేసినప్పుడు జాయింట్ మీద లోడ్ పడకుండా జాయింట్తో పాటు కండరాలు కూడా లోడ్ తీసుకొని సరిసమానంగా ఆ జాయింట్ మీద ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది సార్. బట్ ఎప్పుడైతే బాగా అరుగుదల స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఈ ఎక్సర్సైజెస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ స్టేజ్లో ఉన్నట్టే.
0: అసలు ఈ మోకాలు అన్నది అరిగింది అని ఆ రోగికి ఏ విధంగా తెలుస్తుందండి? దీనికి ఏమైనా స్టేజెస్ అన్నవి ఏమైనా
1: అండి? తప్పకుండా. మన మోకాలు అరుగుదల స్టేజెస్ చూసినట్టయితే 4 దశలు ఉంటాయండి. సో ఎప్పుడైతే మోకాలు నొప్పి మొదలైందో, అంటే మనం ఏమి పడిపోవడం వల్ల కానీ, ఎక్కువగా సడన్గా ఎక్కువ దూరం నడవడం కానీ, కొండలు ఎక్కడం కానీ, ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే మోకాలు నొప్పి వేరండి. అలా కాకుండా కంటిన్యూస్గా మోకాలు నొప్పి, సో సడన్గా ఒకరోజు నొప్పి మొదలయ్యి కొద్ది కొద్దిగా అలా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు అది మోకాలు అరుగుదల మొదలైనట్టే మనం గుర్తించవలసి ఉంటుంది. అది మొదటి దశ. రెండో దశలో ఏంటంటే ఏదైతే ఈ కాటిలేజ్ మోకాళ్ళ పైన రెండు జాయింట్స్కి మధ్యలో ఉన్న పొర ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో ఏంటంటే ఏదైనా సరే, అంటే 1 కిలోమీటర్ నడిచే వాళ్ళం 1/2 కిలోమీటర్ అవ్వగానే నొప్పి రావడం కానీ, ఎప్పుడూ 2-3 ఫ్లోర్లు ఎక్కిన వాళ్ళం 1 ఫ్లోర్కే నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ 1-2 దశల్లో ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకొని మనం మందులు వేసుకోవడం వల్ల కానీ, ఎక్సర్సైజులు చేయడం వల్ల కానీ, అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా ఆ ఈ మోకాలు అరుగుదలని తగ్గించుకోవచ్చండి.
0: అంటే ముందుగా ఆ రోగి ఈ లక్షణాలు గుర్తించినట్లయితే మునుముందు తర్వాత స్టేజ్లకు వెళ్లే అవకాశం అవసరం లేదంటారు?
1: ఖచ్చితంగా అండి.
0: మరి మూడో స్టేజ్లో అండి?
1: మూడో స్టేజ్లో ఏంటంటే ఎప్పుడైతే మన కాటిలేజ్ పొర డ్యామేజ్ అయ్యి ఎముక అన్నది బయటికి ఎక్స్పోజ్ అయ్యి 2 ఎముకలు రాపిడి మొదలవుతూ ఉంటుంది. సో దాని తర్వాత 4వ స్టేజ్లో ఏంటంటే మొత్తం పొర డ్యామేజ్ అయిపోయి ఎముక రాపిడి ఖచ్చితంగా జరిగి మనం మోకాలు చిన్నంగా చాపి మడిచినా సరే, నుంచొని 2 అడుగులు వేసినా సరే మనకే శబ్దం కరకరన్న శబ్దంలాగా వినిపించడం కానీ, నడిచేటప్పుడు సౌండ్స్ రావడం కానీ తెలుస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మనం మందులతో ఇంకేమీ పనిచేయమండి, ఖచ్చితంగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది కదా, ఏ విధంగా చేస్తారండి?
1: ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే మనకి నీ జాయింట్ని తీసుకున్నట్టయితే పైన ఫీమర్ అనే ఒక బోను, కింద టిబియా అనే ఒక బోన్ ఉంటుందండి. ఈ రెండింటికి ముందు మోచిప్ప పెటల్ అనే బోన్ ఉంటుంది. ఈ ఫీమర్, టిబియా మరియు పెటల్ మూడు కలిపి ట్రై కంపార్ట్మెంట్స్ అంటాం, అంటే మూడు జాయింట్లు కలిపి ఒక దగ్గర ఉన్నట్టు లెక్కండి. సో ఈ మూడు జాయింట్లలోని అరుగుదల మొదలైనప్పుడు మనం ఆ కాలు మీద బరువేసి నడిచినప్పుడు కానీ, లేదా మన కాలు తిన్నంగా చాపి మడిచినప్పుడు కానీ ఇది అరుగుదల రాపిడి వల్ల నొప్పి మొదలవుతూ ఉంటుందండి. సో ఆ స్టేజ్లో మనం ఏం చేస్తామని అంటే ఆ ఫీమర్, టిబియా ఏదైతే టచ్ అవుతాయో ఆ బోను, రాపిడి ఉన్న బోన్ దగ్గర తీసి మన ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అంటే నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అన్నది అమర్చడం జరుగుతుందండి.
0: అంటే బయట నుంచి స్పేర్ పార్ట్స్ కింద లెక్క మనం మన పరిభాష

0: అట్లా చెప్పుకోవాలనుకున్నట్లయితే
1: అంతే కరెక్ట్ అండి.
0: ఎంతసేపు పడుతుందండి?
1: సో ఆపరేషన్ సుమారు ఒక 40 నుంచి 60 నిమిషాల వరకు జరుగుతుందండి. సో బట్ ఇందులో ఆపరేషన్ వరకు మనం తెలుసుకోండి ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒకటి, రీప్లేస్మెంట్ చేస్తున్న ఆపరేషన్ థియేటర్ స్టెరైల్ గా ఉండడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆపరేషన్ చేస్తున్న టైంలో మనం వాడుతున్న ఇంప్లాంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఇండియన్ వాడుతున్నామా, ఇంపోర్టెడ్ వాడుతున్నామా, అందులో ఉన్న క్వాలిటీ ఏంటి అన్న దాన్ని బట్టి ఈ మనం చేసిన ఆపరేషన్ చేసి అమరుస్తున్న ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత ఇంప్లాంట్స్ ఏదైతే మనం అమరుస్తున్నామో దాని లైఫ్ టైం అన్నది ఆధారపడి ఉంటుందండి.
0: మరి తర్వాత ఏమైనా ప్రమాద కంటికలు మోగే అవకాశం ఏమైనా ఉందండి, లేకపోతే రోగి సఫర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
1: ఖచ్చితంగా అండి. సో మోకాలు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి పేషెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైనా పేషెంట్ షుగర్ పేషెంట్ అయినా సరే కానీ, వేరే ఏదైనా కీలవాతం పేషెంట్ అయి ఉండి స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కానీ, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండి పేషెంట్ చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్కి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత లైఫ్ టైం, జీవితకాలం, వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, చీంగడ్లు వచ్చినా సరే, డెఫినెట్గా ఆర్థో డాక్టర్ గారికి చూపించుకొని దానికి సంబంధించిన మందులు వాడుకోవాలి. ఎప్పుడైనా కాలు వాపు రావడం కానీ, నొప్పి రావడం కానీ, జ్వరం రావడం కానీ, ఎర్రగా కమిలినట్టు ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనపడితే వెంటనే డాక్టర్ గారికి చూపించి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి.
0: ఇప్పుడు స్టిక్లు అలాంటివన్నీ పట్టుకునే అవకాశం ఉంటుందంటారా?
1: లేదండి, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ముందు ఎలా నడుస్తున్నారో అలా హాయిగా నడుచుకోవచ్చు, బైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు,
0: చిన్న చిన్న వ్యాయామాలు కూడా
1: చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లము లేదు.
0: తర్వాత వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటండి?
1: సో మోకాలు మార్పిడి ఆపరేషన్ ఏంటంటే తీసుకోవాల్సిన మొదటిది ఏంటంటే ఇన్ఫెక్షన్, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే చూపించుకోవడం. రెండోది ఏంటంటే కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ అండి. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే, ఆపరేషన్ అయిపోయింది కదా నాకు బాగైపోయింది అని అనుకుంటారు. సో డాక్టర్ గారు చేస్తారు ఇంకా నేనేం చేయక్కర్లేదని అనుకుంటారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మనము మోకాలు మార్పిడి ఆపరేషన్లో ఓన్లీ ఎముకను మారుస్తున్నాం. సో ఆ కీలు ఏదైతే అరిగిపోయిందో దాన్ని మారుస్తున్నాం, కానీ ఆ కీలు ముందు వెనక అన్ని పక్కల ఉన్న కండరాలు అలాగే ఉంటాయండి. సో చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు నడక తగ్గిపోవడం వల్ల ఆ కండరాలు చాలా మెత్తబడి ఎముకలతో పాటు అవి కూడా వీక్ అవుతాయి. మనం ఎముకను మారుస్తున్నాం కానీ కండరాలను మార్చడం లేదు. సో ఆ కండరాలని శక్తి పెంపొందించకపోతే మనం ఆపరేషన్ ఎంత బాగా చేసినా సరే ఆ పేషెంట్కి అంత పెయిన్ రిలీఫ్ కానీ, అంత రోజువారీ కార్యక్రమాలు చేయడంలోనే అంత ఫ్రీనెస్ కానీ రాదండి. సో ఖచ్చితంగా ఆపరేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఏంటంటే, నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ, హైట్ నుంచి దూకడాలు, సో స్ట్రెయిన్ఫుల్ యాక్టివిటీస్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ మనం ఏదైతే అమరుస్తున్నామో ఇంప్లాంట్స్ యొక్క మన్నికి ఎక్కువ కాలం ఉంటుందండి. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అనే పదం వాడుతూ ఉంటారు, అంటే ఏమిటండి?
1: ఈ మధ్య కాలంలో మనం రోజు వినేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇంతకు ముందు ఏంటంటే ఇందులో రెండు వర్గాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం సర్జరీ చేయాలనంటే సుమారు ఒక 5 నుంచి 7 ఇంచెస్ మనము కోత ద్వారా ఆపరేషన్ చేసి ఈ ఇంప్లాంట్స్ని అమర్చేవాళ్ళం. ఇప్పుడు మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ, MIS అనే ద్వారా వల్ల ఏంటంటే మనం సుమారు ఒక 2-3 ఇంచెస్ కోత ద్వారా, కొత్త రకం ఎక్విప్మెంట్ ద్వారా అతి చిన్న కోతలోనే మనం సర్జరీ చేసి ఈ ఇంప్లాంట్స్ని అమర్చడం జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, కోత తక్కువ ఉండడం వల్ల తొందరగా కండరాలు హీల్ అవ్వడం కానీ, అలాగే తొందరగా పేషెంట్ నడకకి వెళ్ళడం కానీ, తొందరగా పేషెంట్ తన డైలీవారీ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఒకటి జరుగుతుందండి. రెండోది ఏంటంటే ఎనస్థీషియా, అంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇవ్వడంలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్. సో మనం నీ బ్లాక్ అని చెప్పి, ఎడక్టర్ కెనాల్ బ్లాక్ అని చెప్పి, ఓన్లీ మోకాల దగ్గర ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ కాలు ఒక నొప్పి 24 నుంచి 48 గంటల వరకు పేషెంట్కి అంతగా నొప్పి రాకుండా మనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల పేషెంట్ సర్జరీ చేసిన 24 గంటల లోపలే లేచి నడుచుకుని తన ఎక్సర్సైజెస్ మొదలు పెట్టడం జరుగుతుందండి.
0: బాగుందండి. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఒబేసిటీ వల్ల కూడా ఈ యొక్క మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, ఆహార నియమాలు పాటించినట్లయితే కొంతవరకు ఒబేసిటీ తగ్గించుకోవచ్చు, అలాగే ఆపరేషన్ తర్వాత ఈ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి పాటించాల్సినవి?
1: సో ఆపరేషన్ మోకాల అరుగుదలకు సంబంధించి ఆహార నియమాలు అంటూ దీనికంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదండి. సో బట్ యాజ్ సచ్ బోన్ క్వాలిటీ, అంటే మనం ఈ ఏదైతే శస్త్రచికిత్స ద్వారా ఇంప్లాంట్స్ అమరుస్తున్నామో అది బోన్కే మనం అమరుస్తున్నాం. సో మన ఎముక ఏదైతే ఉన్నదో ఆ ఎముక పటుత్వం పెంచుకోవడానికి ఖచ్చితంగా కాల్షియం అండ్ విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కానీ, ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ ఆ బోన్ స్ట్రెంగ్త్ పెరిగి సో వాటి యొక్క లైఫ్ టైం పెరుగుతుందండి.
0: ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయండి?
1: ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే, ఒకటి పాత రోజుల్లో కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్ అని వచ్చాయి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అండి. సో రోబోట్ యొక్క సహకారం తీసుకుంటే

0: తీసుకోవటం ద్వారా ఖచ్చితత్వం బాగా పెరుగుతుంది. మన సర్జరీ ఎంత యాంగిల్లో పెట్టాలి, ఎంత కోత కొయ్యాలి, ఎంత ఇంక్లినేషన్లోనే మనం ఇంప్లాంట్ అమరుస్తున్నాం అన్నది పటిష్టమైన ఖచ్చితత్వంతో మనం చేయగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకా 100% రిజల్ట్ని పేషెంట్కి అందించడం జరుగుతుందండి.
1: ఇంకేమైనా జాగ్రత్తలు చెప్తారా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి, శస్త్రచికిత్స గురించి?
0: సో ఈ మోకాళ్ళ నొప్పులకి మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే, పాత రోజుల్లో అందరూ ముసలి వయసులోనే వస్తుందని చెప్పి యంగ్ ఏజ్లోని చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరూ పట్టించుకోవడం లేదు. సో ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులు మొదలైన తర్వాత వాళ్ళు ఒక 2-3 వారాలు చూసి తగ్గకపోతే ఖచ్చితంగా ఎముకల డాక్టర్ని సంప్రదించి చిన్నపాటి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆ నొప్పుల్ని తగ్గించుకోవచ్చండి. అలాగే ఒక్కొక్కసారి ఈ మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్లే కాకుండా కీళ్లవాతం, చాలా రకాల కీలవాతాలు ఉంటాయి. సో కీలవాతం రకం అయితే గనక ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేసుకొని అది ఏ రకమైన కీలవాతం అని తెలుసుకొని దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేస్తే కానీ ఈ కీలవాతం కంట్రోల్ అవనే అవదండి. అలాగని ఈ కీలవాతం నెగ్లెక్ట్ చేసినట్టయితే మనం 50-60 సంవత్సరాలు చేయాల్సిన ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీని 30-35కే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఫ్యూచర్లోని వాళ్ళ లైఫ్ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుందండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. మోకాళ్ళు నొప్పులు ఏ విధంగా వస్తాయి, అరుగుదల ఏ విధంగా జరుగుతుంది, వచ్చినప్పుడు ఆ మోకాళ్ళు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విధానం గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ ఉపాయాలు చక్కగా తెలియజేశారండి డాక్టర్ శ్రీధర్ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్తే.
2: కార్మికుల కార్యక్రమంలో భాగంగా మోకాళ్ళ అరుగుదల నివారణ ఈ అంశంపై ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేతారామసూరి ప్రకాశ్రావు. తరువాత ఆకాశంబున నుండి కథానిక శ్రీమతి పెబ్బిలి హైమావతి.
3: నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోతున్న కథ పేరు ఆకాశంబున నుండి. ఇంగ్లీష్ భాషా వ్యామోహం రాజమేలుతున్న నేటి కాలంలో అపర్ణ పట్టుబట్టి తెలుగు ఎంఏ చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆ రోజే తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి స్కూల్కి వచ్చింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అటెండర్ వెంట రాగా స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది ఆమె. కొత్త తెలుగు టీచర్ వస్తున్నారంటే ఏ వయసు మళ్లిన వారు, నడి వయసు వారు వస్తారని అనుకున్నారు. గాని ఇంత చిన్న వయసు అమ్మాయి తెలుగు టీచర్గా రావడం వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ కాలంలో కూడా ఇంకా తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు ఉన్నారా అని ఆమెను వింత జంతువును చూసినట్లుగా చూశారు అంత. ఇలాంటివన్నీ బాగా అలవాటైపోయిన అపర్ణ వారి చూపులను నవ్వులను ఏమాత్రం పట్టించుకోకుండా తనను తాను పరిచయం చేసుకుని క్లాస్ రూమ్కు వెళ్లిపోయింది. తెలుగు వారే ఉండి తెలుగు భాష అంటే ఇంత చిన్న చూపు ఎందుకు వీళ్ళకి అనుకుంది అపర్ణ. అసలు ఇలాంటి వారి వల్లనే అమృతమయమైన తెలుగు భాష మృత భాషగా మారిపోతోంది అనుకుంది బాధగా. ఇతర రాష్ట్రాల వారు తమ భాషా సంస్కృతులను ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ ఉంటే మన తెలుగువారికి మాత్రం మన భాష పట్ల ఎందుకింత అలసత్వం, తెలుగులో మాట్లాడడమే చిన్నతనంగా భావిస్తున్నారెందుకు అనుకుంది అపర్ణ ఆవేదనగా. అంతలోనే ఎవరో ఏదో చేయలేదని బాధపడే కంటే ముందు నేనేం చేయగలను ఈ పరిస్థితిని మార్చేందుకు అని తనను తాను ప్రశ్నించుకుంది. దాని ఫలితమే భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుంది. స్కూల్లో ఎవరు ఎలా అనుకున్నా అందరితోనూ స్నేహంగా ఆత్మీయంగా మెలిగే అపర్ణ తీరు తోటి టీచర్లందరినీ ఎంతో ఆకట్టుకుంది. అందరూ ఆమెతో స్నేహంగా మెలగసాగారు. ఆ రోజు 9వ తరగతి క్లాసులో భర్తృహరి సుభాషితాలను అర్ధతాత్పర్యాలను వివరిస్తోంది అపర్ణ.

నుండి అస్తకాముది పయోది నుండి పవనాందోలోకముంజేనే గంగా కులంకష పెకుబంగుల వివేక భ్రష్ట సంపాతముల్. గంగానది ఆకాశమునందు ఉండి ఈశ్వరుని తల మీద నివసించి అక్కడి నుండి హిమాలయముల మీదకును దాని మీద నుండి భూమి మీదకును ప్రవహించి భూమి మీద నుండి సముద్రంలోనికి అక్కడి నుండి పాతాళమునకు చేరినది. అదేవిధంగా వివేకం లేనివారు ఎంత ధనవంతులైనా ఏ

కులంలో పుట్టినా ఎంత చదువు చదువుకున్నా చివరికి ఇలా అధోగతి పాలవుతారు అంటూ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి భావాన్ని వివరించింది అపర్ణ. పిల్లలంతా మంత్రముగ్ధులైనట్లుగా పాఠాన్ని వినసాగారు. అదే సమయంలో మ్యాథ్స్ టీచర్ శ్రీనాథ్ తన క్లాసుకు వెళుతూ అపర్ణ ఆ పద్యాన్ని రాగయుక్తంగా చదివి అర్థాన్ని వివరించడం విని అక్కడే నిలుచుండిపోయాడు, క్లాసుకు వెళ్లాలనే సంగతి మరిచినట్లుగా. అదే దారి నుండి తన క్లాసుకు వెళుతున్న హిస్టరీ టీచర్ భారతి శ్రీనాథ్ని చూసి, ఏమిటి సార్ క్లాసుకు వెళ్లకుండా అలా నించుండిపోయారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ మాటతో కొంచెం సర్దుకున్న శ్రీనాథ్, ఏం లేదండి, అపర్ణ గారు పాఠం చెప్తుంటే కాళ్లు కదలనని మొరాయించాయి అన్నాడు నవ్వుతూ. అవును నిజమే, తను పాఠం చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అంది భారతి చిన్నగా నవ్వుతూ. అంతవరకు తెలుగు అంటే చిన్న చూపు చూసిన శ్రీనాథ్ అపర్ణకి ఆమె చెప్పే పాఠానికి పెద్ద అభిమాని అయిపోయాడు. మెల్లగా అపర్ణతో స్నేహం కలిపాడు. స్నేహపూరితంగా మాట్లాడే శ్రీనాథ్ తీరు అపర్ణకి కూడా నచ్చింది. అందరితో మాట్లాడినట్లే అతడితో కూడా నిస్సంకోచంగా మాట్లాడసాగింది. అపర్ణ రూపంతో పాటు ఆమె మృదు స్వభావం కూడా శ్రీనాథ్కి ఎంతో నచ్చింది. ఎలాగైనా ఆమెని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే తన మనసులో మాటను అపర్ణకు చెప్పాడు. ఇన్నినాళ్ల పరిచయంలోనూ హద్దులు దాటని అతడి తీరు అపర్ణను కూడా ఆకట్టుకుంది. అతడు ఇలా పెళ్లి ప్రస్తావన తెచ్చినందుకు పెద్దగా ఆశ్చర్యపు లేదు కూడా. ఏదో ఒక రోజు అతడు తనకి ప్రపోజ్ చేస్తాడని అనుకుంటూనే ఉంది. అందుకే వెంటనే తన అంగీకారాన్ని తెలియజేసింది అపర్ణ. థ్యాంక్ యూ, మీరు అంగీకరించడంతో నా మనసులోని భారం అంతా తీరిపోయింది. నేను ఈ రోజే మా అమ్మా నాన్నలతో చెప్తాను మన గురించి, మీరు కూడా మీ వాళ్లతో మాట్లాడండి అన్నాడు శ్రీనాథ్ ఆనందోద్వేగాలతో. అపర్ణ అంగీకారం వినడంతోనే అతడికి గాలిలో తేలినట్లుగా ఉంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మా నాన్నలతో చెప్పాలని ఆరాట పడిపోయాడు శ్రీనాథ్. అపర్ణ, సరే శ్రీనాథ్ గారు, నేను ఈ రోజే మా ఊరు వెళ్లి మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అంది ఉత్సాహంగా. నేను కూడా ఈ రోజే మాట్లాడతాను మా వాళ్లతో అన్నాడు శ్రీనాథ్ ఆనందం నిండిన గొంతుతో. ఆ రాత్రి భోజనాల దగ్గర తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పాడు శ్రీనాథ్. కొడుకు మాటలు విని గంగాధరం చురుగ్గా చూశాడు శ్రీనాథ్ బంక. అప్పుడే అంత పెద్దవాడివి అయిపోయావా అన్నట్లు. అంతే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా తన అయిష్టాన్ని వ్యక్తం చేశాడు. సావిత్రమ్మ భర్తలా మౌనం వహించలేకపోయింది. మంచిదేరా, మాకు పిల్లని వెదికే శ్రమను తగ్గించావు. ఇంతకీ అమ్మాయి మనకులమేనా, మనవాళ్లే కదా అని అడిగింది. మనవాళ్లే అనుకుంటానమ్మా, ఆమె రూపం మాట తీరు చూస్తే అలాగే ఉంది అన్నాడు శ్రీనాథ్. అనుకోవడం ఏమిట్రా, కులం గోత్రం తెలుసుకోకుండా పెళ్లిదాకా ఎలా వచ్చావురా? మన వాళ్ళందరూ కులంతో పాటు శాఖ గోత్రం ఎంత పట్టింపుగా చూస్తారో తెలుసు కదా నీకు. మీ పెదనాన్న కొడుకు మన శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని ఇంట్లోకి రానివ్వలేదు కదరా, మనకి కూడా అంతే కదా. ఏమాత్రం తేడా వచ్చినా నలుగురిలో మనం తలెత్తుకుని తిరగలేము అంటూ భర్త వైపు చూసి, ఏమిటండి మీరేమీ మాట్లాడరు అంది కోపంగా. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటే నా మాట, ఇందులో ఎటువంటి తేడా లేదు అంటూ చెయ్యి కడుక్కుని లేచిపోయాడు గంగాధరం అక్కడి నుండి. తండ్రి అలా అర్ధాంతరంగా భోజనం దగ్గర నుండి లేవడం చూసి శ్రీనాథ్ ఆలోచనలో పడ్డాడు. అయినా ఇంకా చావని ఆశతో తల్లితో అన్నాడు, సరే అమ్మా, రేపు నేను కనుక్కుంటాను తన కులం ఏమిటో. తల్లితో అలా అన్నాడే గాని కులం గూర్చి అపర్ణని ఎలా అడగాలో బోధపడలేదు అతడికి. అన్యమనస్కంగానే స్కూల్కి వెళ్లాడు ఆ రోజు. అపర్ణ తమ ఊరికి వెళ్తానని చెప్పింది కనుక ఆమెతో మాట్లాడే అవకాశం కలగలేదు శ్రీనాథ్కి. అయితే ఆమె ఊరి నుండి వచ్చేదాకా ఆగలేకపోయాడు. స్కూల్లో రైటర్ని మంచి చేసుకుని అపర్ణ జాయినింగ్ రిపోర్టు సర్టిఫికెట్లు తీసుకుని పరిశీలించాడు. కులం అన్న చోట డాష్ పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా అపర్ణ కులం తెలుసుకోవడం అనే ఆలోచన అతడిని స్థిమితంగా ఉండనివ్వలేదు. భారతితో అపర్ణ కొంచెం సన్నిహితంగా ఉంటుంది కనుక ఆమెకేమైనా తెలుసేమో అని అడిగాడు. ఏమోనండి, మా మధ్య కులాల గురించి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు, అయినా తన కులం గురించి ఆరా తీస్తున్నారు, ఏమిటి సంగతి అంది భారతి టీజ్ చేస్తున్నట్లు. అబ్బే ఏమీ లేదండి అంటూ తడబాటుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు శ్రీనాథ్. భారతి అర్థమైందిలే అన్నట్లుగా నవ్వింది. అపర్ణ కులం గురించి ఫోన్లో అడిగి తెలుసుకునేందుకు మొహమాటంగా అనిపించింది అతడికి. మన్నాడు ఆమెను స్కూల్లో కలిసే వరకు నిమిషం ఒక యుగంలా గడిపాడు శ్రీనాథ్. వెలిగిపోతున్న ముఖంతో స్కూల్కి వచ్చిన అపర్ణను చూడడంతోనే శ్రీనాథ్కి అర్థమైపోయింది. ఆమె తల్లిదండ్రులు

పెళ్లికి అంగీకరించారని. ఈ కులం అడ్డు కాస్త తీరిపోతే మా ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కదా అనుకున్నాడు శ్రీనాథ్ ఆశాభావంతో. అపర్ణకు మెసేజ్ పెట్టాడు శ్రీనాథ్ సాయంత్రం స్కూల్ అయ్యాక పార్కులో కలుద్దామని. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారనే ఆనందాన్ని శ్రీనాథ్తో పంచుకోవాలనే ఉద్దేశంతో వెంటనే సరే అని రిప్లై ఇచ్చింది అపర్ణ. అనుకున్నట్లే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. అతన్ని చూడడంతోనే వెలిగిపోతున్న ముఖంతో, శ్రీనాథ్ గారు, మన పెళ్లికి మా అమ్మ నాన్నగారు ఒప్పుకున్నారండి అంది ఎంతో ఉద్వేగంగా. ఆ మాట మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది అపర్ణ, కానీ మా పేరెంట్స్ మాత్రం మన పెళ్లికి ఆదిలోనే గండి కొట్టారు. మా వాళ్లకి పట్టింపులు చాలా ఎక్కువ. మా పెదనాన్నగారి అబ్బాయి మా శాఖ కాని అమ్మాయిని చేసుకున్నాడని వాడిని మా కుటుంబం నుండి వెలివేశారు మా పెదనాన్న. నాకు ఈ కులాల మీద ఎలాంటి పట్టింపు నమ్మకం లేదు, కానీ మా వాళ్లకి చాలా పట్టింపులు ఉన్నాయి. ముందు మీ కులం ఏమిటో తెలుసుకురమ్మన్నారు అన్నాడు శ్రీనాథ్ నీరసంగా. అతడు కులం మాట ఎత్తడంతోనే అపర్ణ ముఖం ముడుచుకుపోయింది. అయినా తనని తాను సంభాళించుకుంటూ, శ్రీనాథ్ గారు, నాకు గాని మా ఇంట్లో వారికి గాని కులమతాలు పట్టింపులు లేవండి. మా నాన్నగారు మానవులదంతా ఒకే కులం అని, మానవత్వమే మన మతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని నా సర్టిఫికెట్స్లో కానీ మా చెల్లి తమ్ముడు సర్టిఫికెట్స్లో కానీ కులమతాలను బ్లాంకుగా వదిలేశాము అంది అపర్ణ స్థిరంగా. కానీ మా వాళ్లు అవి తప్పనిసరిగా ఉండాలంటున్నారు అపర్ణ అన్నాడు శ్రీనాథ్ హీనస్వరంతో. అయితే ఏం చేద్దాం, ప్రేమించడానికి అడ్డురాని కులం పెళ్లికి అడ్డు వస్తుందా? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏమైంది? మనిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టమే కదా. స్వతంత్రించి పెళ్లి చేసుకుందాం, నెమ్మది మీద వాళ్లే సర్దుకుంటారు అంది అపర్ణ. మీకు వాళ్ల సంగతి తెలియదండి, పట్టుదలలు చాలా ఎక్కువ. మనం అలా పెళ్లి చేసుకుంటే మా నాన్నగారు కూడా మా పెదనాన్నగారిలాగే మనల్ని వెలివేస్తారు. కష్టపడి నన్ను కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాడిని చేసినందుకు వాళ్ళని నేను ఎలా కష్టపెట్టగలను? అసలు ఇవన్నీ ఎందుకండి? మీ రూపము, మాట, తీరు మీరు బ్రాహ్మలని చెప్పకనే చెబుతోంది. కేవలం మీ శాఖ ఏమిటో చెప్పండి చాలు, సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు శ్రీనాథ్ చొరవగా. అతడి మాటలు వినడంతోనే అపర్ణకు అంతవరకు శ్రీనాథ్ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఎగిరిపోయాయి. అయినా మనసు కూడదీసుకుని మెల్లగా చెప్పింది, చూడండి శ్రీనాథ్ గారు, నా రూపాన్ని మాటను చూసి నా కులాన్ని నిర్ధారించుకుని నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? ఇంతకాలం మీరు నన్నుగానే ఇష్టపడుతున్నారని అనుకున్నాను. కులం ప్రాతిపదికగా నన్ను ప్రేమించి పెళ్లాడాలి అనుకుంటే అందుకు నేను సరిపోనండి. మీరు కోరుకున్న కులం కాదు నాది. అసలు నాకు ఏ కులము లేదు, కనుక మనం పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. మనం అధ్యాపకులుగా స్కూల్లో పిల్లలకు కుల మత జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెబుతూ మనమే ఆచరించకపోతే ఎలా సార్? అంది అపర్ణ సూటిగా. అది కాదు అపర్ణ, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ మా పేరెంట్స్ కోసం అంటున్న అతడి మాటలను కట్ చేస్తూ, అంత ఇష్టమైతే కుల ప్రమేయం లేకుండా వారికి నచ్చజెప్పి మన పెళ్లికి ఒప్పించండి అంది అపర్ణ అదే తుది నిర్ణయం అన్నట్టుగా. అది కాదు అపర్ణ, మన శాఖ ఒకటి కాకపోయినా కులం ఒకటైతే చాలు, ఎలాగోలా వాళ్ళని ఒప్పించేస్తాను. నిజం చెప్పండి అపర్ణ, మీరు బ్రాహ్మలే కదూ అని అడిగాడు ఆరాటంగా. అతడు అలా అడగడంతో నవ్వాలో ఏడవాలో తెలియలేదు అపర్ణకు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ కులమతాల పట్టింపులు ఏమిటి? కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ఈ కులరక్కసిని పెంచి పోషిస్తున్నారు. అమాయక ప్రజలు వారి మాటలు నిజమని నమ్మి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆమెను ఆమె బిడ్డను అతి కిరాతకంగా చంపేశారు. ఇదనే కాదు, ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక మూల ఇలాంటి వార్తలు కనబడుతూనే ఉన్నాయి. అందుకే నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలని ఆయన కులమతాల్ని త్యజించారు. ఇప్పుడు శ్రీనాథ్ మాటలకి లొంగిపోతే నాన్నగారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చినట్లే కదా, అలాంటి పరిస్థితి ఎన్నటికీ రానివ్వను అనుకుంది స్థిరంగా. సారీ శ్రీనాథ్ గారు, మన మధ్య కులాల ప్రసక్తి వచ్చింది కనుక మన పెళ్లి జరగదు, ఇంతటితో ఈ ప్రస్తావన వదిలేద్దాం అంటూ మరో మాటికి అవకాశం ఇవ్వకుండా పార్కుల నుండి బయటకు నడిచింది అపర్ణ. చేష్టలుడిగిన వాడిలా నించుండిపోయాడు శ్రీనాథ్.

0: చివరికి ఇంత దిగజారిపోయింది అతడి స్థాయి అనుకుంది మనసులోనే. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా అన్న గురజాడగారి అడుగుజాడల్లో నడిచే నాన్నగారి నాకు ఆదర్శం అనుకుంది దృఢంగా. నో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం 9 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి సాధించి గెలిచిన స్నేహ ఆమె దృష్టిపథంలో నిలిచింది ఎంతో స్ఫూర్తినిస్తూ.
1: కార్మికుల కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి ఆకాశంబున నుండి కథనిక విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మీరింతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో ఇప్పుడు మనం వింటాం తెలుగు సినిమా పాటలు. సో మొదటగా శుభ సంకల్పం చిత్రం నుంచి హైలెస్సో అంటూ ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించినటువంటి గంటల వారి తాజా సమాచారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధుర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు

0: ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలు నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశ వ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
0: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా చౌహాన్ మాట్లాడుతూ మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగ నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34 ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తు పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్టానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కు ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే

0: वेलफेयर बोर्ड बना है, गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं।
1: आकाशवाणी प्रांतीय वार्ता विंटुन्नारु। ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా, అదే విధంగా వైద్య కేంద్రంగా మరింత విరాజశీలతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచన లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వంగా ఉన్నాయి. అదే విధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గిత్తలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్బంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27 లక్షల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారాథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: नमस्कार, एशियन गेम्स 2026 की ताजा अपडेट्स के साथ मैं हूं मुदिता और शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी खबर के साथ. भारत मेडल टैली में एक और पायदान ऊपर चढ़कर अब 7वें स्थान पर पहुंच गया है. एक और गोल्ड हासिल किया है भारत ने और खास बात यह है श्रोताओं कि आज का हर अपडेट हमने शुरू किया है गोल्ड के साथ, स्वर्णिम सफलताओं के साथ. तो मेडल टैली में भारत अब 10 गोल्ड, 21 सिल्वर और 28 ब्रॉन्ज के साथ कुल 59 पदकों के साथ 7वें स्थान पर है. शुरुआत करते हैं हम आज के इस वक्त के गोल्ड मेडल के साथ. भारतीय पुरुषों की कंपाउंड टीम ने एशियन गेम्स में गोल्ड मेडल जीता. साहिल जाधव, कुशल दलाल और टी गणेश मणिरत्नम की तिकड़ी ने फाइनल में चीन को 238-237 से हराया। पहले राउंड में भारतीय तीरंदाजों ने 2-9 लगाए थे, लेकिन आखिरी 18 तीरों में परफेक्ट 10 स्कोर किया। इसके पहले सेमीफाइनल में कोरिया पर 236-229 से जीत के साथ फाइनल में भारत ने प्रवेश किया था, और इस तरह कंपाउंड टीम इवेंट में भारत ने क्लीन स्वीप किया है, जिसमें महिला टीम और मिक्स टीम के गोल्ड मेडल भी शामिल है। तो आज का दिन बेहद शानदार रहा है भारतीय तीरंदाजों के लिए, 3 स्वर्ण पदक हासिल किए हैं उन्होंने। हम बता दें कि साहिल जाधव ने मिक्स टीम और पुरुष टीम में 2 स्वर्ण अपने नाम किए हैं। बॉक्सिंग में कपिल पोखरिया ने 90 किलोग्राम भार वर्ग में कांस्य पदक हासिल किया। सेमीफाइनल मुकाबले में कपिल उज्बेकिस्तान के तुराबे खबीबुल्लायेव से हार गए, लेकिन लवलीना पहुंच गई हैं गोल्ड मेडल बाउट में। लवलीना बोरगोहेन ने महिलाओं के 75 किलोग्राम भार वर्ग के सेमीफाइनल में कजाकिस्तान की नतालिया बोगदानोवा को 3-2 के स्प्लिट डिसीजन से हराया। इसके अलावा परवीन हुड्डा महिलाओं के 65 किलोग्राम वर्ग के सेमीफाइनल में चीन की ली शू को 5-0 से हराकर पहले ही फाइनल में प्रवेश कर चुकी हैं। पुरुषों में अंकुश पंघाल 80 किलोग्राम भार वर्ग के फाइनल में पहुंच चुके हैं। तो कम से कम 3 सिल्वर मेडल पक्के हैं बॉक्सिंग से, हालांकि हम बिल्कुल चाहेंगे कि मेडल का रंग सुनहरा ही हो। इसके अलावा प्रिया घनघस और नरेंद्र बेरवाल ने कांस्य पदक हासिल किए हैं, तो कपिल का कांस्य पदक मिलाकर कुल 3 कांस्य पदक भारत ने हासिल किए हैं बॉक्सिंग में। इसके बाद स्क्वाश में भी मेंस टीम ने अपना पदक पक्का कर लिया है। भारतीय टीम ने कतर को 2-0 से हराकर सेमीफाइनल में प्रवेश किया। अभय सिंह अम्मार अल्तामिमी से 3-0 से जीते, वहीं वीर चोटरानी बादेर अलमोगरेबी से 3-1 से जीत चुके हैं। महिला टीम आज सुबह ही क्वार्टर फाइनल में सिंगापुर को हराकर पहले ही अपना मेडल पक्का कर चुकी है। स्क्वाश में अभय सिंह और अनाहत सिंह सिंगल्स में रजत पदक पहले हासिल कर चुके हैं। टेनिस में मेंस डबल्स में अनिरुद्ध चंद्रशेखर और बालाजी की जोड़ी क्वार्टर फाइनल मुकाबला हार गई है चीन के फ्यूमन जियांग और तियान हुई झांग से। कड़े मुकाबले में भारतीय जोड़ी ने पहला सेट 7-6 से जीता, लेकिन दूसरा सेट वो 6-7 से हार गई और तीसरा सेट 8-10 से। लेकिन सुमित नागल क्वार्टर फाइनल में पहुंच गए हैं पुरुष सिंगल्स में। राउंड ऑफ 16 में उज्बेकिस्तान के सरगेई फोमिन को सीधे सेटों में उन्होंने 6-3-6-2 से हराया, और फोमिन के खिलाफ उन्होंने अपना हेड टू हेड रिकॉर्ड भी 3-0 कर लिया है, और अब मेडल पक्का करने से बस एक जीत दूर है सुमित नागल। इससे पहले पुरुष सिंगल के तीसरे राउंड में दक्षिणेश्वर सुरेश चाइनीज ताइपे के चुन सिंह सेंग से 3-6-4-6 से हार गए। यूके भामरी और डी सुरेश की जोड़ी अपने क्वार्टर फाइनल मुकाबले अब खेलेगी, और मिक्स डबल्स में यूकी भामरी और ऋतुजा भोसले दूसरे दौर का मुकाबला खेलेंगे। इसके बाद आज जिस मुकाबले पे हम सब की निगाह है वो है विमेंस हॉकी का मुकाबला, जिसका पहला सेमीफाइनल चल रहा है इस वक्त चीन और जापान के बीच, और दोनों ही टीमें अभी तक कोई गोल नहीं कर पाई हैं। दूसरा सेमीफाइनल जिस पर हमारी नजर है वो होगा भारत का रिपब्लिक ऑफ कोरिया से। तो हॉकी के इस मुकाबले पर हम सबकी नजर अब रहने वाली है। तो इन सब खबरों के साथ ही जो हमने फिर से बताना चाहेंगे आपको कि भारत अब मेडल टैली में 7वें स्थान पर पहुंच गया है। आज 4 गोल्ड हासिल किए भारत ने, 3 हासिल किए उसमें से उन्होंने कंपाउंड आर्चरी से हमने, और उसके अलावा 1 हमने हासिल किया ट्रैप शूटिंग के मिक्स टीम इवेंट में। तो इसके साथ ही 10 गोल्ड हो गए हैं अब भारत के हिस्से में, 21 सिल्वर और 28 ब्रॉन्ज के साथ कुल 59 मेडल हैं, और भारत है 7वें पायदान पे। कल सुबह की शुरुआत हमने की थी भारत के 12वें स्थान के साथ, शाम होते होते भारत पहुंचा था 10वें पे, आज सुबह 8वें और अब है 7वें स्थान पर भारत। तो हमारा ये सिलसिला अपडेट्स का आपके साथ जारी रहेगा, बने रहिए हमारे साथ। अगला अपडेट लेकर हम फिर से हाजिर होंगे ठीक 3:30 पर। नमस्कार।
4: एशियन गेम्स 2026 आईची नगोया।

ఈనాటి మహిళావాణి. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్త్రీలు మాత్రమే ఫోన్ కాల్ ద్వారా మీకు నచ్చిన పాటలను వినడానికి కాల్ చేయవలసిన నెంబర్స్ 0891 27 27 244. హలో బాగున్నారలో మొదటిగా ఈ సినిమా పాట.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. హలో, బాగున్నారికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు అనురాధ అండి. గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: అనురాధ గారు, ఈ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: శుభలగ్నం సినిమా నుంచి చిలుక ఈ తోటల యొక్క పాట కావాలి.
0: ఓకేనండి, ప్లే చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: హలో, బాగున్నారా? మీ పేరండి?
1: నా పేరు మహాలక్ష్మి అండి.
0: మహాలక్ష్మి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: చిన్నపిల్లడితో మూవీ నుంచి అండి. ఎటో వెళ్ళిపోయింది మనసు.
0: ఓకేనండి, వేస్తున్నాం, వినండి.

మహిళావాణి హలో బాగున్నారకి ఫోన్ ఇన్ లైవ్ కాల్. లేడీస్ మాత్రమే కాల్ చేసి పాటలు వింటున్నారు. నెక్స్ట్ ఏ కాల్ని మనం వినబోతున్నామో చూద్దాం. హలో హలో హలో హలో మేడం, మీ మాటలు క్లారిటీగా వినిపించటం లేదు, చెప్పండి. హలో హలో, మీరు అడిగిన పాటను ప్లే చేస్తున్నాం. నా ఇష్టం మూవీ నుంచి ఓ సాతియా.

0: ఇంతటితో మహిళావాణి స్త్రీల కార్యక్రమం హలో బాగున్నారా ఫోన్ లైవ్ కార్యక్రమం సమాప్తం.
1: ఇంతవరకు మహిళావాణి హలో బాగున్న కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలను వింటారు, తదుపరి హిందీలో వార్తలను వింటారు. మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.
2: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against the West Indies at Guwahati.

హాయ్ హలో నమస్తే. ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పే ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మార్నింగ్ నుంచి బ్యూటిఫుల్ మెలోడీస్, రాకింగ్ సాంగ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్తో ఆర్జే రాకేష్ మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు కదా. మరి ఇప్పటి నుంచి నైట్ 8:30 వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది అలరించే కిరటంలో అల్లరి కిరటం శ్రీముని అనమాట. ఎస్ ఫ్రెండ్స్, మరి 2:31 అయిపోయింది అంటే ప్రతిరోజు మనం ఒక ఏకచిత్ర గానాన్ని వింటాం, బట్ ఈరోజు డబుల్ బనాన్స్ అనమాట. మరొక ఏకచిత్ర గీతం కార్యక్రమం 3:00 వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మరి ఈరోజు మన ప్రోగ్రామ్ లో ఏ మూవీ గురించి తెలుసుకుంటున్నాం, ఏ మూవీలో సాంగ్స్ అయితే వింటూ వస్తాం అనేటువంటిది అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, మన లైఫ్ లో మనకు ఉన్న బంధాలు అన్ని మాక్సిమం మన ప్రమేయం లేకుండానే సృష్టించబడి కల్పబడినవి. అవే బ్లడ్ రిలేషన్స్, మనకు రక్త సంబంధికులు, చుట్టాలు అలా అనమాట. కానీ ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకుండా మన కోసం ఏదైనా చేసేవాళ్ళు స్పెసిఫిక్గా మనం చూస్ చేసుకునే

అటువంటి వాళ్ళు. మనకు తెలియకుండానే మన లైఫ్లో బెస్ట్ పోర్షన్ తీసుకునేవాళ్ళు ఎవరు? గెస్ చేయండి. మరెవరో కాదు, మనందరికీ బాగా క్లోజ్ అయినటువంటి వాళ్ళే మన ఫ్రెండ్స్ అనమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళు మన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. మన కష్టం సుఖం అన్నింటిలోనూ మనకు తెలియకుండానే మన తోడుగా ధైర్యంగా ఉంటారు కదా. అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్కి ఏజ్తో కూడా సంబంధం ఉండదు, ఇంకా జెండర్తో కూడా సంబంధం ఉండదు. ఇదే కాన్సెప్ట్లో ఎగ్జాక్ట్లీ 1999లో మూవీ డైరెక్ట్ చేశారనమాట. ఇదే పాయింట్తో ఆడ మగ కలిసి ఉంటే అది ప్రేమ బంధమో రక్త సంబంధమో అవ్వాల్సిన పని అసలు లేనేలేదు. అది అన్నింటికన్నా బ్యూటిఫుల్ స్ట్రాంగ్ అయినటువంటి స్నేహబంధం కూడా అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చి సక్సెస్ సాధించినటువంటి మూవీ ఇద్దరు మిత్రులు. మరి ఈరోజు ఏకచిత్రగానం కార్యక్రమంలో ఈ మూవీ నుండి సాంగ్స్ ని వింటూ ఈ మూవీకి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. మరి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం మను అండ్ చిత్ర గారి వాయిస్ లో. చంద్రబోస్ గారు రాసిన మనసావాచ మనసిస్తే అనేటువంటి ఈ బ్యూటిఫుల్ మెలడీ ట్రాక్ మీకోసం వచ్చేస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ బంచు. ఓన్లీ వైజాగ్ లో మాత్రమే కాదు, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఎఫ్ఎం ని వినొచ్చు అనమాట. మరి శ్రీకాకుళంలో వినాలి అంటే 102.7 మెగాహెట్స్ పై, అలానే కాకినాడలో వినాలి అనుకుంటే 100.1 మెగాహెట్స్ పై, అలానే రాజమండ్రిలో వినాలి అనుకుంటే 102.9 మెగాహెట్స్ పై వినవచ్చు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు అన్నింటినీ కూడా. మరి ఓన్లీ ట్రాన్స్మిటర్ మీద మాత్రమే కాదు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు అన్నింటినీ కూడా వినొచ్చు అనమాట. యజమానమైతే మనం ఇప్పుడు వినేస్తున్నాం ఏకచిత్ర గీత్ గానం అనేటువంటి కార్యక్రమంలో ఇద్దరు మిత్రులు మూవీ గురించి తెలుసుకుంటూ బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నింటినీ వింటూ వస్తున్నాం కదా. మరి ఈ మూవీని కె రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో అడ్డాల చంటి గారు నిర్మించిన ఈ మూవీలో చిరంజీవి, సాక్షి శివానంద్, రమ్యకృష్ణ, సురేష్, చంద్రమోహన్ మెయిన్ రోల్స్ పోషించారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవి, సాక్షి శివానందల మధ్య ఫ్రెండ్షిప్ అందరినీ అలరించిందనే చెప్పుకోవచ్చు. చిన్నతనం నుండి ప్రతి సందర్భంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఉండగానే ఇద్దరికి పెళ్లిళ్ళవ్వడం, సాక్షి శివానంద్ ప్రెగ్నెంట్ అవ్వడం, ఆ టైంలో తనకు తల్లిదండ్రుల తోడు ఉంటే బాగుండును అని బాధపడే టైంలో, ఆదరించి అభిమానించే స్నేహితులుంటే తల్లిదండ్రుల స్థానాన్ని కూడా భర్తీ చేయగలరు అని ఫీల్ అయ్యేలా సాక్షి శివానంద్ కి దగ్గరుండి సీమంతం జరిపించి తన ఆనందానికి అవధులు లేకుండా చేస్తారు చిరంజీవి. మరి ఆ సందర్భానికి సిరివెన్నెల గారు తన మాటలతో ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో తెలుసా? మరి ఆ మాటలని పార్థసారథి చిత్ర తన వాయిస్ లో మరింత అందాన్ని చేకూర్చారు. మరింకెందుకు ఆలస్యం? అలాంటి మధురమైన పాటను వినేసండి మన ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎస్, మరి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ని విన్నారు కదా. ఏకచిత్ర గానాలు కార్యక్రమంలో ఇద్దరు మిత్రుల మూవీ నుంచి సాంగ్స్ అయితే వింటూ వస్తున్నాం కదా. మరి 1999లో గీతా ఆర్ట్ బ్యానర్స్ లో వచ్చిన ఈ మూవీకి సంగీతం అందించారు స్వరబ్రహ్మ మణిశర్మ గారు. మరి ఆయన మ్యూజిక్ అంటేనే మెలోడీకి మాధుర్యం, బీట్కి పవర్, ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హీరోయిజంకి ఎమోషన్, లవ్ సీన్స్ కి ఎమోషన్, మాస్ పాటల్ కి ఎనర్జీ, ఇలా అన్ని ప్రతి వేరియేషన్ కూడా తన డైరెక్షన్ లో కంపోజ్ చేసి ఆ మూవీ టైటిల్ పరంగా రిజల్ట్ ఎలా ఉన్నా సరే మ్యూజిక్ పరంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరి నోట ఆ పాటలు వినిపించాల్సిందే. అలా ఆయన కంపోజ్ చేసిన ఎనర్జెటిక్ సాంగ్స్ చాలా ఉంటాయి. మరి ఈ మూవీలో స్పెసిఫిక్ గా స్పెషల్ సాంగ్ అనేటువంటిది ఒకదాన్ని చేశారనమాట. మరి ఆ సాంగ్ లో రంభ గారు స్పెషల్ ఎంట్రీ ఇచ్చారనమాట. మరి అలాంటి ఎనర్జెటిక్ సాంగ్ కి ఎస్పీ బాలు చిత్ర గారి వాయిస్ లో చిరంజీవి రంభ గారుల కాంబినేషన్ లో చిత్రీకరించిన ఈ పాట మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.
1: Hey, rukku rukku ma'am, hey, rukku rukku ma'am, hey, rukku rukku rukku ma'am.

మణి శర్మ గారు చేసేటువంటి మ్యూజిక్ మ్యాజిక్ ని మనం ఎంజాయ్ చేసాం కదా. మరి ఈ మూవీ గురించి విశేషాలు తెలుసుకుందాం. మరి ఈ ఇద్దరు మిత్రుడు అనేటువంటి మూవీకి స్టోరీ అందించారు దివాకర్ బాబు, భూపతి రాజా. వీరిద్దరూ కలిపి ఈ కథకు ప్రాణం పోశారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ కథలో చిరంజీవి, సాక్షి శివానందుల మధ్య కొన్ని సీన్స్ అయితే మనకి హిందీ మూవీ కుచ్ కుచ్ హోతా హే లో షారూక్, కాజల్ మధ్య అనేటువంటి సీన్స్ లా అనిపిస్తాయి. ఎలా అనిపించినా కూడా 1999లో ప్రేక్షకుల హృదయాలకు ప్రతి సన్నివేశం దగ్గరైందనే చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ కోసం చంద్రబోస్ గారు రాసిన మరొక రాకింగ్ సాంగ్ మనోజ్ చిత్ర గారి వాయిస్ లో వచ్చేస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ అండ్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో.

ఒకే మూవీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నిటిని వింటూ ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏకచిత్రగాన కార్యక్రమాన్ని వింటున్నారు. 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. మరి ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ తో చిరంజీవి గారి డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేశారు. మరి ప్రతి మూవీ కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సక్సెస్ బాటలో నిలిచిన ఈ మూవీ నుండి చిరంజీవి గారు అంటేనే డాన్స్. మరి ఆ డాన్స్ అనేటువంటిది 90స్లో లారెన్స్ గారు చిరు గారు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సాంగ్లో కూడా స్టెప్స్ అనేటువంటివి లెవెలే వేరు అనేంతగా ఉంటుంటాయి. మరి అలాంటి రాకింగ్ సాంగ్స్ని చంద్రబోస్ గారు రాసినటువంటి మరొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తోంది. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి మన కార్యక్రమంలో మరి ఈ చక్కటి గీతంతో మన ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం. మరొక ప్రోగ్రాంలో కలుద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102.8 MHz పే ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతో అలరించి కిరట మాలకించు ఆనందించు అందరికి పంచు మరిత్రి అయిపోయింది అంటే అలనాటి ఆపాత మృదుమధుర గీతాలు వినిపించేటువంటి కార్యక్రమం మాత్రమే సుధాకరం కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన అలనాటి ఆపాత మృదుమధుర గీతాల తాలూకా డీటెయిల్స్ ని టైప్ చేసి పేరు ప్రాంతంతో పాటు పంపించాల్సిన చిరునామా ఏంటి అంటే 6304767436 వాట్సాప్ నెంబర్ మరొకసారి 6304767436 అనేటువంటి నెంబర్ కి పంపించేసేయండి. మీకు నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్స్ ని వినవచ్చు. మరి ఈ కార్యక్రమం 3:30 వరకు ప్రసారం చేయబడుతుంది. మరి 3:30 ఎన్సీఈఆర్టీ వారి స్పాన్సర్డ్ కార్యక్రమం ప్లే చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి మన కార్యక్రమంలో ప్రతిరోజు మాత్రమే సుధాగానం కార్యక్రమంలో టాప్ మంచి మంచి ప్లేసెస్ గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి ప్రకృతి, మరి ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు ఉంటాయి. అలాంటి ఎన్నో కనువింది చేసే అందాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రకృతిని చూసి పరవశించని హృదయం అంటూ ఉంటుందా చెప్పండి. మరి అలాంటి నేచర్లో మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేవి, మనం ఎక్కువ ఎంజాయ్ చేసేవి మోస్ట్లీ బీచెస్. వైజాగ్లో ఉన్నాం కదా, అందుకే బీచెస్ అని చెప్తున్నామని అనుకోకండి. మ్యాక్స్ మీరు ఎక్కువగా చాలామంది చెప్పేది బీచెస్ అని అంటూ ఉంటారు.

మరి అలాంటి అందమైన ప్రకృతిలో ప్రశాంతమైనటువంటి బీచెస్ గురించి తెలుసుకుందాం. అవి ఎక్కడ ఉన్నాయి, అవి చూడాలి అంటే విదేశాలకు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పనీ లేదు. అలాంటి అందాలు ఉన్నాయి మన భారతదేశంలోనే. మరి మన భారతదేశంలోనే ఉన్నటువంటి టాప్ 5 అందమైన ద్వీపాలు అంటే గురించి తెలుసుకుందాం. మరి ద్వీపం అంటే ఏంటి అంటే చుట్టూ వాటర్తో మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ పార్ట్ అనమాట. మరి అలాంటి ప్లేసెస్ మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయో అందులో టాప్ 5 ఏంటో మన మధురమే సుధాగానం కార్యక్రమంలో అలనాటి మేటి పాటల్ని వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి మన ప్రోగ్రాంలో ఫస్ట్ రిక్వెస్ట్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. మరి మన ప్రోగ్రాంలో ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు దేవదాస్ మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ సుజాత నగర్ నుంచి రవి పద్మిని మెసేజ్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ తో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. వినండి వినండి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు.

అలనాటి ఆపాత మృదుమధుర గీతాల ప్రసార కార్యక్రమం మాత్రమే సుధాగాన కార్యక్రమాన్ని వింటున్నారు 102 గార్డ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలు. ఎస్, మరి మనం 3 o'clock అయిపోయింది అంటే సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి ఇచ్చేటువంటి వర్డ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఆ వర్డ్ ఏంటి అంటే, మన మనసులో భావాలను తెలపాలి అంటే పదాలు అవసరం. మరి ఆ పదాల అమరికకు ఏం అవసరం? అక్షరాలు అవసరం కదా. మరి అలాంటి అక్షరాలు లేకుండా పదాలే లేవు. ఆ పదాలు లేకుండా మన మనసులో దాగున్న భావాలను తెలపటం చాలా చాలా కష్టం. సో అన్నింటికీ అవసరమైన అక్షరాలు అనేటువంటివే ఈరోజు మన మా పదం మీ భావంలో టాపిక్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? మీలో ఉన్నటువంటి కవి హృదయానికి తలుపు తట్టండి. అక్షరాలు అనేటువంటి వర్డ్ మీద కవితలు రాసి పంపించేసేయండి మన ఎఫ్ఎం రెయిన్బో వాట్సాప్ నెంబర్కి. ఎస్ ఫ్రెండ్స్, మరి మన ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటున్నాం, అందమైనటువంటి ద్వీపాలు మన భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి, ఏంటేంటి ఆ ద్వీపాలు అని తెలుసుకుంటున్నాం కదా. మరి ఇండియాలో టూరిజం పరంగా, ప్రకృతి అందాల పరంగా ప్రసిద్ధి చెందిన టాప్ 5 ద్వీపాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంది అండమాన్ నికోబార్ దీవులు అనమాట. మరి వీటి ప్రత్యేకత ఏంటి అంటారా, బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ దీవులు స్కూబా డైవింగ్ అలాగే ప్రశాంత

విశాలమైనటువంటి సముద్ర తీరాలకు చాలా ప్రసిద్ధి చెందినవన్నమాట. ఇంకా ఇక్కడ స్వరాజ్ ద్వీపంలో ఉండేటువంటి రాధానగర్ బీచ్ మన ఏషియాలోనే అత్యంత అందమైనటువంటి బీచ్ల్లో ఒకటిగా చెప్తారనమాట. మరి ఇక్కడికి వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే సెల్యులార్ జైల్, అలానే స్నార్కిలింగ్.

ఇక ఇక్కడ తెల్లటి ఇసుక తీరాలు అనేటువంటివి చాలా అందంగా ఉండడంతో టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చూడాలి అంటారా? అగట్టి ద్వీపం అనేటువంటి ద్వీపాన్ని, ఇంకా బంగారం ద్వీపం, కవరత్తి అనేటువంటివి ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక ప్లేసెస్ చూడడమేనా అంటే చూడడం మాత్రమే కాదు, ఇక్కడ స్పెసిఫిక్గా వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి వారికి ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నాం కదా టూరిస్ట్ స్పాట్స్, అలానే మన ద్వీపాలు రెండింటి గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మన ప్రోగ్రాంలో పాటని ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మరి మన ప్రోగ్రాంలో నెక్స్ట్ సాంగ్ని ప్రేమ్ నగర్ మూవీ నుంచి మా కోసం వినిపించండి అంటూ వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

మధురమైన గీతాలతో మీ మనసు దోచే కార్యక్రమం మధురమే సుధాగానం కార్యక్రమాన్ని వింటున్నారు. 102 MHz ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలు. మరి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ద్వీపాల గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రధానమైన 5 ద్వీపాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాల గురించే మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు నదిలో ఉన్న నది చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాల

గురించి కూడా తెలుసుకుందాం. మరి అందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి మజూలీ అనేటువంటి ద్వీపం అన్నమాట. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. రివర్ ఐలాండ్స్ అంటారు కదా అవన్నమాట. మరి అలా అతిపెద్ద నదీ ద్వీపంగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మజూలీ ద్వీపం అన్నమాట. ఇది మరి ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. ఇక్కడ స్పెషల్స్ ఏంటి అంటే, అస్సామీ సంస్కృతి ఇంకా సాంప్రదాయ చేనేత, బర్డ్ వాచింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టింది పేరన్నమాట. ఇక్కడికి వెళ్ళామే అనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన సంస్కృతి, ఆ మట్టి పాత్రల తయారీ కళ ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఒక్కటే ద్వీపం ఉందా, మజులీ ద్వీపం ఒక్కటే నదీ తీరంలో ఉన్నటువంటి ద్వీపమా అని అడిగితే కాదు, మరొక ద్వీపం కూడా ఉంది అనమాట. మరి అది ఎక్కడ ఉంది అంటే తెలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ని విన్న తర్వాత. మరి ఇప్పుడు ఏ సాంగ్ అయితే విందాం అంటే, మన ప్రోగ్రామ్ లో మా కోసం గుండమ్మ కథా చిత్రం నుంచి సాంగ్ వినిపించండి అంటూ మెసేజ్ చేశారు కర్ణాటక నుంచి సుబ్రమణి పెత్తనపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్నా ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్ ఎగ్జాక్ట్లీ, మన టాపిక్ కి సింక్ అయ్యేలా సాంగ్ ఏదో వినిపించిందో వినిపించారు కదా. ఎస్, మరి ఎగ్జాక్ట్లీ మనం ఎలాంటి అందమైన ప్లేసెస్ కి వెళ్ళాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, మన మైండ్ రిఫ్రెష్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి ప్లేస్ అయినా కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం కదా ఫ్రెండ్స్. మరి ఈనాటి మన ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటున్నాం ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి నెక్స్ట్ ది బెస్ట్ ద్వీపం ఏంటి అంటే

గోవాలో ఉన్నటువంటి మాండోవి నది తీరంలో ఉన్నటువంటి ఒక అంతమైన అద్భుతమైన ప్రశాంతమైనటువంటి ద్వీపం దివార్ ద్వీపం అన్నమాట. మరి ఈ ద్వీపంలో ఫేమస్ ఏంటి అంటే అక్కడ పోర్చుగల్ స్టైల్లో ఉన్నటువంటి ఇళ్ళు, ఇంకా అక్కడ ప్రకృతి మనల్ని ఎక్కడికో పాత రోజులకు తీసుకువెళ్ళిపోయి అనేటువంటి ఫీల్ని కలిగించేంత అందంగా మనం వాటిని చూస్తూ మైమరిచిపోయేలా చేస్తూ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మరి దివార్ ద్వీపానికి వెళితే అక్కడ పాత చర్చిలు అనేటువంటివి మనకి చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి నేచర్ లో మడ అడవులు కూడా మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పచ్చు అనమాట. మరి ఫోర్త్ ద్వీపం అనేటువంటి దివార్ ద్వీపం గురించి తెలుసుకున్నాం కదా, మరి మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. నమస్తే మా కోసం ప్లే చేయండి, రాముడు కాదు కృష్ణుడు అనేటువంటి మూవీ నుంచి సాంగ్ ని వినిపించండి అంటూ మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు బెంగళూరు నుంచి జయలక్ష్మి గారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. సో ఫ్రెండ్స్, మరి మన ప్రోగ్రామ్ లో 3:30 ప్రోగ్రామ్ అయినటువంటి మా పదం మీ భావం కార్యక్రమానికి టాపిక్ ఏంటి అంటే, మనసులోని భావాలను తెలపాలి అంటే పదాలు అవసరం. మరి ఆ పదాల అమరికకు అక్షరాలు అవసరం. అక్షరాలు లేకుండా పదాలు లేవు. ఆ పదాలు లేకుండా మన మనసులో దాగున్నటువంటి భావాలను చెప్పటం అనేటువంటిది చాలా చాలా కష్టం. సో ఆ కష్టం అవసరం లేకుండా అన్నింటికి అవసరమైనటువంటి అక్షరాలే ఈరోజు మన మా పదం మీ భావం కార్యక్రమంలో టాపిక్ అన్నమాట. మరి టాపిక్ మీద లేట్ చేయకుండా మీ కవి భావాలని రాసి పంపించేయండి మన ఎఫ్ఎం వాట్సాప్ నెంబర్కి. మరి ఇప్పుడైతే వినేద్దాం మన ప్రోగ్రాంలో రాముడు కాదు కృష్ణుడు అనేటువంటి ఈ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మన ఎఫ్ఎం రెయిన్బోలో.

మదిదూచే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురమే సుధాగానం కార్యక్రమాన్ని వింటున్నారు. 108.8 FM రెయిన్బో సాగరికాలో మరి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మధురమే సుధాగానం కార్యక్రమంలో ప్రసిద్ధి చెందినటువంటి ద్వీపాల గురించి. మరి మరొక ప్రసిద్ధి చెందిన ద్వీపం ఏంటి అంటే సెయింట్ మేరీస్ ద్వీపం అన్నమాట. మరి ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. ఉడిపి తీరానికి సమీపంలో ఉండేటువంటి ఈ ద్వీపం స్పెసిఫిక్గా ఒక విశిష్టమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే బసాల్ట్ రాతి నిర్మాణాలు అనేటువంటివి ఇక్కడ చాలా ప్రసిద్ధి అన్నమాట. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం లావా ప్రవాహం వల్ల ఏర్పడినటువంటి ఈ నిలువు రాతి స్తంభాలు, ఇలాంటి స్తంభాలు మన దేశంలో ఇంకెక్కడా కూడా కనిపించవు అన్నమాట. అంత అందంగా మనకి ఒక టూరిస్ట్ ప్లేస్గా ఫామ్ అయ్యాయన్నమాట. మరి ఇక్కడ సముద్ర తీరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే రకరకాల శంఖాలు గుల్లలతో నిండి ఉంటుందన్నమాట. ఇక మరి చూడటానికైతే చాలా అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన ప్రసిద్ధి చెందినటువంటి ద్వీపాల గురించి తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా ముందు మనం మాట్లాడుకున్నట్టుగా అండమాన్ నికోబార్ దీవులకు వెళితే అక్కడ కేవలం కొన్ని మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా ద్వీపాలు అనేటువంటివి చూడొచ్చు. అందులో ఒకటి హాల్వాక్ ద్వీపాన్ని చూడొచ్చు. మరి దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ తెల్లటి ఇసుక తీరాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇక ఇక్కడ సముద్రం అయితే నీలి రంగులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లోని నీలం ద్వీపం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే అందమైనటువంటి పగడపు దిబ్బలు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇక ఈ బీచ్ చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. మరి వాళ్ళు అక్కడి నుంచి ఏ టైంకి వస్తారనేటువంటిది కూడా మనం చెప్పలేం. మరి అలానే అండమాన్ నికోబార్ దీవుల్లోని బారటాంగ్ ద్వీపం అనేటువంటిది కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్న కదా ఈనాటి మన కార్యక్రమంలో అందమైన ద్వీపాలు ఎక్కడ మన భారతదేశంలో ఉన్నాయి, ఎలా చూడొచ్చు అనేటువంటి వాటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి మన ప్రోగ్రాంలో మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ నెక్స్ట్ రిక్వెస్ట్ చేస్తున్నవారు

వీరయ్య ఎద్దుమైలారం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్నారు మాయాబజార్ మూవీ నుండి సాంగ్ ప్లే చేయమంటూ. తప్పకుండా మరి మీరు కోరుకున్న ఈ సాంగ్ తో మన ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరటం అలకించు ఆనందించు అందరికీ పంచు.

నీవు నాకు చెల్లెంత లోకమెల్ల గోలంత తాం తాం తాం. ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట గోడు గోడమంటూ మా పెళ్లి వారో వచ్చిరంట. విరాధి వీరులంట ధరణి కుబేరులంట గోడు గోడమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట.

0: ఎంత మీరు నాకు చెల్లెంత లోకమెల్ల బోలంత టాం టాం టాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఎన్సీఆర్టీ స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని వింటారు.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 అలరించి కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఈవినింగ్ 4 o'clock అయిపోయింది అంటే సరదా సరదా కబుర్లు అనేటువంటిది స్టార్ట్ అయిపోయాయి కదా. మరి అదే ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. మరి అలా సరదాగా కాసేపులో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే, మన అందరం కూడా మాక్సిమం శుభలగ్నం మూవీ అనేటువంటిది అందరూ చూశాను ఉంటారు. అందులో ఆమని గారు తనకున్నదానికన్నా కొంత అయినా సరే ఎంతో ఉంది అంటూ ఎన్నెన్నో గొప్పలైతే చెప్తూ ఉంటారు. మరి అలాంటి క్యారెక్టర్స్ మనకి సినిమాల్లోనే కాదు మన రియల్ లైఫ్లో కూడా ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. మరి అలా మీ లైఫ్లో మీకు ఎవరైనా ఎదురయ్యారా, వాళ్ళని ఎలా డీల్ చేశారు? గొప్పలు చెప్పుకుంటూనే ఉండే వ్యక్తులకి బ్రేక్ వేయటం అనేటువంటిది కష్టం కదా. మరి ఆ బ్రేక్ అనేటువంటిది మీరు ఎలా వేస్తారు అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. మరి ఈరోజు టాపిక్ మీద మీరు మాట్లాడాలి అనుకుంటే 0891-272-7244 అలానే 0891-272-7278 నెంబర్స్కి డైల్ చేసి మాట్లాడచ్చు. మరి ఈలోపు మీ అందరి కోసం వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఎస్, ఓం భీమ్ బుష్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. ఎస్, మరి మన ప్రోగ్రాంలో సరదాగా కాసేపు ప్రోగ్రాంలో టాపిక్ ఏంటి అంటే శుభలగ్నం మూవీలో ఆమని గారి టైప్లో గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు, మరి వాటికి ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైనా ఎదురయ్యారా, ఎదురైతే వాళ్ళని మీరు ఎలా టాకిల్ చేస్తారు అనేటువంటిది కాన్సెప్ట్ మరి మన ప్రోగ్రాంలో. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో, ఓకే నో ప్రాబ్లం. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. వెరీ గుడ్ ఈవినింగ్, ఐమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మరి మీకు లైఫ్ లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఎదురయ్యారా?
1: ఉంటారు కొందరు, వాళ్ళు గొప్పగా చెప్పుకునేదాన్ని మనకి ఇంతొకసారి కూడా మాట సాయం కూడా చేయని వాళ్ళు ఉన్నారు.
0: మరి వాళ్ళని మీరు ఎలా టాకిల్ చేస్తారు?
1: వాళ్ళకి మన తెలిసి మరి చెప్పాను అందులో. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ,
0: చెప్పండి చెప్పండి.
1: మరి విన్నారా?
0: వింటున్నాను, చెప్పండి.
1: నేను టీచర్ గారు చేసినప్పుడు బీఈడి ప్రైవేట్ గా చేశాను, కరెస్పాండెన్స్ కోర్స్ విజయనగర్ నుంచి. రోజు గాజువాక నుంచి విజయనగరం అంటే నెల నాళ్ళు కరెస్పాండెన్స్ కోర్స్ కదా, క్లాసులు ఇవ్వైతే వాళ్ళు అటెండ్ అవ్వమన్నారు. మా స్కూల్లోనే ఒక సీనియర్ మాస్టర్ నా అతను కూడా కరెస్పాండెన్స్ కోర్స్ నాతో పాటు చేశారు.
0: ఓకే, సిచ్యువేషన్ అంతా మనకి వద్దు, జస్ట్ అలాంటి వాళ్ళు ఎదురైతే ఎలా టాకిల్ చేస్తారు చెప్పండి చాలు.
1: అంటే అతను సేకరించి మీద నేను చర్చేది కానండి, నేను చేసుకోలేదు, రికార్డ్ చేయలేదు అనిచారు. అందుకు నేను అతనికి తెలియకుండా నేను వేరే రికార్డ్ చెప్పుకొని ఆన్సర్ చేస్తున్నా.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలానే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే చాలా ఫన్నీ వేలో షార్ట్ అండ్ క్రిస్పీగా చెప్పండి అండ్ దాన్ని

జాయిన్ చేయండి. మరి మీరు అలా చెప్పాలి అనుకుంటే 08912727244 అలానే 08912727288 నెంబర్స్ కి డయల్ చేసి మాట్లాడచ్చు. మరి నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో.

0: ఓకే, మరి వాళ్ళని ఎలా టాకిల్ చేస్తారు?
1: ఇప్పుడు కూడా వాళ్ళ మాట్లాడేటప్పుడు అందరం కూడా ముందే తెలుసు, అందరూ కొన్ని రెస్పెక్ట్ చేస్తారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని వీళ్ళు చాలా నాగా టాపిక్ డైవర్ట్ చేసి మన టాపిక్ ని మార్చేస్తే ఆటోమేటిక్ గా గొప్పలు ఆగిపోతాయి కదా. ఎస్, నైస్ కాన్సెప్ట్. మరి నెక్స్ట్ కాలర్ ఎలా వాళ్ళని ఫేస్ చేశారో తెలుసుకుందాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే.
0: నమస్తే, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు మాట్లాడుతున్నారు?
2: చాలా చిక్కు ప్రశ్న వేశారు. రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: ఓకే,
2: చాలా చిక్కు ప్రశ్న వేశారు ఈరోజు అంటున్నాను.
0: ఓకే, మరి మీరు వాళ్ళని ఎలా టాకిల్ చేస్తారు?
2: నేనైతే మావలే ఉన్నారు, అబ్బాయి ఏం చేయడు, 100,000 రూపాయలు జీతం, 80,000 జీతం అని అంటుంటారు అనమాట. ఎందుకు అలా అందం జీతం తెచ్చి చేతులు పెట్టిన తర్వాత అప్పుడు చెప్పచ్చు కదా అంటాను. అని ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది అలాగే ఉన్నారు, అదే మాట అలా చెప్పకూడదు కదా అని నేను అంటాను. ఎందుకు చేతి తెచ్చి ఇచ్చి జీతం ఇస్తే ఇదిగో ఇచ్చాడు అని చెప్తే అదొక ఆనందం. ఏంది అలా చెప్పకూడదు కదా వాళ్ళకి. ఎలాగుంటదంటే ఆ పర్వాలేదులే, మా వాళ్ళు నా కోసం గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నేను చేయకపోయిన పర్లేదు అన్నట్టు అయిపోతుంది.
0: ఓకే అండి,
2: అలా తప్పు కదా. నేను అలాగుండకూడదు కదా, మనకి ఎంత ఉందో అంతలో ఉండాలి.
0: అది జనరల్ గా గొప్పలు చెప్పుకునే వాళ్ళ నైజం కాబట్టి ఉన్న దానికన్నా
2: ఎక్కువ.
0: ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి వ్యక్తులు మన లైఫ్ లో ఎప్పుడు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మాత్రం బోర్ కొట్టదు వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండడంలో. సో మరి మనకైతే ఒక 3 కాల్స్ తీసుకున్న తర్వాత ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఒక చిన్న మ్యూజికల్ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మీ అందరికోసం వచ్చేస్తోంది ఊ కొడతారా లిక్కి పెడతారా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడియస్ ట్రాక్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రాంలో గొప్పలు చెప్పుకుంటే మహానుభావులు ఎంతో మంది ఉంటూ ఉంటారు. మరి వాళ్ల లైఫ్లో అది చాలా చిన్న విషయం, కానీ కొన్నిసార్లు మనకి అలా గొప్పలు ఆగకుండా చెప్తూ ఉంటే చాలా విసుపుగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి వాటికి మీరు మీ లైఫ్లో ఎదురైన వారికి ఎలా బ్రేక్లు వేస్తారు అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. మరి కాన్సెప్ట్ మీద మాట్లాడాలి అనుకుంటే 0891 272 7244 అలానే 0891 272 7288 నెంబర్స్కి డయల్ చేసి మాట్లాడచ్చు. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో,
2: నమస్కారం అండి. అమ్మా
1: నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎఫ్ మాట్లాడుతున్నారు?
2: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
1: ఓకే, మరి మీ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా?
2: ఉన్నారమ్మా, లోకంలో అనేక రకమైన మనుషులు ఉంటారు. ఉన్నంతలో సరిపెట్టుకుని సర్దుబాటు చేసుకునే ఉంటారు, లేకపోయినా గొప్పల కోసం చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు నా చెవులకి సిగ్నల్ ఉండదమ్మా.
1: ఓకే అండి, చాలా నైస్ ఫనీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్, మరి మనం అసలు వినటమే మానేస్తే, కేర్ చేయటం మానేస్తే, ఒకసారి చెప్తారు, రెండు సార్లు చెప్తారు, మూడోసారి మన దగ్గరికి దరిదాపుల్లోకి రావటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద నైస్ కాన్సెప్ట్ కదా. మరి నెక్స్ట్ లకీ కాలర్ ఎలా చెప్తారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
3: హలో,
1: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
3: నమస్తే మేడం గారు. మేడం, ఇదాత్వాలు కనిపిస్తాను మేడం. నాకు
1: కనిపించినప్పుడు ఏం చేస్తారు?
3: నాయన ఎక్కువ బోర్ కొట్టించుకో, రోజు చెప్తుంటాం ఇదే అనేసి కట్ చేసిస్తాను మేడం.
1: ఓకే, అక్కడతో వాళ్ళకి బ్రేక్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్, మరి అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదే, కానీ దూరంగా ఉండటం కూడా కొంచెం కష్టం కదా. మరి అలాంటి వాళ్ళని నెక్స్ట్ కాలర్ ఎలా డీల్ చేస్తారో చూద్దాం. హలో
4: అమ్మా, ఎవరమ్మా ఇవాళ చక్కగా మంచి హ్యాంకరింగ్ చేస్తున్నారు, ఎవరండి?
1: శ్రీమణి అండి, అలరించే కిరటంలో అల్లరి కిరటం శ్రీమణి. ఎస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
4: పేరు చెప్పండి.
1: శ్రీమణి అండి.
4: శ్రీమణి గారు బాగున్నారా?
1: చాలా బాగున్నానండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మీ పేరు చెప్పండి.
4: చాలా శ్రీమణి గారు వచ్చారు మాకు.

0: సరదాలు
1: ఓకే
0: సరదాలు సంతోషాలు తెచ్చి పెట్టిన శ్రీమణి గారు ఇచ్చారు కదా.
1: ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్ అండి.
0: మరి నా పేరు మీరు తెలుసుకోరు కదండి.
1: చెప్పాలి కదండి, ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను.
0: అదే అడుగుతున్నారా? నా పేరు అగ్రహారం తిన్నదండి, ఆ బ్లైండ్ అండి, చిన్నంబారు వీధి నుంచి మాట్లాడుతున్నానండి. మీరు బోర్ కొట్టినప్పుడు అంటే నేను ఎక్కువ రేడియోని పాటిస్తాను బాగాను. తర్వాత ఎంత నాకు సరదాగా సంతోషంగా మాట్లాడే వాళ్ళ దగ్గర మాత్రం దగ్గరగా ఉంటానండి. మీరు టాపిక్ మంచిదే ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అయితే వాళ్ళతో నేను క్లోజ్ గా ఉంటాను. వాళ్ళు ఏమాత్రం వేరేగా మాట్లాడారనుకోండి, ఏలకొండగా మాట్లాడినట్టు కానీ లేకపోతే ఏ రకంగా మాట్లాడినట్టు కానీ ఉంటే మాత్రం నేను వాళ్ళకి కలవను. అసలు
1: అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది అంటారు.
0: సరదాగా సంతోషంగా మాట్లాడేలా కావాలండి.
1: ఓకే అండి, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్, మరి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే నిజంగా చాలా మంచిది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళని మనం ఈ ఒక్క విషయానికే దూరం చేయలేం కదా వాళ్ళకి, అదొక్క బ్యాడ్ హ్యాబిట్ తప్ప మిగతా అన్ని చాలా మంచిగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమే. బట్ అలాంటి వాళ్ళని వాళ్ళ మనసు హత్తుకోకుండా బాధపడకుండా మనం చాలా ఈజీగా వాళ్ళని ఇందాకలు చెప్పినట్టు మన చెవులకి సిగ్నల్స్ లేకుండా ఉంచుకోవటం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళకన్నా కొంతమంది ఎక్కువ గొప్పలు చెప్పేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ కాలర్ కి ఎలాంటి అనుభవం ఎదురైందో వారి మాటల్లోనే విందాం. హలో, హలో, ఓకే, నో ప్రాబ్లం. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లకి కాలర్ ఎవరు చూద్దాం. హలో, ఓకే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు. చెప్పండి, అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఏం చేస్తారు?
2: ఎవరైనా సరే టెస్ట్ టెస్ట్ రియల్ గా మాట్లాడతాను, టెస్ట్ టెస్ట్ మాట్లాడతాను. దొంగతనం ఉండదు నాకు, కూడా ఏదో మాట్లాడతారు, ఆ మాట నాకు నప్పండి, అలాంటి అసలు వస్తుంది.
1: ఓకే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఏదైనా డైరెక్ట్ గా చెప్పేస్తాను అంటున్నారు చాలా సీరియస్ గా. మరి నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ని చాలా మాటలు విన్నాం కదా, ఒక పాట కూడా వింటే బాగుంటుంది కదా, ఇలాంటి టైంలో చిన్న కాఫీ బ్రేక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? మరి ఎగ్జాక్ట్లీ అదే కాఫీ సాంగ్ వచ్చేస్తుంది గీతాంజలి మూవీ నుంచి మీ అందరి కోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది వాళ్ళరించే కిరటం. ఆలకించు ఆనందించు అందరికీ పంచు విత్ యువర్ అల్లరి కిరటం.

0: ఎస్, మరి బ్యూటిఫుల్ కాఫీ సాంగ్ విన్న తర్వాత కాఫీ లవర్స్ అందరికి హే కాఫీ అని అడిగే టైం అయిపోయిందని గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి టైంలో మనం అడిగినటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, మన లైఫ్ లో గొప్పలు చెప్పుకునే వాళ్ళని ఎలా టాకిల్ చేస్తారు అని. మన నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి అండి.
0: ఓకే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మరి మీకు మీ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా?
1: మాకు డైలీ కొంచెం దగ్గరలో ఒక ఆవిడ ఉంటుంది మేడం. ఇక దారంటే వెళ్ళి వాళ్ళని వచ్చే వాళ్ళని ఆపి ఆవిడ గొప్పలో వాళ్ళ ఆయన గారి గొప్పలో చేసిన ఉన్నాయి లేని చెప్పుకుంటానే ఉంటది మేడం. వినలేకపోతాం మేము. తప్పించుకుందామని ఇందాక ఒక ఆయన చెప్పారు చూడండి, ట్రాఫిక్ మార్దాం అని. అలా ఒక ట్రాఫిక్ మారిస్తే అందులో కూడా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడతాది మేడం.
0: ఓకే,
1: ఇక మాకున్న ఆప్షన్ ఏంటంటే ఇంటే వినడం, లేదంటే ఆవిడ చెప్పిన దానికల్లా ఊకటేసి కొంచెం పని ఉందండి అని సైడ్ అయిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం.
0: ఓకే, కూల్ గా ఎగ్జిట్ అయిపోతుంటారన్నమాట.
1: అవును మేడం, ఆవిడ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాం.
0: ఓకే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి సున్నితంగా చేస్తున్నప్పుడు అవతరి వాళ్ళు కూడా ఏ రకంగానూ హర్ట్ అవ్వరు కదా. ఎస్, మరి నెక్స్ట్ మరొక కాల్ తీసుకుందాం. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
2: బాగున్నారండి.
0: ఎస్, మీ పేరు చెప్పండి.
2: జాగత, చక్రాయవరం మండలం పెద్దపురం గ్రామం అండి. నా పేరు జాగత.
0: ఓకే అండి, జస్ట్ పేరు చెప్తే చాలండి.
2: నాకైతే టైలర్ షాప్ అయితే టైలర్ షాప్ అండి. మాది అందరం వస్తుంటారు, వెళ్ళటం కొంతమంది వస్తుంటారు అండి నాకు. నేనైతే ఏం చేస్తాను తెలుసండి, కూర్చోబెట్టి టీ తెచ్చి టీ తాగి ప్రశాంతంగా ఏం చెప్పండి సార్, ఏం సంగతులు ఏం సమాచారాలు అని అడుగుతానండి. గొప్ప చెప్పాడు అనుకోండి, ఆయన చెప్పిన గొప్పలకు నేను ఎగస్తా గొప్పలు చెప్తానండి.
0: ఓకే, గొప్పలకి గొప్పలు చెప్తూ ఉంటారు అనమాట.
2: గొప్పలు గొప్పలు చెప్తారండి. తలొప్పుడు ఇడతలు ఎడత పోతాడండి ఆయన.
0: ఓకే, మరి హింసించే వాళ్ళని కూడా హింసించడం అనేటువంటిది ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి మన లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు మన బుర్ర తింటుంటే మనం కూడా వాళ్ళ బుర్రని తింటూ అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని కూడా చెప్తున్నారు కదా. ఎస్, మరి ఇలాంటి వాళ్ళు లైఫ్ లో చాలా మంది మనకి ఎదురు అవుతూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఫేస్ చేయాలి అంటే మనకి కొన్ని కొన్ని మార్గాలు మాత్రమే ఉంటూ ఉంటాయి కదా. మరి మన కాలేజ్ లో నెక్స్ట్ ఎవరు ఏమి ఫాలో అవుతారో విందాం. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
3: గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు?
3: థ్యాంక్ యూ. 3 o'clock కే 3 మణి వచ్చిందని మాకు తెలుస్తుంది.
0: ఓకే,
3: వాస్తవి ఏవియన్ కాలేజ్ డెవన్ అమ్మ మెసేజ్ లది.
0: ఓకే అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మరి మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారు?
3: చెప్పినట్టేనమ్మా, రీజన్ గాను టాపిక్ డైవ్ వచ్చేయాలంటే ఒకళ్ళు ఉంటారు, ఆవిడ వాళ్ళ అబ్బాయి సంబంధం గురించి అని ఎన్ని గొప్పలు చెప్తుంటారు. ఆ అబ్బాయి చేస్తుంది వర్క్, ఒక షాప్ వర్క్ అనమాట. 8,000 ఇప్పుడు చెప్పారు కదా మన ఫ్రెండ్స్ చెప్పినట్టు.

0: ఎక్కువ ఎక్కువ సాలరీస్ అని చెప్తారు, ఇదంటారు అదంటారు అది అంటారు. అంటే వచ్చిన అమ్మాయి గురించి ఇలా అలాగా గొప్పలు చెప్పుకోరు కదా. ఇప్పుడు ఎంత వచ్చేస్తుంది అంటే అవతల నమ్మాలి కదమ్మా సంబంధాల గురించి ఏవైనా చూస్తారు
1: ఓకే
0: ఏదైనా.
1: అండి.
0: అయితే టాపిక్ డైవర్ట్ చేసి నేను నాకు వంటలు రావు అనమాట, ఈ వంట ఎలా ఉన్నది అది మీకు వాళ్ళకి చేస్తా, టాపిక్ డైవర్ట్ చేసి వస్తుంటాను ఒక్కోసారి రీజన్ గా
1: ఓకే,
0: నేను కూడా.
1: అడిగిన క్వశ్చన్ కి కూడా సంథింగ్ చెప్పలేని ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారనమాట.
0: అవునమ్మా
1: ఓకే
0: రీజన్గా.
1: ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో
0: థ్యాంక్
1: మచ్ ఫర్
0: యూ
1: యువర్
0: బాయ్.
1: కాల్. ఎస్ ఫ్రెండ్స్, మరి మన లైఫ్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఎదురవుతూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళని డీల్ చేయాలి అంటే అయితే మనం వాళ్ళకన్నా ఎక్కువ గొప్పలు చెప్పాలి, లేదు అంటే వాళ్ళకి అది అలవాటే కదా అని లైట్ తీసుకుంటూ ఉండాలి, లేదా విని వినలేనట్టు చాలా సైలెంట్గా మన చెవులకు ఉన్నటువంటి సిగ్నల్స్ కట్ అయిపోయాయి అని ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మన టాపిక్ని కంటిన్యూ చేయడానికి మధ్యలో చిన్న బ్రేక్ ఉందన్నమాట. మరి ఏంటి అంటే 1:30 జపాన్లో జరుగుతున్నటువంటి 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ పై ఆర్లీ అప్డేట్స్ ని ఢిల్లీ కేంద్రం నుంచి వింటాం మరికొద్దిసేపట్లో. సో ఫ్రెండ్స్, మీరు ఇలానే వినాలి అనుకుంటే ట్యూన్ చేస్తూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఇప్పుడు మరికొద్ది క్షణాలలో జపాన్ లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ పై ఆర్లీ అప్డేట్స్ ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: एशियन गेम्स 2026 आईची नगोया.
3: बीसवें एशियाई खेलों पर इस ताजा अपडेट के साथ एक बार फिर हम हाजिर हैं. मैं हूं अनुपम पाठक अपनी साथी मुदिता के साथ. आज का दिन बहुत ही शानदार रहा है, बार बार आपको बताने का मन होता है, क्या पता इसके पहले आपने ना सुना हो, सुना हो तो दोबारा खुश हो जाइए. भारत ने आज बहुत सुनहरी सफलताएं प्राप्त की, 4 स्वर्ण पदक आ चुके हैं और एक और खेल जिसमें हमें स्वर्ण पदक की हमेशा उम्मीद होती है क्योंकि हमारी रग रग में बसता है, हॉकी. आज महिलाएं खेल रही हैं, भारतीय लड़कियां इस समय मैदान में हैं, सेमीफाइनल चल रहा है, तीसरा इस समय क्वार्टर चल रहा है. अभी तक मुकाबला दक्षिण कोरिया के विरुद्ध 0-0 है. इसके पहले भारत की लड़कियों ने बहुत ताकत के साथ, बहुत दमखम के साथ, बहुत एक तरफा मैच खेले थे और जीते थे, लेकिन आज इस सेमीफाइनल में सचमुच हमें बहुत जुझारू हॉकी देखने को मिल रही है. स्थिति अभी तक यह है कि भारत का पोजीशन लगभग 60% है, 9 पेनल्टी कॉर्नर मिस चुके हैं लेकिन अभी एक को भी भुना नहीं पाए हैं और दक्षिण कोरिया पूरी ताकत से प्रतिरोध कर रहा है और उसके जवाबी प्रत्याक्रमण का सामना भी करना पड़ता है भारत को. फिलहाल अभी वक्त है, देखते हैं क्या होता है.
4: जी, और रेसलिंग की एक बार हम फिर से बात करेंगे. मेंस ग्रेको रोमन कुश्ती में सुनील कुमार ने पुरुषों के 87 किलोग्राम भार वर्ग में कांस्य पदक हासिल कर लिया है. सुनील ने ब्रॉन्ज मेडल बाउट में फिलीपींस के कैलम जॉनसन को 9-0 से हराया. और हम अपने सुनने वालों को बता दें कि भारतीय पहलवान के लिए ये लगातार दूसरा एशियन गेम्स ब्रॉन्ज मेडल है. इसके पहले हांगझो में भी उन्होंने कांस्य पदक जीता था और इसके साथ ही वो एशियाई खेलों में 2 पदक जीतने वाले पहले भारतीय ग्रेको रोमन रेसलर बन गए हैं.
3: बिल्कुल, और पिछली बार की तरह इस बार, पिछली बार हमें कोई स्वर्ण पदक नहीं मिला था और इस बार उम्मीद करते हैं स्वर्ण पदक भी आना चाहिए. जिस हिसाब से इस जब खेल अपने उत्तरार्ध की ओर आ गए हैं, बल्कि कहना चाहिए बहुत अधिक समय नहीं बचा है, बहुत दिन नहीं बचे हैं, तो भारतीय टीम बिल्कुल पूरे कहना चाहिए एकदम पुनर्जीवित सी दिख रही है. आज भारतीय दल ने 4 स्वर्ण पदक पाए हैं और अभी बहुत उम्मीदें हैं. अभी कंपाउंड आर्चरी में बहुत कुछ आना बाकी है, तो तैयार रहिए, अपडेट्स के साथ रहिए और जहां जहां से आप जान सकते हो 20वें एशियाई खेलों के बारे में जानते रहिए.
4: जी, टेनिस से अच्छी खबर नहीं है. मेंस डबल्स में यूकी भामरी और डी सुरेश की जोड़ी क्वार्टर फाइनल में चाइनीज ताइपेई के चेन जुई हो और यू सीओ सू की जोड़ी से 6-7, 3-6 से हार गई है. इसके पहले अनिरुद्ध चंद्रशेखर और बालाजी की जोड़ी भी क्वार्टर फाइनल में हार गई थी और इसके साथ ही मेंस डबल्स में भारतीय चुनौती समाप्त हो गई है. अब मिक्स डबल्स में आज यूकी भामरी और ऋतुजा भोसले दूसरे दौर का मुकाबला खेलेंगे. पुरुष सिंगल्स में सुमित नागल क्वार्टर फाइनल में पहुंच गए हैं.
3: जी, मिश्रित युगल में जो मैच होना है अभी शेड्यूल्ड है, अभी इसकी शुरुआत होनी बाकी है, लेकिन स्पोर्ट्स क्लाइंबिंग का रिजल्ट इस बीच आ गया है. पुरुषों के स्पीड 4 का क्वालिफिकेशन था जिसमें भारत के दीपू मल्लेश 28 वर्ष के हैं, वो क्वालिफाई कर गए.

0: ఫనీ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో అలరించే కిరటం. ఎస్, మరి ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే శుభలగ్నం మూవీలో ఆమని గారి టైప్ లో మన లైఫ్ లో కూడా ఎంతో మంది గొప్పలు చెప్తూనే ఉంటారు. మరి అలా చెప్పిన వాళ్ళు ఎదురైనప్పుడు మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? జస్ట్ స్టోరీస్ లా కాకుండా షార్ట్ అండ్ క్రిస్పీ వన్ వర్డ్ ఆన్సర్స్ లా మాట్లాడుకుందాం. అలాంటప్పుడే కదా మరి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది మాట్లాడాలి అనుకుంటే మనం కొంచెం తక్కువ మాట్లాడాలి. సో ఫ్రెండ్స్, అప్పుడు మనం ఒక్క వర్డ్ ఆన్సర్లో లాగా ఆన్సర్ చెప్పేద్దాం ఫన్నీగా. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు ఏం చెప్తారో విందాం. హలో హలో,
1: నమస్తే మేడం. చెల్లూరు నా పేరు గోవిందండి.
0: ఓకే, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అండి. ఎస్, మరి చెప్పండి, మీ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారా?
1: మేడం గారు, మీరు ఈ రోజు మంచి టాపిక్ తీసుకున్నారండి. మీరు మేడం గారు, నేను చాలా స్పీడ్ గా మాట్లాడతాను. మొన్న ఒక అదే మొన్న ఇది 30వ తారీఖు కాబట్టి 8వ తారీఖు తిరుపతి దర్శనానికి వెళ్ళాం అనమాట అండి.
0: ఓకే, స్టోరీలు వద్దండి. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మీరు ఏం చేశారన్నది మాత్రం చెప్పండి చాలు.
1: వాడు ఏమన్నాడంటే, నేను చాలా స్పీడ్ గా చెప్తాను, వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ అని చెప్పాడు అనమాట అండి 12వ తారీఖు. నేను డైరెక్ట్ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎగ్జామ్ అది ఇప్పుడు ఎక్కడ ఉందండి మాము, ఇప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ ఏంటని మాట్లాడు. నేను చెప్పేది ఏంటంటే, మనం నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు అనమాట మనల్ని. అన్ని కూడా తప్పు మాట్లాడమాట అండి, కరెక్ట్ మాట్లాడ మాట్లాడతారు 99%.

0: ఎక్కడో మెసేజ్లు ఒకడే ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు తప్ప 99% నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా తప్పు మాట్లాడి మొత్తాన్ని కూడా కరెక్ట్ గా మాట్లాడట్లేదండి.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి మన లైఫ్ లో ఎదురైనటువంటి గొప్పలు చెప్పుకునే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటువంటిది టాపిక్. మరి టాపిక్ మీద రెస్పాండ్ అవుతున్న నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్.
2: నా పేరు పంజు చిన్నారావు అండి.
1: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: శ్రీకాకుళం జిల్లా చిలపాలెం పొందూరు రోడ్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: ఓకే, ఎస్, మరి మీ లైఫ్ లో
2: ఎవరైనా గొప్పలు చెప్తారనుకోండి, వింటాను, కానీ నేను గొప్పలు చెప్తున్నావన్నీ సూటిగా మాట్లాడను. మనకు తెలుస్తుంది కదా అతని తాలూకా పద్ధతి. నువ్వు మంచివాడు కాదు, గొప్పలు చెప్తాను తిరుగుతాను, ఎందుకు తిరుగుతానో అని నేను అడగను. అతను ఎందుకు అతని తర చెడ్డ అయిపోవాలి, అతని తాల పరిస్థితి అయితే మనకు తెలుసు కదా. నేను గొప్పలు చెప్తాను, ఎవరు చెప్తూ ఆయన కాదన్నా చెప్పుకోరా అనుకుంటాను నేను. ఈవేళ కదా రేపైనా పేపర్ లీక్ అయిపోయింది అనుకో,
1: మరి ఇలా చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళ గోలేదు వాళ్ళు పడతారు అనే టైప్ లో ఉండటం కూడా ఒక వరమే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వాళ్ళ అవతల వాళ్ళు చెప్తున్న మాటలకి మనలో కూడా ఏదో ఒక రియాక్షన్ వస్తుంటుంది కదా, అలా రియాక్షన్ లేకుండా కామ్ గా ప్రశాంతంగా ఉండటం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కాల్స్ తీసుకున్నాం కదా, మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో తీసుకుందాం చిన్న మ్యూజికల్ బ్రేక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ మెలోడీస్ ని వింటూ వస్తున్నాం కదా మన ఎఫ్ఎం రెయిన్బోలో. మరి ఈనాటి మన ప్రోగ్రాంలో మన లైఫ్లో ఎదురయ్యే గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది టాపిక్ కదా. మరి మన ప్రోగ్రాంకి కాల్ చేస్తున్న నెక్స్ట్ లకీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హలో నమస్తే అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీ యాంకరింగ్ బాగుంది మేడం. థ్యాంక్ యూ
0: సో మచ్ అండి.
1: మేడం, మీరు ఇచ్చిన ప్రశ్నకి మన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు గొప్పలు చెప్తే మనం ఇంకా పై ఎత్తుల్లోకి వెళ్ళి వాళ్ళు నోరు ముంచాలి మేడం, లేకపోతే మన జోలికి అలా వస్తూనే ఉంటారు. అలా చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకళ్ళు
0: ఎగ్జాంపుల్స్ వద్దులేండి, జస్ట్ మనం ఏం చేద్దామో తెలుసుకుందాం, మరొక కాలర్ కి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మరి నెక్స్ట్ లకీ కాలర్ ఎవరు, ఏ రకంగా చెప్తారో విందాం. హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
2: నమస్తే మేడం, బాగున్నారా?
0: ఎస్, చాలా బాగున్నానండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు ఎం రమణ, ఎల్మెస్లేరే పెద్దపల్లి, జిల్లా అనకపల్లి.
0: ఓకే అండి. మరి మీ లైఫ్ లో ఎదురైన వాళ్ళని మీరు ఎలా టాకిల్ చేస్తారు?
2: ఏముందండి, వాళ్ళ తోటి మామూలుగా ఏమని అనుకుంటారని సరదాగా, ఇప్పుడు మూడు దొడ్లో కూడా ఒకళ్ళు అలా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదరు తాళం కొడతారు, తర్వాత ఏమో షార్ట్ని ఉన్న పెంకి పేదలతో లేని పెంకి పేలుతుందని అలా కుల్కుంటూ ఉంటారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాంలో మనం వింటున్నంత వరకు ఎక్కువగా శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం ఇక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి, కానీ లోకల్ వాళ్ళు ఎవరు కూడా అసలు కాల్ చేయట్లేదు. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ట్రాన్స్మిషన్ వింటూ అందరికీ ఛాన్సెస్ వస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, మరి నాటి మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్తో. మరొక కాల్ తీసుకున్న తర్వాత అని అందాం అనుకున్నాను, బట్ ఒక మ్యూజికల్ బ్రేక్ తీసుకున్న తర్వాతే మరొక కాల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం గోవిందుడు అందరి వాడలే మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్తో.

0: ఎస్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసేసే టైం అయితే దగ్గరికి వచ్చేసింది కదా. సో మన ప్రోగ్రామ్ లో ఇంకొక 2 కాల్స్ తో మనం మన ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ లకి కాలర్ ఎవరు చూద్దాం. హలో, వారి గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మరి మీకు మీ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఎదురైతే ఏం చేస్తారు?
1: గొప్ప వాళ్ళని వాళ్ళ బాధలు ఉంటాయండి, అది మనకు తెలియదు. వాళ్ళు ఏదో గొప్పగా మాట్లాడుతున్నారని మనం అనుకుంటాము, కానీ అందుకు మా అమ్మగారు అండి. ఎందుకంటే ఇద్దరు కొడుకుని చూడతాను, ఒక్కదై ఉండి ఏమా ఎలా ఉన్నాను అంటే, అమ్మా నేను ఈరోజు ఇడ్లీ వండుకున్నాను, ఇవి వండుకున్నాను, అవి వండుకున్నాను, చాలా గొప్పగా చెప్పుకుంటది అనమాట.
0: ఓకే, కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి కూడా ఎవరు దొరకకపోతే దొరికినప్పుడే లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా షేర్ చేసుకుంటారంటారు.
1: అంతే మేడం, ఆవిడ బాధలు చెప్పకుండా గొప్పలు చెప్పడం మొదలెడతారు, వాళ్ళ కూడా మనం మనం అర్థం చేసుకోవాలంటే.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి. ఎస్ ఫ్రెండ్స్, మరి కొన్ని సందర్భాల్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే, ఎందుకంటే మనకి మాట్లాడడానికి ఎవ్వరూ కనిపించని సందర్భాల్లో ఒక్కసారిగా ఎవరైనా కనిపించేసరికి ఉన్నవి లేనివి రకరకాలుగా బ్రెయిన్ ఆలోచించి అన్ని మనతో షేర్ చేసేసుకుంటూ ఉంటారు. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ కాలర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. లాస్ట్ లకి కాలర్ ఎవరు చూద్దాం. హలో, హలో,
2: గుడ్ ఈవినింగ్, లవరాజ్ బర్వాడ.
0: వెల్కమ్ టు ది ప్రోగ్రామ్ అండి లవరాజ్ గారు, చెప్పండి.
2: థాంక్యూ. మా ప్రియమైన ఆర్జీల తో మాట్లాడడానికి ఎంతో ప్రియం. అటువంటిది ఒక సాంగ్ ఒక యుగంలా ఉంటుంది, కానీ 2 సాంగ్లు వేస్తున్నారు, ఎలా భరించాలండి శ్రీమణ్ గారు?
0: అప్పుడప్పుడు గ్యాప్ కూడా చాలా మంచిదే అండి, ఎందుకంటే మీరు ఇంతలా వెయిట్ చేస్తున్నారు అనడానికి కారణం నేను 2 సాంగ్స్ వేయటం వల్లే కదా మీకు ఆ గ్యాప్ అనేటువంటిది తెలిసింది. లేకపోతే ఎప్పుడు కాల్స్ తీసుకుంటూనే ఉంటున్నాం అనే ఫీల్ రాకుండా మీ ఫీల్ ని పోగొట్టడానికి 2 సాంగ్స్ ప్లే చేశాను. ఎస్ చెప్పండి, మరి టాపిక్ లోకి వచ్చేద్దాం.
2: కాదు, లైవ్ ప్రోగ్రామ్ లోనూ ఎక్కువగాను మా ప్రియమైన ఆర్జీల తో మాట్లాడడానికి ఇష్టపడతామండి. మీరు ఎంత మంచి సాంగ్ ఉన్నాయి.
0: ఓకే అండి, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి టాపిక్ లోకి వచ్చేద్దాం, మాట్లాడుకుందాం.
2: అంటే చివరి అంటారు కదా, ఇంకా అది పెట్టడమే మంచిది, ఏ ప్రాబ్లం.

ఓకే అండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఫన్నీ వేలో కొంతమంది, మనం అర్థం చేసుకుని మనం ప్రవర్తించాలనేటువంటి వేలో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా ఆన్సర్స్ చేస్తూ మన అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కదా. మరి మంచి మంచి పాటలు విన్నాం, మంచి మంచి మాటలు కూడా విన్నాం. మరి ఇలాంటివన్నీ వినాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ 102 FM రెయిన్బో సాగరి కానీ ట్యూన్ చేస్తూ ఉంటుండడమే. సో ఫ్రెండ్స్, మరి నాటి మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్తో. స్టే ట్యూన్ అండ్ లాక్ FM రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

102 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించి కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి 5 అయిపోగానే మనం యువవాణి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోతాం కదా. మరి ఈనాటి యువవాణి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఎస్, మరి యూత్ తలుచుకుంటే ఏ రంగంలో అయినా సరే విప్లవాత్మకమైనటువంటి మార్పులే కాదు, అక్కడ అభివృద్ధి కూడా చేయగలరు. అందుకే యువతను దేశానికి వెన్నెముక అని అంటూ ఉంటారు. మన బాడీలో వెన్నెముక ఎంత స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మనకి అంత కంఫర్ట్ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అలానే యూత్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన దేశం కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఏంటి, అసలు ఏ విషయాల్లో స్ట్రాంగ్ గా ఉండాలి తెలుసుకుందాం. చాలా మరి ఎప్పుడైతే వినేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని జల్సా మూవీ నుండి. వినండి వినండి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్, టు ద యువవాణి. యువవాణి కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. జనరల్గా యూత్ స్ట్రాంగ్గా ఉండాలి అంటూ ఉంటారు. మరి ఇక్కడ యూత్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అనమాట. మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అలానే టెక్నికల్గా డెవలప్ అవ్వాలి అంటే ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఏం చేస్తే ఎకనామికల్గా మనం డెవలప్ అవుతాము, దానివల్ల దేశానికి ఎలాంటి అభివృద్ధి కలుగుతుంది, ఎలాంటి వాటిని డెవలప్మెంట్లో కొత్త ట్రెండ్ని సెట్ చేయొచ్చు, ఎలాంటి వాటిలో మనం డిఫరెంట్ ఇంటెన్సివ్స్ చేయొచ్చు అనేటువంటి అంశాలు, ఇలాంటి విషయాలన్నింటిపైన ఒక ఏజ్ అంటే సర్టన్ ఏజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ టైం వచ్చేసరికి ఒక అవగాహన అనేటువంటిది ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇంకా ఒక టీనేజ్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పటి నుంచే ఇలాంటి అవగాహన మనలో స్టార్ట్ అయితే, తెలుసుకోగలిగితే ఇలాంటి అంశాల గురించి మన లైఫ్ అనేటువంటిది ఇంకా క్లియర్ కట్గా స్ట్రైట్గా చాలా హ్యాపీగా ఉంటుంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇంకా ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం మరొక వండర్ఫుల్ ట్రాక్ని విన్న తర్వాత. వినండి వినండి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు, అల్లరి కిరటం మాటల జోరు ఎఫ్ఎం రెయిన్బోలో పాటల హుషారు కొనసాగుతూనే ఉంటుంది. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

రాకింగ్ సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇటు అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మనం ఉన్నాం యువవాణి కార్యక్రమంలో. యువవాణి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం, అసలు యువత దేని గురించి స్ట్రాంగ్ గా ఉండాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. జస్ట్ మనకి చదువు ఒకటి డెవలప్మెంట్ ఉంటే సరిపోతుందా, ఎకనామికల్ గా మనం స్థిరపడితే చాలా, ఇంకేమీ అవసరం లేదా? ఎస్, ఇదే కొంతమంది ఆలోచించేటువంటి విషయాలు. ఇవి ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా విషయాలు అనేటువంటివి మనకి కావాలి. అవి ఏంటి అంటే, లైఫ్లో ఎప్పుడైనా తప్పులను వెతకటం అనేటువంటిది చాలామంది చాలా ఈజీగా చేస్తూ ఉంటారు, కానీ ఆ తప్పుని సరిదిద్దడం అనేటువంటిది చాలా కష్టం. మనకి 100 మందిలో 90 మంది ఈజీగా బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. మరి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవటంలోనే మన గొప్పతనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో మనం ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో వెతకటంలో కాకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకటంతో మనం బిజీగా ఉంటే మనం ప్రాపర్ వేలో సక్సెస్ బాటలో మన పయనం అనేటువంటిది ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ఇతరులలో తప్పులు వెతకటం మానేసి ఆ తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకుంటే మనం పర్ఫెక్ట్ వేలోనే ఉన్నట్టనమాట. సో ఫ్రెండ్స్, మరి నాటి మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. స్టే ట్యూన్డ్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరీటం.

మీరు వింటున్నారు 102.8 FM రెయిన్బో సాగరిక. ఇటు అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, చదువుతో పాటు మనకి ఇంకా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే లైఫ్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనకి ఏంటేంటి ఉండాలి అంటే, లైఫ్లో కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటేనే లైఫ్ ఇంకా చాలా చాలా చాలా క్రిస్పీగా మారిపోతుంది. కావాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ చిన్న చిన్న పనులు రియల్ లైఫ్లో ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. లైఫ్

సంథింగ్ స్పెషల్గా అనిపిస్తుంది అని. మరి అలా ఉండాలంటే అప్పుడప్పుడు మనం చేయాల్సిన ఆ చిన్న చిన్న పనులు ఏంటో తెలుసా? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అంటే బ్లడ్ డొనేట్ చేయటం అన్నమాట. మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ చేయటం అనేటువంటిది ఒక బాధ్యతగా మార్చుకుంటూ ఉంటే అవసరానికి ఉపయోగపడుతూ ఉంటుంది కదా. చాలామంది ఇప్పుడు మనకి బయట ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది రక్తం అవసరమవుతూ ఉంటుంది. సో మళ్ళీ అలాంటప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేటువంటి యూత్ అంతా కూడా బ్లడ్ డొనేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటే అది చాలామందికి మనకి తెలియకుండానే మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక మనం ఏదో హెల్ప్ చేసేయాలి అని కాదు, మనకు చేతనైనంత మనం చెయ్యగలిగినంత సహాయం అవసరమైన వారికి అందించినప్పుడు మాత్రమే అది చాలా వాల్యుబుల్గా మారుతుందన్నమాట. అవసరం ఉన్నా లేకపోయినా, లేకపోయినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి నెసిటీ అయితే లేదని అనుకుంటున్నాం. బట్ నీడ్ అయినటువంటి వాళ్ళకి మాత్రం వీలున్నంత వరకు మనకు చేతనైనటువంటి సహాయం చేయటం అనేటువంటిది అలవాటుగా మార్చుకుంటూ ఉంటే అది లైఫ్లో ఏదో ఒక రోజు మనకి మంచి పొజిషన్ తీసుకొస్తుంది. అలానే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం, పిల్లల పట్ల కాస్త ప్రేమగా ఉండటం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫ్యామిలీ పట్ల, మన ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ప్రేమగా బాధ్యతగా ఉంటూ కొంచెం ప్రాపర్గా చేస్తే చాలు, మనం సగం దేశాన్ని మనం ప్రేమించేస్తున్నట్టే బాధ్యతగా ఉన్నట్టే. ఎందుకంటారా, మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమగా చూసుకోగలిగితే చాలు కదా. వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేటువంటివి తెలుసుకుని వాళ్ళు అడక్క ముందే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా సంథింగ్ స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఇంట్లో ఎప్పుడైతే ప్రేమానురాగాలు, బాధ్యతలు అనేటువంటివి అందరూ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అలాంటప్పుడు మనం మనకి తెలియకుండానే మరొకరికి హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే మన ఫ్యామిలీ బాగుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా బాగుంది అంటే, అలా ప్రతి ఇల్లు కనుక చూసుకోగలిగితే దేశం అంతా బాగున్నట్టే కదండి. ఎస్, మరి ఇలా ఇలా చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి చాలు, మన లైఫ్లో ఒకసారి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది మన లైఫ్. వింటున్నారు కదా ఫ్రెండ్స్, మరి మన ఎఫ్ఎం రెయిన్బోలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ నుంచే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఎస్, మరి మనకు యూత్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే మన దేశం పట్ల గౌరవం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. మన దేశ రక్షణ భద్రతలను కాపాడటానికి మనం ఎప్పుడూ ముందుండటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మరి జాతీయ జెండా పట్ల, జాతీయ గీతం పట్ల మర్యాద గౌరవం ఎప్పుడూ కూడా ఉండాలి. సామాజికంగా కాస్త చైతన్యాన్ని కలిగి ఉండాలి. ఇంకా క్రీడల పట్ల ప్రేమ కూడా ఉండాలి. దేశం తరపున క్రీడలలో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి భావన కూడా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా సరే, ఈ దేశంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన దేశంపై మమకారం, ప్రేమ, గౌరవం అన్నీ ఉండాలి. ఉండటంతో పాటు వాటిని మనం ప్రదర్శిస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే మనం ఫస్ట్ హెల్దీగా ఉండాలన్నమాట. సో ఆ హెల్దీనెస్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఫుడ్లో కూడా ఉంటుంది. సో మనం ప్రాపర్గా ఆహారాన్ని తీసుకోవాలి. మనం మంచి మంచి అలవాట్లను నేర్చుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడే మనం మన లైఫ్లో ఖచ్చితమైన బాటలో ఉంటున్నట్టు తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా మరి ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని. మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి గీతంతో.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికైకు వలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి 5:30 ఎప్పుడు మేము రాసిన కవితలన్నీ చదివి వినిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు టాపిక్ మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నాను. ఏంటి అంటే, మా పదం మీ భావం కార్యక్రమంలో టాపిక్ అక్షరాలు అన్నమాట. మన మనసులో భావాలు తెలపాలి అంటే కావాలి పదాలు అవసరం. మరి ఆ పదాల అమరికకు అక్షరాలు అవసరం. అక్షరాలు లేకుండా పదాలు లేవు. ఆ పదాలు లేకుండా మన మనసులో దాగున్న భావాలు తెలపటం కష్టం. సో అన్నింటికీ అవసరమైన అక్షరాల గురించి మన ఫ్రెండ్స్ ఏం రాసి పంపించారో, ఎవరెవరు రాసి పంపించారో తెలుసుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బోలో. ముందుగా మనకి పంపించారు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి పంపించారు. అక్షరాలు, ఒక అక్షరానికి ఒక అక్షరం జోడించకుంటే వెలితే అక్షరమాల. ఈ అక్షరమాలను మన మనసుకు హత్తుకునే పదాలెన్నో. ఆ పదాలకున్న భావాలన్నీ కూడా ఆణిముత్యాలే. అందుకేనేమో మన తెలుగు భాష కమ్మదనం, గొప్పతనం అక్షరాలే అంటే అతిశయోక్తి కాదేమో అంటూ రాసి పంపించారు. ఎస్, మరి అలానే నెక్స్ట్ మరొక కవితను పంపించారు సుమలత, కాకర్లోవ నుంచి పంపించారు. అమ్మ నేర్పిన మొదటి పలుకు అక్షరం, అడుగులోన వెలుకు నింపు బ్రతుకు అక్షరం, గుండె లోతల నుండి పొంగు భావాలు, పెదవి దాటి వచ్చే మధుర నాదాలు, రాత గీతలలో రూపుదిద్దుకున్న సత్యం, ప్రాణకోటికి ధైర్యమిచ్చును ఈ అక్షరం అంటూ సుమలత గారు రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే రాసి పంపించాలి అనుకుంటే ఎఫ్ఎం రెయిన్బో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీ కవితలన్నీ చదివి వినిపిస్తుంది ఆకాశవాణిలో అల్లరి కిరటం. మరి ఎందుకు ఆలస్యం? మరి అక్షరాల మీద ఉన్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నింటినీ వినేద్దాం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మా పదం మీ భావం కార్యక్రమంలో నెక్స్ట్ మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే, జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్య, ప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. సుందర్పల్లి నుంచి పంపిస్తున్నారు. మరి ఏం రాశారు అంటే, అజ్ఞాన తిమిరాల్ని పారద్రోలి మానవ జీవితాలకు వెలుగులు పంచే కాంతి కిరణాలు అక్షరాలు, మానవ హృదయాల్లో మానవత్వ పరిమళాలని వికసింపజేసే స్ఫూర్తి తరంగాలు అక్షరాలు, ఆశయాల హరివిల్లులను నయనాల ముందు అందంగా ఆవిష్కరిస్తూ పట్టుదల పోరాట ప్రతిమలను రగిలిస్తూ ఆనందంగా ముందుకు నడిపే సన్మార్గ దర్శకాలు అక్షరాలు, మూగబోయినటువంటి గుండె చప్పుడు అక్షరం, మౌనంలో దాగున్న భావాల రూపం అక్షరం, గీత దాటని గమ్యం, రాతమార్చే సత్యం, మనిషిని మనిషిగా నిలబెట్టే దివ్య మంత్రం, ఒంటరితనానికి తోడుగా ఓదార్పుగా వేడుకగా పేజీలపై నడిచే ప్రాణ ప్రవాహం అక్షరం అంటూ మనకి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మరి ఇలానే మీరు కూడా రాసి పంపించాలి అనుకుంటే వెంటనే రాసి పంపించేసేయండి మన ఎఫ్ఎం రెయిన్బో వాట్సాప్ నెంబర్కి. మరి అలానే మరొకరు కూడా మనకి రాసి పంపించారు, ఎవరు అనేది చూద్దాం. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు రాసి పంపించారు. అమ్మ నేర్పిన తొలి అక్షరాలు ఓనమాలు, అవి తరాలు మారినా తరగని నిధి ఈ అక్షరాలు, కలం కదిలితే కరుగుతాయి చీకటి పొరలు. అంతేకాదు, అక్షర జ్ఞానం లేని సమాజం చీకటితో సమానం, అందుకే మన అక్షరాలను మనం రక్షించుకుందాం అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ఇలానే రాసి పంపిస్తూ ఉండండి. మరి మీకోసం అయితే వచ్చేస్తోంది అక్షరాలపై ఉన్నటువంటి మరొక చక్కటి గీతం వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతో అలరించి కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మనకి రాసి పంపించారు మన్మథరావు విశాఖపట్నం నుంచి. శుభ సాయంత్రం. అక్షరాలు అంటేనే మొదటి అక్షరం ఆ కలిసింది. ఆ అక్షరాలకు ఉన్న ఎన్నో అర్థాలు భావాలు కలిస్తే కానీ అక్షరాల కూడిక అవుతుంది. మొదటి అక్షరం ఆ తోటితో కలిసి కాబట్టే ముందు అమ్మ అనే పదం మనకు గుర్తుకు వచ్చేది. అమ్మ తరువాత మనం ఏ పదంతో రాయాలన్నా అక్షరాలు కలిపి రాయడం వలనే అక్షర కూడిక అవుతుంది అంటూ రాసి పంపించారు. నెక్స్ట్ మనకి రాసి పంపించారు వీరేంద్ర వైజాగ్ నుంచి రాసి పంపించారు. మౌనానికి శబ్దస్వరూపం అక్షరం. ఎన్నో బాసలకు కంటిచూపుకు ప్రతిరూపం అక్షరం. శక్తి కలిగి మరణం ఎరుగనిది అక్షరం. ఎన్నో ఊహలు చెప్పే రూపం అక్షరం. కరిగిన కాలాన్ని మనకు చూపించేది అక్షరం. మనం ఆగిపోయినా మన భావాన్ని తీసుకు వెళ్లేది అక్షరం అంటూ రాసి పంపించారు. నెక్స్ట్ మనకి అక్షరాలు చిన్నవైనా అందులోనే అనంతం దాగుంది. మనసులోని మాటలకు మధురమైన రూపమిస్తుంది ఒక అక్షరం. పలకరిస్తే ఒక భావం పుడుతుంది. అక్షరాలు కలిసిన వేళ ఒక అందమైన కవిత అవుతుంది. కన్నీటి చుక్కల్ని ఓదార్చి నవ్వుల్ని పాటగా మార్చి జ్ఞాపకాల గుండెల్లో నిలిచి తీపి గుర్తులవుతాయి అక్షరాలు. కాలం మారినా చెరిగిపోని మనసుల మధ్య వంతెన అక్షరాలు. ప్రపంచాన్ని మార్చగల శక్తిని మోసే అమూల్యమైన ముత్యాలు అక్షరాలు అంటూ రాసి పంపించారు. కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ బుచ్చిరాజుపాలెం రెడ్డి వీధి రామాలయం నుంచి రాసి పంపించారు. నెక్స్ట్ మనకి రాసి పంపించారు పి మహేష్ శ్రీకాకుళం నుంచి పంపించారు. అక్షరం ఒక అద్భుతం. కంటికి కనిపించని భావానికి రూపాన్నిచ్చే అద్దం అక్షరం. కాలాన్ని దాటి నడిచే అమరత్వం ఉన్న శబ్దం అక్షరం. అమ్మ నేర్పిన మొదటి పలుకు జ్ఞానదారిని చూపే వెలుగు. రెక్కలు లేని ఊహల లోకానికి ఆకాశమంత ఎత్తుకు ఎగిరే రెక్క అక్షరం. గాయపడిన గుండెకు ఓదార్పునిస్తుంది. సమాజంలో మార్పుకు ఆయుధమవుతుంది. మరణం లేనిది మరువ లేనిది మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం అక్షరం అంటూ రాసి పంపించారు. ఎస్, మరి అక్షరం గురించి మరొక మెసేజ్ కూడా వచ్చింది. అక్షరాలు అక్షరాభ్యాసం అక్షరం ముక్కు అక్షరం ముక్క రానివాడికి నాకు అక్షరాలు నేర్పిన

అమ్మా, ఇష్టమైన రేడియో ఆకాశవాణి. ఎన్నో పదాలు, ఎన్నెన్నో భావాలు, మెసేజ్లు, ప్రతి మాటలుగా ప్రతి ఆర్జే దగ్గర నుంచి నేర్చుకున్న అక్షరాలు. అది నేను, రమణ సీతమ్మ. చదువు లేకపోయినా సమాచారంతో అక్షరం నేర్పిన రేడియో ఆకాశవాణి ద్వారా అక్షరాలు నేర్చుకుని ఉన్న నేను, ఆకాశవాణి నేర్పించే అక్షరాలే నాకు మూలం అంటూ మనకి రాసి పంపించారు రమణా సీతమ్మ నాగులాపల్లి నుంచి. నా అక్షర దేవత రెయిన్బోకు నమస్సు మాంజలి అంటూ రాసి పంపించారు. ఫ్రెండ్స్, మరి ఎందరో రాసినటువంటి కవితలు అన్ని కూడా మనం చదివి వినిపించాం కదా. మరి అందరూ రాసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి పార్టిసిపేషన్ ఇలాగే ప్రతిరోజు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన ప్రోగ్రాంలో మరికొద్ది క్షణాల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తాయి.

0: కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, మొత్తం ఖాళీల సంఖ్య 2536, పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు, ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటీ గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు. ఇంతవరకు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో ఉద్యోగ వార్తలను విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,226 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాళ్ళకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కనపెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ నాలుగింటిలో వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: హమారే దేశ్ మే ఐసే లేబర్ కానూన్ రహే హై జో అంగ్రేజో కే సమయ సే చలే ఆ రహే హై. దేశ్ అబ్ ఐసే లేబర్ కానూనో కో బదల్ రహా, ఉన్హే సరల్ బనా రహా. ఇసి సోచ్ సే 29 లేబర్ కానూనో కో 4 సరల్ లేబర్ కోడ్స్ మే బదలా గయా. ఇస్సే హమారే శ్రమిక్ భాయ్ బహన్ న్యూనతమ్ సాలరీ, రోజ్గార్ కి సురక్షా, సామాజిక సురక్షా ఔర్ స్వాస్థ్య సురక్షా జైసే విషయో పర్ ఔర్ సశక్త హోంగే.
0: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీసస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమితా ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రీ వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16%అధికం సంవర్ధం అభిలక్ష్య కేంద్రశాసనేన నూతనాః CAFE నియమాః ప్రవర్తితాః. 1929-2000తమవర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్తా విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పతకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టిద్వంద్వే చ మిశ్రిత క్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రి మండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయ వర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధిః సమనుమోదితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనె సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయః సమాశ్రితః. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం 75.6 లక్ష రూప్యకాణాం సర్షపస్య 13.4 లక్ష చణకస్య 83 గోధూమస్య చ 25 రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః పరివర్ధనం విహితం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही MSP में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. వీట్ బార్లీ గ్రామ్ లెంటల్స్ రేప్ సీడ్ మసూర్ మస్టర్డ్ ఆర్ సన్ఫ్లవర్ ఇన్ సబ్ కే లియే జో ప్రొడక్షన్ కాస్ట్ హై ఉస్సే కమ్ సే కమ్ 50% జ్యాదా రఖీ గయీ హై MSP.
0: మంత్రిణా ప్రోదీరితం యత్ సమిత్యా నవదిల్లీ ఆరక్షి బలైః నవాశీత్యుత్తర సప్త శతోత్తరైక సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన ప్రవర్తమానా ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ యోజనా అపి స్వీకృతా.
2: ITMS में ऑब्जेक्टिव है कि जो 1529 ट्रैफिक सिग्नल्स हैं, ये सारे अभी फिक्स टाइमिंग्स में ट्रैफिक पे अगर इस तरह की कैपेबिलिटी हो लाइट में कि जिस तरफ से ज्यादा ट्रैफिक आ रहा है ज्यादा बिल्डअप हो रहा है वहां पे रेड लाइट कम ड्यूरेशन के लिए रहे और जिस तरफ खाली है उस तरफ रेड लाइट ज्यादा ड्यूरेशन ये पॉसिबल है ITMS से. इंटेलिजेंट ट्रैफिक मैनेजमेंट सिस्टम बहुत ही इंपॉर्टेंट है स्पेशली फॉर अ मेगा सिटी लाइक दिल्ली.
0: एतदतिरिच्य मन्त्रिमण्डलेन हरित ऊर्जा वीथि इत्यस्य तृतीय चरणम् अथ ऐतिहासिकी PM धारा योजना च समनुमोदिता येन राज्येषु केन्द्रशासित प्रदेशेषु च 35%-100 GW परिमितस्य नवीकरणीय ऊर्जा उत्पादनस्य सुगम सञ्चारणम् भविष्यति. भारतीय प्रशासनस्य ऊर्जा मन्त्रालयेन देशे समुपलब्ध यात्रीवाहनानां ఇంధన సంరక్షణ దక్షతామభిలక్ష్య నూతన CAFE ఇది సంస్థాగత మధ్యమాన్ ఇంధన దక్షతా మానదండ నియమాః సమ్యగ్ అధిసూచితాః. ఏతే నూతనాః మానదండాః 1927తమవర్షస్య ఏప్రిల్ మాసస్య ప్రథమ దినాంకాత్ సమారభ్య 1932తమవర్షస్య మార్చ్ మాసస్య 31 దినాంకం యావత్ ప్రవర్తయిష్యంతే. ये च पूर्व प्रवर्तितानां मानदण्डानां स्थानम् अलङ्करिष्यन्ति.
3: एतद् विधानं भारते विक्रयार्थं उत्पादितानां अथवा

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz FM రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. స్వచ్ఛత హీ సేవ. ఎస్, మరి మన ఇల్లు, ఆఫీస్, రోడ్, ఇలా మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నింటినీ క్లీన్గా నీట్గా ఉంచుకోవటం మన బాధ్యత. కానీ మనం ఎంత ఉంచుతున్నామో మనకన్నా శ్రద్ధ తీసుకుని వాటిని పర్ఫెక్ట్గా ఉంచేటువంటి ప్రాసెస్లో ఎక్కువ బాధ్యత వహించేటువంటి వాళ్ళు క్లీనింగ్ స్టాఫ్ అన్నమాట. మనం ప్రతిరోజు చెత్తను డస్ట్బిన్స్లో వేస్తుంటాం. ఒక్కరోజు క్లీనింగ్ స్టాఫ్ కనుక రాకపోతే మనం ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ యూజ్ చేసినా వేస్ట్. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే చెత్త వాసన అన్నింటినీ డామినేట్ చేస్తుంది. మనం ప్రాపర్గా ఫుడ్ కూడా తీసుకోలేం. ఆ వాసనకి కడుపులో చాలా వికారంగా ఉంటుంది అని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి అలాంటిది క్లీనింగ్ స్టాఫ్ దానిని ఒక బాధ్యతగా తీసుకుని ప్రతిరోజు మన పరిసరాలను అందంగా ఇంకా శుభ్రంగా ఉండేలా కష్టపడి వాళ్ళు ఎంతో క్లీన్ చేస్తూ వస్తున్నారు. మరి అలాంటి శుభ్రమైన వాతావరణానికి కల్పిస్తున్నటువంటి వారందరి పట్ల మనం ఎప్పుడూ గౌరవంగా ఉండాలి, వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి పనులు మనందరం కూడా చేద్దాం. బాధ్యత గల పౌరులుగా ఉందాము.

ఎస్ మరి 6:30 అయిపోయింది శ్రీమణి. ఏంటి యాక్టివ్ గా, ఏంటి పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ రోజు మనం? ఎక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతుంది మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అంత్యాక్షరి ఆడతామా, ఏం చేస్తాము అని అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, మరి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. అందం, అందం అనేటువంటి వర్డ్ తో ఉన్నటువంటి సాంగ్స్ ఏవైనా అట్లీస్ట్ 2 ఆర్ 3 అయినా సరే పాడాలి. మరి ఇలా పాడాలి.

0: అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ ఏంటి అంటే 0891-272-7272 అలానే 0891-272-7278 నెంబర్స్ కి డయల్ చేసి మీరు పాడేసేయచ్చు అందం అనేటువంటి టాపిక్ తో సాంగ్స్ ని. మరి మేము రెడీగా ఉన్నాము, టక్టకా అందం మీద పాడేస్తాము అంటున్న కాలర్స్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో, నమస్తే,
0: వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో అండి.
1: శ్రీమణి గారు,
0: అవునండి, అల్లరి కిరటం శ్రీమణిని అన్నాను. ముందు మీ పేరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
1: అవ్వలేదు, లైన్ కలవలేదు.
0: ఓకే, ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు దేవి అండి, ఇక్కడ బ్రహ్మంగా టెంపుల్ అండి.
0: ఓకే దేవి గారు, మరి అందం అనేటువంటి వర్డ్ తో 3 సాంగ్స్ ఏమైనా పాడడానికి రెడీగా ఉన్నారా?
1: 3 సాంగ్స్ పాడాలా?
0: ఓకే, అట్లీస్ట్ 2 పాడండి పోనీ, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. 3 సాంగ్స్
1: పాడతాను.

0: మున్నత ఎడి బొమ్మ పారి జాత పాల కొమ్మ ప్రవసించి ఆడవమ్మ పాల చంద్రమ ఆడుమా పాడుమా.
1: ఇంకోటి పాడమంటారా మేడం గారు?
2: ఎస్, రెండు పాడాలండి.
0: అందంగా లేన అసలేం బాలేన నీడు చూడు కననా.
2: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు నెక్స్ట్ కాలర్ ఎవరు ఏం పాడతారో విందాం. హలో. ఓకే, నో ప్రాబ్లం. మరి అందం మీద పాడదామని ఉత్సాహం ఉన్నా సరే లైన్ అయితే కలవట్లేదు. మరి నెక్స్ట్ కాలర్ కైనా కలుస్తుందో లేదో చూద్దాం. హలో,
3: నమస్తే. బాగున్నారేనా?
2: బాగున్నానండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మరి అందం మీద పాట పాడడానికి రెడీగా ఉన్నారా? మీ పేరు? అవునండి.
3: చెప్పారు కదా మాటలు.
2: ఓకే, అందం మీద పాటలు పాడండి.
3: పసలపూడి సత్యరెడ్డి.
2: ఓకే.
3: అందం సింధూలం కాలం అంటే ఇంకొక ఆఫీస్ చేద్దామండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నేను అట్లీస్ట్ మినిమం 3 సాంగ్స్ అన్నా పాడమని అంటున్నాను. మరి నెక్స్ట్ కాలర్ అయినా పాడతారో లేదో చూద్దాం. హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా మాట్లాడుతున్నాను మేడం.
2: ఓకే అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎస్, మరి అందం మీద పాటలు పాడడానికి రెడీగా ఉన్నారా?
4: రెడీగా ఉన్నాను మేడం.
2: ఓకే, పాడండి.
4: ఆనందం ఆనందమే జీవిత మకరందం. నెక్స్ట్ సాంగ్ మేడం.
2: ఓకే.
4: అందం హిందూలం అదంతాంబూలం అసలే చలికాలం తగిలే సుమపానం సంధ్యా రాగలిన్న పెదవులు తాగిన వేళ వెళ్ళ మెత్తన మందవత్తిడి తాగిన వేళ అందింది అందారంది.
2: ఓకే, నెక్స్ట్ సాంగ్ అండి.
4: థ్యాంక్ యూ మేడం.
2: నెక్స్ట్ థర్డ్ సాంగ్.
4: అందమైన వెన్నెలలోన తెలుగు పడుతువలే మల్లె పూల పందిరిలోకి సాగిరావే మగసిరిలా.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. బస్ నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ప్రాపర్ గా ఉండేలా చూసుకుని పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మీరు పాడిన పాటలో కొంత భాగం అయితే కట్ అయిపోయింది. సో ఎవరైనా సరే కాలర్స్ కాల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ ప్రాపర్ గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుని కాల్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ కి క్వశ్చన్ మార్చేద్దామా లేదా అదే క్వశ్చన్ కంటిన్యూ చేద్దామా చూద్దాం. హలో.
5: హలో
2: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఓకే అండి, మరి అందం మీద పాడతారా లేదా క్వశ్చన్ ఏమైనా చేంజ్ చేయమంటారా? పాడిన పాటలు కాకుండా కొత్త పాట పాడాలి. ఓకే అండి, నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఎస్ ఫ్రెండ్స్, అందం మీద చాలా మంది ఫ్రెండ్స్ చాలా చాలా పాటలు అయితే పాడి వినిపించారు కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, కొత్త బంగారు లోక మూవీ నుండి. దాని తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే నేను ముందుగా రివీల్ చేసేస్తే మీరు అందరూ బాగా ఆలోచించుకుని టకటక కాల్స్ చేసేస్తారు. అలా కాకుండా సాంగ్ అయిపోయిన తర్వాత నేను డిక్లేర్ చేస్తాను క్వశ్చన్ ఏంటి అనేటువంటిది, అప్పుడు రివీల్ చేస్తాను అనమాట. మరి ఇప్పుడు మీకోసం వస్తుంది కొత్త బంగారు లోక మూవీ నుండి ఈ సాంగ్. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇది ఆలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఎస్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని విన్నాం కదా. మన అందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది కాలర్స్ రెడీగా కాల్స్ చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఏదైనా 3 సినిమా పేర్లు చెప్పాలన్నమాట. మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి కాల్ చేస్తున్న నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో నమస్తే.
1: నమస్తే మణి గారు, బాగున్నారా?
0: సూపర్ అండి, చెప్పండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మీ పేరు చెప్పండి.
1: నా పేరండి చిరంజీవి టైలర్ అండి. నేను
0: ఓకే, మరి నేను అడిగిన క్వశ్చన్ విన్నారా?
1: విన్నానండి. ఎన్టీఆర్ 3 సినిమాలు, పాత ఎన్టీఆరా కొత్త ఎన్టీఆరా?
0: జూనియర్ ఎన్టీఆర్ అండి.
1: జూనియర్ ఎన్టీఆర్. ఓకే అండి. స్టూడెంట్ నెంబర్ 1 అదుర్స్,

0: బృందావనం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఈ మూవీస్ కాకుండా నెక్స్ట్ కాల్ చేసిన వారు మిగతా మూవీస్ నేమ్స్ చెప్పి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. చెప్పినవి కాకుండా వేరే కొత్త నేమ్స్ తో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లకి కాల్. హలో
2: హలో, నమస్తే అమ్మా. మానస గారు బాగున్నారమ్మా? బంగారు తల్లి
1: మానస కాదండి, ఆర్జే శ్రీమణి అండి.
2: శ్రీమణి గారు అమ్మా, సూపర్. బాగున్నారమ్మా?
1: ఎస్ చెప్పండి, మరి క్వశ్చన్ విన్నారా?
2: మా బంగారు తల్లి పేరు మార్చింది ఏమనుకోకండి.
1: పర్వాలేదు, క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి.
2: మా స్టూడెంట్ నెంబర్ 1 అమ్మా, ఒకటి. రెండు మనకి రాజమౌళి గారు యమదొంగ అండి. మూడు ఆర్ఆర్.
1: ఓకే అండి, ఆర్ఆర్ కాదు, ట్రిపుల్ ఆర్ అండి. ఓకే, నైస్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ శ్రీమణి గారు.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు?
3: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
1: ఓకే అండి, మరి జూనియర్ ఎన్టీఆర్ పేర్లతో రెడీగా ఉన్నారా? సినిమా పేర్లతో
3: నిన్ను చూడాలని. ఆది నాగ.
1: ఓకే అండి, నైస్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మరి చాలా మంది ఉన్న నేమ్స్ అని చెప్పేశారు కదా, మరి ఒకే క్వశ్చన్ మీద ప్రోగ్రామ్ కంటిన్యూ అయితే బోరింగ్ గా అనిపిస్తుంది కదా. మరి నెక్స్ట్ కాల్ చేస్తున్న వాళ్ళని ఏం అడిగేద్దాము, లైవ్ లోని అడిగి చూద్దాం. హలో
4: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రైన్ బో. ఎవరు మాట్లాడుతున్నారు?
4: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఓకే అండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జీన్స్ మూవీలో ఏవైనా 2 సాంగ్స్ పాడి వినిపించాలి.
4: జీన్స్ అండి?
1: అవునండి.
4: ఆ మూవీలో పాడి ఎలా అందరూ అయినా?
1: అవునండి. ఓకే, నెక్స్ట్ సాంగ్. ఓకే, నీవి చక్కగా తిరిగ్గా ఆలోచిస్తూ ఉండండి, మరి నెక్స్ట్ కాలర్ అయినా చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నెక్స్ట్ లకి కాలర్ ఎవరు? ఈ నెక్స్ట్ జీన్స్ మూవీలో ఎన్ని సాంగ్స్ పాడతారు చూద్దాం. హలో,
5: నమస్కారం.
1: వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో అండి, నమస్తే.
5: రెండు పదాలు పాడతానమ్మా.
1: జీన్స్ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ పాడాలండి.
5: అందం అన్నారు కదా.
1: అందం కాదండి, జీన్స్ మూవీలో సాంగ్స్ పాడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. ఎస్, ఎంత హానెస్ట్లీ గా చెప్తున్నారు, క్యూట్ గా. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో
6: హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే.
1: నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
6: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
1: ఓకే రాధా గారు, మరి పాడుతున్నారా అదే జీన్స్ మూవీలో సాంగ్స్?
6: హై రే హై రే హై రే అబ్బా అదొకటి.

ఓకే, కూని రాగాల్లో కలిపేస్తున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఎస్, వచ్చినా రాకపోయినా హమ్మింగ్ చేస్తూ బాత్రూమ్ సింగర్స్ లా ఎంత చక్కగా పాడి వినిపించేస్తున్నారు మన కాలర్స్ అందరూ కూడా. మరి నెక్స్ట్ మరొక కాల్ తీసుకుని ముందు చిన్న మ్యూజికల్ బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తోందా? మరి మాత్రం లేట్ చేయకుండా తీసుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బోలో మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో చిన్న మ్యూజికల్ బ్రేక్.

0: ఫుల్ జోష్తో బ్యూటిఫుల్ సాంగ్స్ తో మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ కొనసాగుతూ వస్తోంది కదా మన ఎఫ్ఎం రెయిన్బోలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అపరిచితుడు, మరి ఈ మూవీ అందరికీ తెలుసు కదా, మరి అపరిచితుడు మూవీలో విక్రమ్ గారు ఎన్ని వేరియేషన్స్ చూపించారు, వాటి పేర్లు ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మరి దానికి ఆన్సర్ చేస్తాన్న శ్రోతలు ఎవరో చూద్దాం. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ విన్నారా? క్వశ్చన్ ఏంటి అంటే, అపరిచితుడు మూవీలో విక్రమ్ ఎన్ని వేరియేషన్స్ చూపించారు, వాటి పేర్లు ఏంటి అని క్వశ్చన్ అన్నమాట.
1: మీరు వేసే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేను. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ప్రెజెంట్
0: చేయగలను. ఓకే, ఒక్క సాంగ్ అయితే పాడి వినిపించండి, ఎందుకంటే క్వశ్చన్ అయిపోయి చాలా సేపు అయింది కదా.
1: అలాగే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకు రాధా ఈసున సూయలు అందములందరి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ కాలర్ ఎవరు, అపరిచితుడు మూవీలో ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారు విక్రమ్ గారు అనేటువంటిది చెప్తారేమో చూద్దాం. హలో,
2: నమస్తే అండి. సారా, ఇది మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్, టైం తగ్గించేస్తున్నారు, బాగున్న ప్రోగ్రామ్ అందరూ కోరుకుంటున్నారు.
0: ఓకే అండి, తప్పకుండా మనం హైర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేద్దాం, మరి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేద్దాం. అపరిచితుడు మూవీలో విక్రమ్ ఎన్ని వేరియేషన్స్ చూపించారో మీకు తెలుసా తెలియదా? తెలిస్తే టక్టకా చెప్పేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఎస్, మరి నెక్స్ట్ ఆన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరు చూద్దాం. హలో,
3: హాయ్ మేడం గారు,
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ మేడం,
0: మీ పేరు చెప్పండి.
3: కుమార్ టైలరీ, అన్నిడి నుండి.
0: ఓకే అండి, మరి అపరిచితుడు మూవీలో విక్రమ్ ఎన్ని వేరియేషన్స్ చూపించారు చెప్తారా?
3: 3 మేడం.
0: ఓకే, చెప్పండి వాటి పేర్లు కూడా చెప్పాలి.
3: ఒకటి రాము, అపరిచితుడు.
0: ఓకే అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఎస్, ఆన్సర్ చేసేసారు కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నిరీక్షణ మూవీలో ఫేమస్ సాంగ్ ఏంటి అనేటువంటిది తెలిస్తే ఎవరైనా చెప్తారేమో చూద్దాం. హలో, హలో,
4: హాయ్ శ్రీమణి.
0: అరే, నో ప్రాబ్లం, హాయ్ శ్రీమణి అంటూనే కాల్ కట్ అయిపోయింది. మరి మరొక్క లాస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో, హలో,
3: మూవీలో సాంగ్స్?
0: అవునండి, నిరీక్షణ మూవీలో సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. పేరు చెప్పలేదు ఇంతకీ.

ఓకే, నో ప్రాబ్లం. కాల్ అయితే కట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఎనీవే, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి మన ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేసే టైం వచ్చేసింది కదా, మన ప్రోగ్రామ్ని ఇంతటితో కన్క్లూడ్ చేద్దాం.

మీరు వింటున్నారు 102 MHz పేఎఫ్ఎం రెయిన్బో సాగరిక. 5 వాళ్ళ నుంచి కిరట ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మన ముందు కార్యక్రమంలో ప్రసార విశేషాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ వార్తలను వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 తెలుగు సినిమా పాటలను వింటారు. 7:30 ఆర్లీ అప్డేట్స్ ని వింటారు. ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ ని వింటారు. 7:35 తెలుగు సినిమా పాటలను వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమాన్ని వింటారు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా నవభారత నిర్మాణంలో జనభాగీదారీ ప్రజాభాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో వింటారు. 8:15 మెలోడీ మ్యాచ్ కార్యక్రమాన్ని వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలను వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలను వింటారు. 9:00 న్యూస్ 9 కార్యక్రమాన్ని, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాన్ని ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా గీతాలు వింటారు. 10:00 ఆసియా క్రీడల యొక్క ఆర్లీ అప్డేట్స్ ని వింటారు ఆపాత మధురాలతో. 11:00 హిందీలో వార్తలను వింటారు. 11:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలను వింటారు. 11:10 క్లోజింగ్ అనౌన్స్మెంట్ ని వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

క్లాసిక్ ట్రాక్ అయిన ఫాస్ట్ బీట్ అయిన సూదింగ్ సౌండ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102 ప్రసార కార్యక్రమాలు వింటున్నారు. 102 మెగా హెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలు. ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం ప్రసారాలు విశాఖపట్నంలో మాత్రమే కాదు, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ లో కూడా వినవచ్చు అనమాట. మరి దానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ ట్యూన్ చేయండి శ్రీకాకుళం వారు 102.7 మెగా హెడ్స్, అలానే కాకినాడ వారు 100.1 మెగా హెడ్స్, రాజమండ్రి వారు 102.9 మెగా హెడ్స్. వీటన్నిటిపై ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు అన్నింటినీ కూడా వినవచ్చు అనమాట. అంతేకాదు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా ప్రపంచంలో ఎక్కడ నుండైనా కూడా మన ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చు. ఎటువంటి సౌలభ్యంతో మన ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు అనమాట. మరికొద్ది క్షణాలలో 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలను వింటారు. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. పరిమిత ఉంది

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: इसलिए 1,86,000 करोड़ रुपीस का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషా ముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు.

యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్ట్ బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237 స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కిరట మాలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మనం ఎంటర్ అయిపోయాం తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి. మరి ఇప్పుడు ఏ సినిమా నుండి ఏ సాంగ్ ప్లే చేస్తాను అని వెయిట్ చేస్తున్నారా? ఎస్. మరి ఇప్పుడు నేను ఏ సాంగ్ ప్లే చేస్తున్నాను అంటే మన మనసులో ఎన్నెన్నో ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. మరి అలాంటి ఫీలింగ్స్ అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మాట చెప్పాలి. మరి ఆ మాటలు చెబుతున్న సందర్భంలో చెప్పాల్సిన వాళ్లే మనల్ని చెప్పద్దు అంటూ ఆగుతూ వారు తిరిగి ఒక కవిత్వం చెప్తే ఎంత బాగుంటుంది కదా? మరి అలాంటి సాంగే ఇప్పుడు మీకోసం వస్తుంది, నువ్వు నాకు నచ్చావు మూవీ నుండి.

హరిణి టిప్పి వాయిస్ లో కోటి గారి సంగీతం అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ని విన్నారు కదా. మరి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మీకోసం వస్తుంది మరొక బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమలోని తీయదనాన్ని, ప్రియురాలి అందాన్ని ఎంతో హృదయంగా ఆవిష్కరించేటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో ఉన్నటువంటి ప్రతి స్వరం కూడా మన మనసును హత్తుకునేలా ఉంటుంది. సాహిత్యం అయితే ఇక ఎంత వినసొంపుగా ఉంటుంది అంటే అంత బాగుంటుందన్నమాట. మరి వినగానే మన మనసులో ఓ అందమైన పాటను విన్నాం అనేటువంటి అనుభూతి కలిగించేటువంటి పాట. ప్రియురాలి అందాన్ని ప్రేమగా వర్ణించేటువంటి ఈ గీతం మైకేల్ మదన కామరాజు మూవీ నుండి వస్తోంది. 1991లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి సంగీతాన్ని అందించారు ఇళయరాజా గారు. మరి ఇళయరాజా గారు సంగీతం అందించినటువంటి ఈ పాటకి ఎస్పీ బాలు గారు చిత్ర వాయిస్ లో వస్తోంది ఈ బ్యూటిఫుల్ సాంగ్ మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరీటం.

0: మరికొద్ది క్షణాలలో జపాన్ లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ పై ఆర్లీ అప్డేట్స్ ను వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: नमस्कार, आज की अंतिम अपडेट 20वें एशियाई खेलों पर हम हाजिर हैं.

0: खिलाड़ियों के मेडल्स, उनके अचीवमेंट्स, उनके प्रदर्शन के बारे में वो सुनना मत भूलिएगा। और कल सुबह 9:30 बजे हम फिर से आवरली अपडेट्स के साथ हाजिर होंगे। तो अब मुझे यानी मुदिता और अनुपम पाठक को दीजिए इजाजत।
1: नमस्कार।
0: नमस्कार।
2: एशियन गेम्स 2026 आईजी नगोया।
3: ఇంతవరకు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో జపాన్ లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ ఆర్లీ అప్డేట్స్ విన్నారు ఢిల్లీ కేంద్రం నుంచి. మరింత సమాచారాన్ని రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే విశేషాల్లో వినవచ్చు.

ఎనర్జెటిక్ మాటలు సూపర్ హిట్ పాటలు వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక ఐదు అలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మళ్ళీ మనం ఎంటర్ వచ్చేసాం తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి. మరి తెలుగు సినిమా పాటలు కార్యక్రమం, అసలు పాటలు ఆటలు అంటే ముందుగా గుర్తొచ్చేవి పండుగలు. మరి పండుగలు అంటేనే ఆట పాట. మరి పండుగల్లో ఆట పాట కేవలం ఒకరు చేస్తే ఏమైనా బాగుంటుందా చెప్పండి? కాదు కదా. మరి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి చేసుకుంటేనే ఆ సందడి వేరేగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ సందడికి కాస్త ఫుల్ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది తోడైతే మరి అందరూ చేసేటువంటి డాన్సే ఆ టైంలో దాండియా. మరి అడుగులో అడుగు వేస్తూ చుట్టూ ఉన్న వాళ్లతో కలిసి ఆడాలనిపించినా పాడాలనిపించినా హుషారైనటువంటి పాటలు కావాలి కదా. మరి అలాంటి దాండియా సందడితో హుషారు తెప్పించే పాట ప్రేమికుల రోజు చిత్రం నుంచి మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో స్టడియో 9 లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికి 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనే అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం,

0: సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళ బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేము అందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణ ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణ ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. 2వది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. 3వది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతం అవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి

0: వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం. అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాకెడ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేము? ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతి లాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషన్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతో అలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు ఎఫ్ఎంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా నవభారత నిర్మాణంలో జనభాగీదారీ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు కార్యక్రమాన్ని వింటారు.
1: నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం, ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారి, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారి అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీవోవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీవోవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీవోవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
3: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్, అదేవిధంగా

0: ఐ భారత్ లాంటి పోర్టల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అన్నది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరం అయింది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మహిభారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వారికి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులైనప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మైగవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిది కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావలసిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతే వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది, వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్న సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియోరహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షా పే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 240

35 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది.

0: చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్రం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్, మనసుండాలే గాని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్ గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలు గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవీ యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్ షాప్స్ లో వాలంటీర్ గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
0: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృత కాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారీ అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
3: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఇంతవరకు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో ఆకాశవాణి విశాఖపట్నం వారి సమర్పణలో దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఐదవాళ్ళ నుంచి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి సూదింగ్ సౌండ్ తో మ్యూజిక్ ని వినిపిస్తూ రిలాక్సింగ్ టిప్ ని అందిస్తూ మీకోసం వచ్చేసింది మెలోడీ మ్యాచ్ కార్యక్రమం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో. ఎస్, నౌడేస్ ఒత్తిడికి స్ట్రెస్ కి గురవ్వటానికి ఏజ్ తో ఏమాత్రం సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు, మహిళలు, ఇలా ఎవ్వరైనా ప్రతి ఒక్కరూ, ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో స్ట్రెస్ కి గురవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా స్ట్రెస్ కి గురవుతున్నప్పుడు ఈ స్ట్రెస్ మీద డిపెండ్ అవ్వటం వలన, ఎక్కువ స్ట్రెస్ అయిపోవటం వలన మన ఫ్యామిలీ రిలేషన్స్ అలానే సోషల్తో అందరితో ఉండేటువంటి బంధాలు అనేటువంటివి దెబ్బతింటూ వస్తున్నాయి. సో ఇదంతా తగ్గాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం మైండ్ రిలాక్సింగ్గా ఉండటం కోసం మనం ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి. మళ్ళీ అలా మన బ్రెయిన్ రిలాక్సింగ్గా ఉండాలి అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాదు మన ఆలోచనలు కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఉండేటువంటి ఆలోచనలతోనే ఉంటూ ఉంటే మన లైఫ్లో అన్నీ బాగుంటాయి. అన్నీ మీన్స్ మన ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి, మన సోషల్ నెట్వర్క్ అంతా కూడా బాగుంటుంది. ఎటువంటి ఎమోషన్లో అయినా సరే, ఎటువంటి ఎమోషన్స్కి వెళ్ళిపోకుండా, బ్యాడ్ థాట్స్ అనేటువంటివి మనకి రాకుండా ఎప్పుడు కూల్గా ఉంటాం అనమాట. సో ఇలాంటి వాటి అన్నింటికి దూరంగా ఉండాలి అంటే మనం ఎక్కువగా యోగా, మెడిటేషన్, పాజిటివ్ థింకింగ్కి దగ్గరగా ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మంచి టిప్స్, మన లైఫ్కి ఉపయోగపడేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం కదా. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్తో కంటిన్యూ చేద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు కార్యక్రమాలతో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశానని ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటోంది అలరించే కిరటంలో అల్లరి కిరటం శ్రీమణి. ఎస్, మరి తదుపరి మన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో పీసీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది.

0: అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: आज ही बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी को.
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ,
2: మోదీ జీ కే నేతృత్వం మే దేశ్ కే అనేక భండార్ భరే హ ఔర్ పిచ్లే 11-12 సాలో మే అగర్ ఉత్పాదన్ భీ ఆప్ దేఖే 0.2 మిలియన్ టన్ థా యే బఢ్ కే అబ్ 377 మిలియన్ టన్ హో గయా. मतलब 49% 14 और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम. उत्पादन तो बढ़े लेकिन बड़े उत्पादन के साथ उनको उत्पादन में ठीक दाम भी मिले, ये बहुत जरूरी है.
0: पर्यटक रंगम केवल विनोदानिकी मात्रमे परिमितं काकुंडा ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచామ్ ఈ రోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్ధిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 Landmark Judgments Shaping the Policies of UPSC and Public Service Commissions in India అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926

0: బీహార్లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward, to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to 9 million dollars, and you hope to go up by 45 million in another 7-8 years.
0: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్ 406 పరుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడలో ఈ రోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతక మోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. ద్వారకా చిత్రం నుండి సమీర భరద్వాజ్ పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నేలిన సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే ముకేష్ కుమార్. केंद्र ने वर्ष 2027-28 के दौरान सभी रबी फसलों के न्यूनतम समर्थन मूल्य में वृद्धि को स्वीकृति दी. उत्तर प्रदेश, कर्नाटक और तेलंगाना में वर्तमान खरीफ मौसम में दलहन और तेलहन की खरीद के लिए 5,548 करोड़ रुपए की मंजूरी. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सरकार किसानों के हितों की रक्षा के लिए हर संभव प्रयास कर रही है. केंद्रीय

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు.

చందమామ చిత్రం నుండి ఆశాభోష్లే కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట విన్నారు.

ఎల్ల చెప్పను చిత్ర నుండి చిత్ర పాడిన పాట విన్నారు స్వరమాలిక. చివరిగా కిల్లర్ చిత్రం నుండి మనో చిత్ర బృందం.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఖేలో కా ఇతిహాస్ పురానా హై, లేకిన్ కుచ్ ఖేలో కా ఇతిహాస్ బహుత్ బహుత్ పురానా హై. ఉన్కా ప్రాదుర్భావ్ మానవ సభ్యతా కే వికాస్ కే సాథ్ జుడా హువా హై, జైసే దౌడకూద్, కుష్తీ, తీరందాజీ ఆది. ఔర్ అబ్ యే ఖేల్ పూరా వ్యవస్థిత్ రూప్ లేకర్ తమామ్ అంతరాష్ట్రీయ ఖేల్ మేలో కీ శాన్ బన్తే రహే హై. ఆజ్ ఇన్హీ మే సే ఏక్ మే 20వే ఏషియాయీ ఖేలో మే భారతీయో నే దేశ్ కీ శాన్ బఢా ది. ఐచీ నగోయా ఏషియన్ గేమ్స్ మే ఆజ్ కీ స్పర్ధాఓ పర్ హైలైట్స్ కార్యక్రమ్ కే సాథ్ హాజిర్ హై హమ్. మేరా నామ్ హై అనుపమ్ పాఠక్. స్వాగత్ హై ఆప్కా. పహలే హెడ్లైన్స్. ఆర్చరీ మే ఆజ్ కే సభీ 3 స్వర్ణ పదకో పర్ భారతీయో కా నిశానా. షూటింగ్ మే మిశ్రిత ట్రాప్ మే నీరు ఢాండా ఔర్ కాయనన్ చెన్నై నే కియా కమాల్, స్వర్ణ పదక్ పాయా. బాక్సింగ్ మే లవలీనా బోర్గోహెన్ ఫైనల్ మే పహుంచీ, 2 ముక్కేబాజో కో కాంస్య పదక్ మిలే. మహిళా హాకీ మే భారత్ నే దక్షిణ కొరియా కో హరాకర్ ఫైనల్ మే ధమాకేదార్ ప్రవేశ్ కియా. తీరందాజీ మే భారత్ నే పిచ్లీ బార్ 5 స్వర్ణ పదక్ పాయే థే. ఇన్ ఖేలో మే ఇస్ బార్ హమ్నే కై బార్ ఐసా దేఖా హై కి జిన్ స్పర్ధాఓ మే పిచ్లీ బార్ స్వర్ణ పదక్ థే ఉన్మే ఇస్ బార్ సోనా అక్సర్ నహీ భీ ఆయా, లేకిన్ ఆజ్ కంపౌండ్ కి తీనో స్పర్ధాఓ మే భారత్ నే అచూక్ నిశానే లగాయే, పర్ఫెక్ట్ 10 బారంబార్ స్కోర్ కియా ఔర్ జబ్ మైదాన్ మే ఉతరే జీత్.

అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. రాజముకుటం చిత్రం నుండి పి లీల పాడిన పాట వింటారు.

ఆపాత ముద్రలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత బావా మరదళ్ళు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆపద ముద్రలు పాత తెలుగు సినిమా పాటల్లో చివరిగా సువర్ణ సుందరి చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు.

మీరింతవరకు ఆపాత ముద్రలు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Cabinet today also approved the Green Energy Corridor Phase 3 scheme. It will strengthen India's intra-state transmission system to enable the evacuation of up to 135 gigawatts of renewable energy across states and union territories. Prime Minister Narendra Modi has said that the government is leaving no stone unturned to protect the interests of farmers across the country while working to increase their incomes. In a social media post, Mr. Modi said the government has approved an increase in the minimum support price, or MSP, for rabi crops for the 2027-28 marketing season. He added that the decision will ensure that millions of farmers across the country receive a remunerative price for their produce. The Prime Minister also welcomed the Cabinet's decision on the Green Energy Corridor Phase 3. He added that the initiative will create more jobs in manufacturing, construction and energy storage while providing a major boost towards achieving 900 gigawatts of non-fossil fuel-based capacity by 2035. Prime Minister Narendra Modi and US President Donald Trump today reviewed bilateral cooperation in trade, defense, energy, and critical technologies, among other areas. Prime Minister Modi held a telephonic conversation with US President Trump this evening. In a social media post, the Prime Minister said the two leaders also exchanged views on regional and international issues, including the ongoing efforts to advance global peace and security. Both leaders agreed to maintain close engagement to further strengthen their comprehensive global strategic partnership. Home Minister Amit Shah today said five Pakistani nationals have been arrested from an Iranian boat during a joint operation conducted by Gujarat Anti-Terrorism Squad, Indian Coast Guard and Central Intelligence Agencies. During the operation, 526 kilograms of methamphetamine and heroin were seized from the boat, which was within India's exclusive economic zone. In men's cricket, India crushed the West Indies by 8 wickets in the second match of the three-match ODI series in Guwahati, taking an unassailable 2-0 lead. Put into bat first, the West Indies posted the highest-ever ODI score of 405-7. In reply, India comfortably overhauled the target in 43.3 overs. India enjoyed its most successful day at the ongoing Asian Games in Japan so far, winning 4 gold medals today. India's medal tally has risen to 60, including 10 gold, 21 silver and 29 bronze medals. And that is the end of this news bulletin.
1: Akashvani Visakhapatnam Kendram Repeat Prasara Visheshalu Vintaru. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే వందే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కేఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన. రచన శ్రీ కోడూరి శ్రీరామూర్తి, పట్టణం శ్రీ వేద రామసూర్య ప్రకాశరావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో రసాయన రహిత పంట మనకి అందించాలంటే అనే అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 విదేశీ మేళాల ముందుగా నేటి మాట శీర్షికన సంఘ సంస్కృత విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు, అలాగే డాక్టర్ బి అన్విసెంట్, హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా వారి వారి జీవిత వివరాలు విశేషాలు వింటారు. తర్వాత మనిషి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి స్వచ్ఛతా హి సేవ ప్రసారమవుతాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మాండ సుధారాణి గానం వింటారు. శ్రీ మావులూరు సత్యనారాయణ శర్మ వైలెన్, శ్రీ ధర్మాడ ధర్మారావు మృదంగం. 8:59 పాటలపల్లికి, 10:00 సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి కె సుధారాణి, పరిచయకర్త రాహుల్ సాయి క్రిష్. 11:00 మధ్యమ, 12:10 మధుమంజరి, 12:40 తెలుగు సినిమా పాటలు. 1:15 స్వచ్ఛతా హి సేవ గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి.

ఒంటి గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగేళ్లు కార్యక్రమంలో గర్భం నుంచి విజయవంతమైన ప్రసవం వరకు పశు నిర్వహణ గురించి మండపేట పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు శ్రీ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారి ప్రసంగం వింటారు.

చదివిన వారి జీ పద్మ. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, స్వచ్ఛత, ఈ సేవ, వ్యక్తిత్వం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణిలో మేలైన పాడి పశువుల పోషణలో రైతు అనుభవాల గురించి అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచికొండ డైరీ ఫార్మర్ శ్రీ పెంటకోట గణేష్ అప్పారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 తిరిగి రాత్రి 9:30 స్వర్మాలిక, రాత్రి 10:00 జపాన్ లో జరుగుతున్న 2026 సంబంధించిన రోజువారీ తాజా సమాచారం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ఆపద మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి కూడా వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:51. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3:23.6 మీటర్ల 927 కిలోహెర్ట్జ్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్జ్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.